ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 1వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 23వ తేదీ బుధవారం శుభోదయం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్లో సమయం 6 గంటలు. ఇప్పుడు హిందీలో వార్తలు వింటారు.
1: राष्ट्रपति द्रौपदी मुर्मू आज वडोदरा में महाराजा सयाजीराव विश्वविद्यालय के 75वें वार्षिक दीक्षांत समारोह में शामिल होंगी. हमारे संवाददाता ने बताया है कि राष्ट्रपति

మనం ఏ మంచి పని మొదలుపెట్టినా, ఏ పుణ్యక్షేత్రానికి బయలుదేరినా ముందుగా ఆ వినాయకుని ప్రార్థనతోనే మొదలు పెడతాం కదా. అయితే ఈరోజు అర్చన కార్యక్రమంలోని క్షేత్రదర్శినిలో మనం మాట్లాడుకోబోతున్నాం ఐనవెల్లి క్షేత్రంలో స్వయంభవగా వెలిసిన శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి ఆలయ విశేషాలను, విశిష్టతను గురించి. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, మీ ఎఫ్ఎం 102.8 లో.

ఆదిపూజ్యుడు, సకల విఘ్నాలను తొలగించే ఆ వినాయకుడు సమస్త లోకాలను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. మనం మొదలుపెట్టే ప్రతి పనిలోనూ అడ్డంకులనే ముళ్లను తొలగించి విజయమనే పూలను పూయించు స్వామి అని భక్తులు స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మరి ఆ లంబోదరుడి అనుగ్రహం ఉండాలే కానీ కొండంత పని కూడా ఇట్టే అయిపోతుంది. సాధారణంగా దేవుళ్ళకి పట్టు పీతాంబరాలు, నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటాం కదా, కానీ ఈ అయినవెల్లి గణపతికి ఒక్క కొబ్బరికాయ చాలట. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం ఈ గీతం తర్వాత.

మేరిట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. అర్చన కార్యక్రమంలోని క్షేత్రదర్శిని వింటున్నారు. అయినవెల్లిలో కొలువై ఉన్న గణపతిని భక్తులు ఎంతో భక్తితో ఆప్యాయంగా నారికేల స్వామి అని పిలుస్తారు. నారికేలం అంటే కొబ్బరికాయ. మనసులో ఉన్న కోరికను ఆ బుజ్జ గణపయ్య పాదాల ముందుంచి కేవలం ఒక్క కొబ్బరికాయ కొడితే చాలట, ఇంకే ఆడంబరాలు అక్కర్లేదు. కోరిక నెరవేరిన తర్వాత భక్తులు తమ స్తోమతను బట్టి 100 కాయలో 1000 కాయలో కొట్టి మొక్కు చెల్లించుకుంటారని ప్రతీతి. నమ్మిన వారి పాలిట కల్పవృక్షమై పచ్చని కొబ్బరికాయ నీళ్లంత స్వచ్ఛమైన భక్తికి కరిగిపోయే దైవం ఆ గణపయ్య. సరే మరి ఇంతటి మహిమాన్వితమైన ఆ స్వామి ఎక్కడ కొలువై ఉన్నారో తెలుసుకుందాం. ట్యూన్ చేసి ఉంచండి అర్చన, మీ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8.

అయిన వెళ్ళి గణనాథుడు ఎక్కడ కొలువై ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆకాశాన్ని తాకి కొబ్బరి తోటల నీడలు, కనుచూపు మేర కనివిందు చేసే పచ్చని పొలాలు, పంట కాలువల గట్ల వెంట సాగిపోయే పిల్ల తెమ్మరలు, ఎటు చూసినా పరవళ్ళు తొక్కే గోదావరి అందాలు. కోనసీమ జిల్లాలోని గన్నవరం పరిధిలో అయిన వెళ్ళి ఉంది ఆ గ్రామ పొలిమేరల్లో అడుగు పెట్టగానే మనసులోని భారమంతా ఇట్టే కరిగిపోయినట్లు అనిపిస్తుంది. పచ్చని తోరణం కట్టినట్లు ఉంటుంది ఆ ఊరు చూడటానికి. అసలు అయిన వెళ్ళి అనే పేరు ఎలా వచ్చింది, అక్కడ స్వామివారు ఎలా వెలిశారు, ఈ విశేషాలను తెలుసుకుందాం. మీరైతే ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, అర్చన క్షేత్రదర్శిని.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. అర్చన కార్యక్రమంలోని క్షేత్ర దర్శన వింటున్నారు. నిజానికి అయినవెల్లి ఆలయంలో వెలసిన గణపతి ఏ శిల్పి ఉలితో చెక్కిన రూపం కాదు, ఆయన స్వయంభూ. భూమిని చీల్చుకుని భక్తుల కోసం స్వయంగా ఆవిర్భవించిన దివ్యమంగళ స్వరూపం. అయినవారు అంటే మనల్ని ఆప్యాయంగా ప్రేమించే కుటుంబం కదా. ఆపదల్లో చిక్కుకున్న భక్తులను తన అయినవారిలా భావించి విల్లులా రక్షించే కరుణామయుడు ఇక్కడ కొలువై ఉండటం వల్లే ఈ స్థలానికి అయినవెల్లి అనే పేరు సార్థకమైందని చెప్తారు. అష్టైశ్వర్యాలను ప్రసాదించే ఈ స్వయంభూ గణపతి ఆవిర్భావం వెనుక వేల ఏళ్ల నాటి కృతియుగ చరిత్ర ఉంది. మరి ఆ విశేషాలను తెలుసుకునే ముందు ఈ గీతం విందాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. అర్చన కార్యక్రమంలోని క్షేత్ర దర్శినిలో అయినవెల్లి శ్రీ సిద్ధివినాయక స్వామివారి ఆలయ విశేషాలను తెలుసుకుంటున్నాం కదా. స్వామివారి ఆవిర్భావానికి గొప్ప చరిత్ర ఉందని చెప్పాను కదా. ఒకసారి చరిత్రలోకి వెళితే కృతయుగంలో దక్ష ప్రజాపతి అయినవెల్లికి సమీపంలోని ద్రాక్షారామంలో మహాయజ్ఞాన్ని తలపెట్టాడట. అయితే ఆ యజ్ఞం ప్రారంభంలోనే ఎన్నో అడ్డంకులు విఘ్నాలు వచ్చాయట. వినాయకుణ్ణి ఆరాధించకుండా యజ్ఞం పూర్తవదని తెలుసుకున్న దక్షుడు దట్టమైన అరణ్యంలో ఆ పరమేశ్వరుని కుమారుని కోసం అన్వేషిస్తూ ఉండగా ఈ పవిత్రమైన క్షేత్రంలో స్వామివారు దక్షిణముఖంగా స్వయంభూగా దర్శనమిచ్చారట. దక్షిణ పూజలకు ప్రసన్నుడైన వినాయకుడు ఆ యజ్ఞం నిర్విఘ్నంగా సాగేలా వరాన్ని సిద్ధింపచేశాడు. అందుకే ఆయన్ను శ్రీ వరసిద్ధి వినాయకుడు అయ్యాడు. ఆ తరువాతి కాలంలో మహాభారతాన్ని రచించిన వేదవ్యాస మహర్షి కూడా తన తీర్థయాత్రల్లో భాగంగా

సందర్భంగా ఇక్కడ స్వామివారిని అర్చించారని చెప్తారు. మరో ప్రత్యేకమైన విషయం ఏంటంటే, కోనసీమ జిల్లాలోని ఐనవెల్లి క్షేత్రానికి, రాయలసీమలోని చిత్తూరు జిల్లాలోని సుప్రసిద్ధ కాణిపాక క్షేత్రానికి ఈ రెండింటి మధ్య ఒక చక్కటి అనుబంధం ఉంది. అదేంటో తెలుసుకుందాం ఈ గీతం తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 6:38 అర్చన కార్యక్రమంలోని క్షేత్రదర్శిని వింటున్నారు. మనం ఎంతో భక్తితో దర్శించుకునే చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆవిర్భావానికి వెనుక పూర్వం ఐనవల్లి క్షేత్రంలో నిర్వహించిన ఒక విశేష యజ్ఞ హోమ ఫలితంగానే కాణిపాకంలో వినాయక స్వామి స్వయంభూగా బావిలో ఆవిర్భవించారని ఇక్కడి కథనం. అంతేకాదు, కలియుగ తొలి దత్తావతారమైన శ్రీపాద శ్రీవల్లభుల దివ్య చరిత్రలోనూ ఐనవల్లి విఘ్నేశ్వరుని మహత్యం గురించి ఉందని అంటారు. ఇక్కడి మూల విరాట్ విగ్రహంలో ప్రపంచంలో మరెక్కడా లేని ఒక అపురూపమైన విశేషం దాగి ఉంది. మరి ఆ దివ్య రూపాన్ని తెలుసుకుంటూ ఈ గీతం విందాం.

దేవాలయాల గర్భగుడిలో ఎన్నో వినాయక రూపాలను చూస్తుంటాం కదా, కానీ అయినవెల్లి వరసిద్ధి వినాయకుని మూర్తి అత్యంత విలక్షణమైనది. స్వామివారి తొండం ఎడమ వైపుకు తిరిగి ఉంటుంది. వామముఖ గణపతి దర్శనం సకల సిరి సంపదలను, మనశ్శాంతిని ఇస్తుంది. ఇక దక్ష ప్రజాపతికి అభయమిచ్చిన రీతిలోనే స్వామివారు దక్షిణ దిశగా ముఖం చేసి కొలువై సమస్త వాస్తు దోషాలను, భయాలను పటాపంచలు చేస్తారు. సాధారణంగా వినాయకుడు ఒక కాలు మర్చి లలితాసనంలో ఉంటారు కదా, కానీ ఇక్కడ స్వామివారి రెండు పాదాలు భూమిపై దృఢంగా నిలిచి ఉంటాయి. అంటే భక్తులను ఆదుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడన్న దానికి ఇది ప్రతీక. మరి ఇంతటి అపరూపమైన మహాగణపతికి ఎలాంటి పూజలు జరుగుతాయో తెలుసుకునే ముందు ఈ గీతం విందాం.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్లో సమయం 6:48:38. ఈనాటి అర్చన కార్యక్రమంలోని క్షేత్రదర్శినిలో అయినవెల్లి శ్రీ సిద్ధివినాయక స్వామివారి ఆలయ విశేషాలను తెలుసుకుంటున్నాం కదా. ఈ ఆలయంలో తెల్లవారుజామున 5 గంటలకి ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి. మేలుకొలుపు సేవతో మొదలై పంచామృతాభిషేకాలు, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పవిత్ర గరికతో దుర్వార్చన, లక్ష్మీ గణపతి హోమం విరామం లేకుండా సాగుతాయి. ముఖ్యంగా బుధవారం వచ్చిందంటే చాలు, ఆలయం భక్తులతో కిటకిటలాడిపోతుంది. స్వామివారి ఎదుట గుంజులు తీసి తమ తప్పులను మన్నించమని వేడుకుంటారు భక్తులు. ఇక వసంత పంచమి నాడు చదువుకునే పిల్లల కోసం లక్ష గణపతి పూజ చేసి విద్యార్థులు తెచ్చిన పెన్నులను స్వామి పాదాల చెంత ఉంచి ప్రసాదంగా ఇస్తారట. కొత్త వాహనం కొన్నవారైతే ముందుగా అయినవెల్లికే వస్తారు. స్వామివారి క్షేత్రంలో పూజ చేయిస్తే వారి మార్గంలో రక్షగా నిలుస్తాడని అక్కడ భక్తుల నమ్మకం. ఆలయ ప్రాంగణంలో మరికొందరు దివ్యమూర్తులు కూడా కొలువై ఉన్నారు. మరి వారి విశేషాలను కూడా తెలుసుకుందాం. మీరైతే ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి.

అయిన వెళ్ళి ఆలయం లోపలికి అడుగు పెట్టగానే ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది ఇక్కడి ప్రపంచం. ఇక్కడ గణనాథుడితో పాటు ఒకవైపు శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి సన్నిధి, మరోవైపు శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి సన్నిధి మనకు దర్శనమిస్తాయి. అంటే ఒకే ప్రాంగణంలో అటు శివుడు ఇటు కేశవుడు కొలువైయున్న పరమ పవిత్ర హరిహర క్షేత్రమిది. ఈ క్షేత్రానికి రక్షకుడిగా కాలభైరవ స్వామి కొలువై ఉండగా వినాయకుని ఎదుట ఉన్న మూషిక వాహనానికి మొక్కులు చెల్లించుకోవటం ఎంతో ప్రత్యేకం.

ఒక సంవత్సరంలో ఇక్కడ జరిగే అసలైన పండుగ వివరాలు. భాద్రపద శుద్ధ చవితి వచ్చిందంటే చాలు, అయినవెళ్ళి ఒక స్వర్గధామంలో మారిపోతుంది. 9 రోజుల పాటు స్వామివారు నిత్యం ఒక్కో విశేష దివ్యాలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ వినాయక నవరాత్రులలో ప్రతిరోజు దాదాపు కొన్ని వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఇంతమంది భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు ఉంటాయి ఇక్కడ. మరి ఇంతటి వైభవాన్ని వింటుంటే స్వామివారిని తప్పక చూడాలని అనిపిస్తుంది కదా. మరి ప్రయాణ వివరాలను కూడా తెలుసుకుందాం ఈ గీతం తర్వాత.

హైదరాబాద్ నుండి ఆయన వెళ్ళి ఎలా చేరుకోవాలో ఇప్పుడు చూద్దాం. బస్ మార్గంలో వెళ్లేవారు హైదరాబాద్ నుండి అమలాపురం లేదా రావులపాలెం చేరుకోవడానికి ఆర్టీసీ ప్రవేశ బస్సులు అందుబాటులో ఉంటాయి. రావులపాలెం చేరుకున్న తర్వాత అక్కడి నుండి కేవలం గంట వ్యవధిలోనే ఆయన వెళ్ళికి చేరుకోవచ్చు. రైలు మార్గంలో వెళ్లేవారు సికింద్రాబాద్ లేదా

హైదరాబాద్ నుండి రాజమండ్రి స్టేషన్కి చేరుకుంటే అక్కడి నుండి దాదాపు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న అయినవెల్లికి బస్సులు ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. ఆలయం ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 3:30 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు తెరిచి ఉంటుంది. విన్నారు కదా శ్రీ అయినవెల్లి వరసిద్ధి వినాయక స్వామివారి దివ్య వైభవాన్ని. మనం చేసే పనుల్లో అలసట రావచ్చు, కానీ మనసులో ఆ వరసిద్ధి వినాయకుని నామం తలుచుకుంటే ఏ పనైనా విజయవంతం అవుతుంది. ఆ నారికేల స్వామివారి కరుణా కటాక్షాలు మన అందరిపై ఉండాలని, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుందాం. సర్వేజన సుఖినోభవంతు. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైభవాన్ని వైవిధ్యం ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు, జాతీయ ఆకాంక్షలు అనుసంధానించేలా పనిచేస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం తెలిపారు. రాబోయే 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్లో ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బకర్, వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో వీరభాయ్ చాను పోటీలో పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు వడోదరలో పర్యటిస్తారు. మహారాజా సయ్యాజీరావు విశ్వవిద్యాలయ 75వ వార్షిక స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు బంగారు పతకాలు అందిస్తారు. ఆ తర్వాత

0: వడోదరలో బ్రహ్మకుమారీస్ గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రీట్రీట్ సెంటర్ రాష్ట్రపతి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ పునరుద్ధరణ కోసం ఆధ్యాత్మిక జాగృతి ప్రాజెక్టు ప్రారంభించడంతో పాటు వికసిత్ భారత్ కోసం యువత ప్రచారాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరవుతారు. గుజరాత్లో ఏక్తనగర్ వేదికగా నిర్వహించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. 2024 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, రచయితలకు అవార్డులు అందజేస్తారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు జాతీయ ఆకాంక్షలు అనుసంధానించేలా పనిచేస్తుందని కొనియాడారు.
1: सभी भाषाओं और क्षेत्रों की फिल्मों में हमारे भारत की छवि दिखाई देती है. भारतीय फिल्मों में भारत के लोगों के सपने, परंपरा, संघर्ष और भविष्य की संभावनाएं भी है. फिल्म कलाकार बहुत लोकप्रिय होते हैं, उनमें देशवासियों को, विशेषकर युवाओं को प्रभावित करने की असीम क्षमता होती है. जो
0: చలనచిత్ర పరిశ్రమలో మరింత సమగ్రత, భాగస్వామ్యం పెరగాలని ఆకాంక్షించిన రాష్ట్రపతి అవార్డుల జ్యూరీ నిర్ణయాత్మక కమిటీల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అంతేకాకుండా సినిమా నిర్మాణంలో వెన్నుముక్గా నిలిచే, వెనుక రంగంలో పనిచేసే సాంకేతిక నిపుణులు, కార్మికుల శ్రమకు తగిన గౌరవం, సామాజిక భద్రత కల్పించాలని పిలుపునిచ్చారు.
1: आप सब ये ध्यान रखें कि इस इकोनॉमी को योगदान देने वाले मजदूरों, छोटे कलाकारों, सहायों को और संघर्षरत लोगों को सम्मान मिले और सामाजिक सुरक्षा भी मिले.
0: సమాజంలో అత్యంత ప్రజాదరణ పొందిన సినీ ప్రముఖులు తమ సామాజిక బాధ్యత గుర్తించాలని రాష్ట్రపతి సూచించారు. యువతకి ఆదర్శంగా నిలుస్తూ ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించాలని, ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తుల ప్రకటనలో నటించకుండా దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టికల్ 370 చిత్రానికి మొదటి జాతీయ చలనచిత్ర అవార్డు అందుకోవడంపై నటి యామి గౌతమ్ తన సంతోషం వ్యక్తం చేస్తూ ఈ గుర్తింపు ఓ కళాకారుడికి లభించే అత్యున్నత ప్రశంస అన్నారు. తనకు ఎంతో సృజనాత్మక సంతృప్తినిచ్చిన ఈ చిత్రానికి దేశంలో అత్యున్నత చలనచిత్ర పురస్కారం లభించడం వల్ల గత కొన్నేళ్లుగా తన అంకితభావం ఓర్పు సార్థకమయ్యాయని తెలిపారు.
2: For a film like Article 370, which gave me so much as an artist, as an actor, everything that I had been wanting to do as an actor for the longest time, that, you know, kai bar bahut saalon ki mehnat, bahut saalon ki challenges, patience, they trickle down to one moment, and I think for me that was Article 370.
0: చందు ఛాంపియన్ చిత్రానికి గాను తొలి జాతీయ చలనచిత్ర అవార్డు పొందడంపై బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవాన్ని తన కళ ప్రయాణంలో ఒక మైలురాయిగా అభివర్ణించారు. మరోవైపు దర్శకుడిగా తాను తెరకెక్కించిన తొలి చిత్రానికి జాతీయ అవార్డు రావడంపై నటుడు రణదీప్ హుడా సంతోషం వ్యక్తం చేశారు. వీర సావర్కర్ కథను సాయుధ విప్లవ విశేషాలు వెండితెరపైకి తీసుకురావడంలో ఉన్న ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పురస్కారాలు తమకు మరింత బాధ్యతను పెంచాయని నటులు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో ఉడిపి శ్రీ పేజావరు అధోక్షజ మఠానికి చెందిన శ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీతో పాటు ఇతర ప్రముఖులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పద్మవిభూషణ్, శ్రీ విశ్వేశ్వతీర్థ స్వామీజీ జన్మ శతాబ్ది ఉత్సవాల లోగో ఆవిష్కరించారు. శ్రీ విశ్వేశతీర్థ స్వామి భక్తి, సేవాభావంతో కూడిన జీవితం కోట్లాది మందికి స్ఫూర్తినిస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జన్మ శతాబ్ది వేడుకల సందర్భంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాలు ఉన్నత ఆదర్శాలను మరింత ముందుకు తీసుకెళ్తాయని మోదీ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యాపారులకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, సులభంగా అందించేందుకు నగరాల్లో ఇంటిగ్రేటెడ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫీసెస్ ఏర్పాటు చేస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వేర్వేరు ప్రభుత్వ విభాగాలు ఏజెన్సీల చుట్టూ తిరిగే పని లేకుండా సింగిల్ విండో విధానంలో అన్ని సేవలు ఒకే చోట అందించడమే దీని ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎగుమతులు ప్రోత్సహించేందుకు భౌతిక, డిజిటల్ వ్యవస్థలు బలోపేతం చేస్తున్నామని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఎగుమతిదారులకు అవసరమయ్యే ఉత్పత్తి ఆధారిత సమాచారం, హెచ్ఎస్ఎన్ కోడ్లు, సుంకాలు, ఉచిత వాణిజ్య ఒప్పంద అవకాశాలు, కృత్రిమ మేధా సేవలు అందించేందుకు ట్రేడ్ కనెక్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ సిద్ధం చేస్తున్నట్టు వివరించారు. న్యూఢిల్లీలో పరిశ్రమల ప్రోత్సాహకం అంతర్గత వాణిజ్య విభాగం నిర్వహించిన వర్క్షాప్లో గోయల్తో పాటు కేంద్ర సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఎన్హెచ్ఆర్సీ

0: సమావేశంలో మాట్లాడుతూ సమాజంలో వివిధ వర్గాల హక్కులు పరిరక్షించేందుకున్న కమిషన్లు కలిసి పనిచేయాలని, సమన్వయం కోసం ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. దివ్యాంగుల సంక్షేమ విధానాలు సమీక్షించాలని, వారికి తగిన సామాజిక భద్రత కల్పించాలని కోరారు. ఎన్హెచ్ఆర్సీలో మహిళలు, వెనుకబడ్డ తరగతులు, బాలల హక్కులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు దివ్యాంగుల కమిషన్లు డీమ్డ్ సభ్యులుగా ఉన్నారు. మహారాష్ట్రలో నాగ్పూర్లో ఈరోజు ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద సంస్థలు, నిపుణులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఆయుర్వేద రంగానికి చెందిన కీలక భాగస్వాములు ఒకే చోట చేరి విజ్ఞాన మార్పిడికి, భాగస్వామ్యానికి ఈ వేడుకలు వేదిక నిలుస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా తొలిసారిగా ఆయుష్ సర్వీసెస్ సెక్టార్ నివేదిక విడుదల చేయనున్నారు. అలాగే గోక్షుర, చంద్రసర సేఫ్టీ డోస్పియర్లు, చర్మ సంబంధిత వ్యాధులపై స్టాండర్డ్ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ ఆవిష్కరించనున్నారు. ఆయుష్ విజన్ 2030 నివేదికతో పాటు సీసీఆర్ఏఎస్ ఏజీఎన్ఐ అసెస్మెంట్ స్కేల్ వెబ్ పోర్టల్ ప్రారంభిస్తారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ వోల్కర్ టర్క్ పాకిస్తాన్ అధికారులపై ఆరోపణలు చేశారు. నిరసనలు అణిచేసేందుకు పాక్ ప్రభుత్వం బలప్రయోగం, అక్రమ నిర్బంధాలు ఉపయోగిస్తోందని విమర్శించారు. భారత్లో ఇటీవల జరిగిన విద్యార్థి నిరసన ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ యువజన నాయకులతో చర్చలు జరపడమే సరైన మార్గమని, అంతేకాని బలప్రయోగం తగదని భారత్ నిరూపించిందన్నారు. మానవ హక్కుల మండలి సమావేశంలో పాకిస్తాన్, భారతదేశాల వైఖరి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలిపారు. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో విద్యుత్ ధరలు, పాలనపై జూన్ నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఉగ్రవాద వ్యతిరేక చట్టాలు ఉపయోగించి ఈ నిరసనలు అణిచేయడంపై ఐరాస నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. బలూచ్ నిరసనకారులపై జరిగిన హింసను ఖండించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో ఒప్పందంపై మధ్యవర్తులు జరిగిన చర్చల్లో స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ పాల్గొన్నట్టు తెలిపారు. ఇరాన్ ఒప్పందానికి అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అదే సమయంలో ఒప్పందం కుదిరితే ఇరాన్ గొప్ప దేశంగా మారుతుందన్నారు. మరోవైపు రిపబ్లికన్ సెనేటర్ల విజ్ఞప్తి మేరకు మిత్రదేశాలకు డీజిల్ ఎగుమతులు తాత్కాలికంగా నిషేధించే అంశం పరిశీలిస్తున్నట్టుగా తెలిపారు ట్రంప్. పూర్తిస్థాయి లేదా పాక్షిక నిషేధంపై చర్చిస్తున్నట్టుగా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. రాగల 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన ఉరుములు, మెరుపులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జపాన్లో ఐచీ నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో 4వ రోజు పోటీల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్, సురిచి సింగ్, ఇషా సింగ్లు బరిలోకి దిగుతున్నారు. వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో మీరాబాయ్ చాను ఈరోజు పోటీల్లో పాల్గొంటారు. పురుషుల సింగిల్స్ సల్స్ రోయింగ్ ఫైనల్కు బాలరాజ్ పన్వార్ అర్హత సాధించారు. బ్యాడ్మింటన్ సెమీఫైనల్లో పురుషుల జట్టు చైనాతో, ఉషు సెమీఫైనల్స్లో రోషి వీనాదేవ్ ఇండోనేషియాతో తలపడనున్నారు. హాకీలో భారత మహిళల జట్టు థాయిలాండ్తో తలపడుతుంది. వార్తలు ముగించేందు ముఖ్యాంశాలు మరోసారి. భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైవిధ్యం ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు జాతీయ ఆకాంక్షలను అనుసంధానించేలా పనిచేస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ తెలిపారు. రాబోయే 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడలు ఈరోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్, వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో మీరాబాయ్ చాను పోటీల్లో పాల్గొంటారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 7:15:31. ఇది మన చట్టం. ఎలక్ట్రానిక్ గూడ్స్ నాణ్యత, భద్రత, పనితీరు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డైరెక్టర్ శ్రీమతి తమ్మడి సుజాత గారితో పరిచయం 2వ భాగం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపీశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఈరోజు మనతో ఉన్నారు తమ్మడి సుజాత గారు. వీరు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్ బ్రాంచ్ సంచాలకులుగా ఉన్నారు, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ కింద భారత ప్రభుత్వం. అయితే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సంస్థ ఏం చేస్తుంది, దాంట్లో ముఖ్యంగా ఈరోజు ప్రతి భారతీయ కుటుంబం వాడే ఎలక్ట్రానిక్ గూడ్స్ వాటి క్వాలిటీ నాణ్యత కావచ్చు, సేఫ్టీ భద్రత కావచ్చు, పర్ఫార్మెన్స్ పనితీరు పనితనం కావచ్చు, వాటికి సంబంధించిన సర్టిఫికేషన్ ఇవ్వడం విషయంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పనిచేస్తుంది. మరి ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ సంబంధించిన క్వాలిటీ కంట్రోల్ స్టాండర్డ్స్ గురించి మనకు వివరించడానికి సుజాత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సుజాత గారు నమస్తే అండి.
1: నమస్కారం అండి.
0: సుజాత గారు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ ఉన్న ప్రోడక్ట్ కొనుగోలు చేయడం ద్వారా వినియోగదారుడికి క్వాలిటీ నాణ్యత, సేఫ్టీ భద్రత, పర్ఫార్మెన్స్ పనితీరు యొక్క గ్యారంటీని ప్రభుత్వం తరపున మనం ఇచ్చే సర్టిఫికేషన్ ఇస్తుందని అర్థం. అయితే ఎవరైనా వినియోగదారుడు బీఏఎస్ సర్టిఫికేషన్ ఉన్న ప్రోడక్ట్ కొనుగోడం ద్వారా తన ఖర్చు ఎక్కువైతుందని కానీ తనకు తెలియక ఈ అవేర్నెస్ లేక తక్కువలో దొరుకుతున్న ప్రోడక్ట్ బీఏఎస్ సర్టిఫికేషన్ లేని ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల జరిగే నష్టం ఏంటంటారు?
1: ఇప్పుడు చూడండి, ఐఎస్ఐ మార్క్ భారతీయ ప్రమాణాల సంస్థ ఏం చెప్తుందంటే ఐఎస్ఐ మార్క్ ఉన్న ప్రోడక్ట్స్నే వినియోగదారుడు వాడుకోవాలి. కానీ ఇక్కడ ఈ సంస్థ ముఖ్య ఉద్దేశము నాణ్యత పైననే దృష్టి సారిస్తుందే తప్ప వాళ్ళ యొక్క రేటు ప్రైజు గురించి మాట్లాడదు. నాణ్యతలో వాళ్ళు ఏదైనా లోపాలు ఫైండ్అవుట్ చేసుకున్నప్పుడు ఈ కన్స్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా బీఐఎస్ని సంప్రదించవచ్చు. ఇకపోతే ఐఎస్ఐ నాన్ ఐఎస్ఐ, మేము చెప్పొచ్చేది ఏంటంటే ఐఎస్ఐ ప్రోడక్ట్ యాజ్ పర్ ద ఇండియన్ స్టాండర్డ్ ద్వారా అది పాటించి మ్యానుఫ్యాక్చరర్స్ తయారు చేసిన వస్తువు కాబట్టి మనకు అక్కడ నాణ్యత విషయంలో కానివ్వండి, భద్రత విషయంలో కానివ్వండి, ఒక గ్యారంటీ అనేది మనకి ఉంది. అదేవిధంగా ఈ సంస్థ చెప్పొచ్చేది ఏంటంటే ఆ నాన్ ఐఎస్ఐ వస్తువులను కూడా మీరు వాడకుండా ఉండాలి అన్న అవగాహనలు కూడా ఈరోజు దేశం మొత్తంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్క వినియోగదారుడు కానివ్వండి, మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి, షాప్ డీలర్స్ కానివ్వండి, ఇన్స్టిట్యూట్స్, స్టూడెంట్స్, ప్రతి ఒక్కరి దగ్గరికి ఈ సంస్థ వెళ్ళి వాళ్లకు అవగాహన కల్పిస్తుంది. ఎలా డిటెక్ట్ చేసుకోవాలి ఐఎస్ఐ ప్రోడక్ట్స్, ఎలా మనం చూస్ చేసుకోవాలి, ఏ రకంగా ఒకవేళ ఫేక్ ఐఎస్ఐ ఉంటే ఏం చేయాలి అన్న దానికి ఒకటే ఒక సొల్యూషన్ ఇచ్చిందండి బీఐఎస్, బీఐఎస్ కేర్ యాప్. మీరు ఒక్కసారి డౌన్లోడ్ చేసుకొని బీఐఎస్ కేర్ యాప్ని చూసినట్లయితే అక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మనకు చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి, అవన్నిటినీ సద్వినియోగం చేసుకోవాలని మనవి.
0: బాగుందండి. సుజాత గారు, ఇప్పుడు మీరు అన్నారు బీఐఎస్ క్యూసీఓస్ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ ద్వారా నియంత్రణ జరుపుతుంది. అయితే ఎవరైనా ఒక షాప్ కీపరు తనకు తక్కువలో దొరకాలి ప్రోడక్ట్ లేదా లాభాపేక్షతో తను షాప్లో క్యూసీఓలో ఉన్న ఐటమ్స్లోంచి ఒక ఐటమ్ తను బీఏ సర్టిఫికేషన్ కానిది అమ్మితే అలాంటి వారిపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా?
1: తప్పకుండానండి. ఇప్పుడు బీఐఎస్ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ ఒకసారి జారీ చేశారు అంటే గనక ఎవరెవరు ఇందులోకి పరిగణించబడతారు అని అంటే ఈ సర్టిఫికేషన్ లేకుండా ఉత్పత్తి చేయడము, అమ్మడము లేదా పంపిణీ చేయడము, ఈ మూడు విషయాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ చట్టరీత్యా శిక్షార్హులు. సో అందుకని క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ మనము తప్పకుండా, ఇప్పుడు నేను ఇవాళ షాపు వాళ్ళని కదా నేను పాటించడానికి లేదు అనడానికి కూడా లేదండి. ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లో ఉన్న ప్రోడక్ట్స్కి కంపల్సరీ ఐఎస్ఐ మార్క్ ఉండాలి. అవే ఐఎస్ఐ మార్క్ ప్రోడక్ట్స్నే వాళ్ళు మార్కెట్లోకి అందుబాటులో ఉంచాలి వినియోగదారులకి. అదే చెప్తుంది క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్.
0: అయితే ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రతి సంవత్సరం కొత్త క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ రిలీజ్ చేస్తుంది ప్రభుత్వం అన్నారు. అయితే ఒక సంస్థ తన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కావచ్చు, ఫ్యాక్టరీలో కావచ్చు, ఈ సంవత్సరపు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం వస్తువుని తయారు చేసింది, వచ్చే సంవత్సరానికి మళ్ళీ ఇందులో చేంజెస్ వస్తే అవి ఇంప్లిమెంట్ చేయడానికి లేదా వాటిని ఆచరణలో పెట్టడానికి కంపెనీ వాళ్ళకి ఎలా తెలుస్తుంది, వాళ్ళకి ఈ సమయంలో ఏదైనా వెసులుబాటు ఇస్తారా?
1: ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ అనేటివి కంపెనీస్కి అంటే మ్యానుఫ్యాక్చరర్స్కి అందుబాటులో ఉంచుతారండి భారత

ప్రభుత్వము తీసుకున్న నిర్ణయము ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనకు పరిశ్రమలు తీసుకుంటే రకరకాల పరిశ్రమలు అందుబాటులో ఉన్నాయి. ఎలా అంటే పెద్ద తరహా పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, లఘు పరిశ్రమలు, ఇలా రకరకాల పరిశ్రమలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రతి ఒక్క పరిశ్రమ ఎవరైతే ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్లో ఉన్న ప్రోడక్ట్స్ని తయారు చేస్తున్నారో వాళ్ళకి కొంతకాలం సడలింపు చేస్తారండి. అందులో మైక్రో ఎంటర్ప్రైజెస్ తీసుకుంటే వాళ్ళకి 12 నెలల కాలం పాటు ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఇస్తుంది. అదేవిధంగా స్మాల్ ఎంటర్ప్రైజెస్, చిన్న తరహా పరిశ్రమలకి 9 నెలల గ్రేస్ పీరియడ్ ఇస్తుంది. ఇందులోన మనకి ఒక 200 యూనిట్స్ వరకు వాళ్ళు తెచ్చుకోవచ్చు అండి, దిగుమతి చేసుకోవచ్చు. ఎందుకు అనంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పర్పస్కి మాత్రమే, వాటిని ఎక్కడా కూడా అమ్మడానికి వీలు లేదు. ఇవి క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లో మనకి నిర్ధారించడం జరిగింది.

0: యూనిట్స్ వరకు వాళ్ళు తెచ్చుకోవచ్చు అండి, దిగుమతి చేసుకోవచ్చు. ఎందుకు అనంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పర్పస్కి మాత్రమే వాటిని ఎక్కడా కూడా అమ్మడానికి వీలు లేదు. ఇవి క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లో మనకి నిర్ధారించడం జరిగింది.
1: సుజాత గారు, ఐఎస్ఐ మార్కును చూసి తీసుకోవడం విషయంలోనూ, అలాగే ఫేక్ ఐఎస్ఐని కనుగొనడానికి బీఐఎస్ కేర్ యాప్ ద్వారా వినియోగదారులు జాగ్రత్త పడవచ్చు అని చెప్పారు. మీరు ఇందాక మాటలో IS-302 Part అన్నారు. ఈ IS-302 Part 1 అంటే ఏంటి, వివరిస్తారా?
0: ఇండియన్ స్టాండర్డ్ 302 Part 1 అనేది ఈ విద్యుత్ పరికరాలకి, అంటే ముఖ్యంగా మనకి హోమ్ అప్లయన్సెస్ కోసము రూపొందించిన స్టాండర్డ్ అండి. అదేవిధంగా ఇందులో ఏంటంటే ముఖ్యంగా అంతర్జాతీయ ప్రమాణాలు, అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కూడా మనకి ఉన్నాయి. ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో IEC 60335-1 ఈ స్టాండర్డ్ని ఆధారంగా మనము ఈ ఐఎస్ ఇండియన్ స్టాండర్డ్ 302 Part 1 మనం రూపొందించడం జరిగింది. ఈ 302 Part 1 ఏదైతే వస్తువులు బేస్ చేసుకొని తయారు చేసిన వస్తువుల్లో మనకి ముఖ్యంగా ప్రమాదాలు, రెగ్యులర్గా సంభవించే ప్రమాదాలను అరికట్టడానికి ఈ స్టాండర్డ్ అనేది ఎక్కువగా శాతము ఉపయోగపడుతుంది.
1: అయితే మీరు అంటున్నారు ప్రమాదాలు అంటుంటే, నాకు సగటు భారతీయుడు ఎక్కువగా చూసినవి వార్తాపత్రికల్లో మాధ్యమాల్లో ఎక్కువగా కనిపించేది ఈ మధ్య ముఖ్యంగా వస్తుంది, ఫోన్ ఛార్జింగ్ పెడుతూ మాట్లాడి ఫోన్ పగిలిపోవడం, పేలిపోవడం, తద్వారా గాయాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఈ మధ్య ఎక్కువగా అమ్మకం జరుగుతున్న ఎలక్ట్రిక్ బ్యాటరీ వెహికల్స్ ఎక్కువగా జరుగుతున్నాయి, వాటిల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి వాటిని అరికట్టడానికి కానీ అలాంటి వాటిని బారిన పడకుండా వినియోగదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటివి నివారించవచ్చు?
0: ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో తీసుకుంటేనండి, ఇప్పుడు మనకి కంపల్సరీ రిజిస్ట్రేషన్ స్కీమ్ అనేది ఒక యాక్టివిటీ ఉంది బీఐఎస్లో, సిఆర్ఎస్ అంటాము మనము. ఈ సిఆర్ఎస్ ఆల్ ఎలక్ట్రానిక్ గూడ్స్ అంటే ఇప్పుడు మనకి కంప్యూటర్స్ కానివ్వండి, ప్రింటర్స్, మన మొబైల్ ఫోన్స్, మన ఛార్జర్స్, అలాగే ఈ ఛార్జింగ్ కేబుల్స్ ఇలాంటివన్నీ కూడా ఈ సిఆర్ఎస్ లోపలికి వస్తాయి. ఇందులో మనకి వినియోగదారుడి విషయానికి వస్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ మార్క్ సింబల్ని చూసుకొని వాళ్ళు చూస్ చేసుకోవచ్చు ఆ ప్రోడక్ట్ని. ఎలా అంటే ఈ రిజిస్ట్రేషన్ సింబల్ మనకి 8 షేప్ సింబల్ అనుకోవచ్చు, లేదంటే డాలర్ షేప్ సింబల్, ఎనీథింగ్. ఆ సింబల్ని మీరు కనుక గుర్తిస్తే ఆ ప్రోడక్ట్ కంపల్సరీ బీఐఎస్ సర్టిఫైడ్ ప్రోడక్ట్ అని అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ప్రోడక్ట్ ఫోన్ తీసుకున్నారనుకోండి, ఫోన్లో మీకు సెట్టింగ్స్ ఉంటుంది, అబౌట్ ఫోన్లోకి వెళ్తే మీరు సెట్టింగ్స్లో మీకు రిజిస్ట్రేషన్ సింబల్ ఫాలోడ్ బై R-number అని ఉంటుందండి. ఈ R-number ఈ నంబర్ ఏదైతే ఉందో అది మీకు పర్టికులర్ మ్యానుఫ్యాక్చరర్ తయారు చేసింది, అండ్ ఈ మోడల్ వాళ్ళకి బీఐఎస్ వాళ్ళు పర్మిట్ చేశారా లేదా అన్నది కూడా మనము బీఐఎస్ కేర్ యాప్లో చెక్ చేసుకోవచ్చు. ఒకటి, మీరు మీ ఫోన్కి సింబల్ ఎక్కడుంది అన్నది చూసుకోవచ్చు అబౌట్ ఫోన్ సెట్టింగ్స్లో. రెండవది, మీ ఫోన్ బ్యాక్ కవర్లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుందండి రిజిస్ట్రేషన్ సింబల్ గురించి. ఈ కేర్ యాప్లో కూడా మీరు మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, డీటెయిల్స్ ఎవరు, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ని చూస్ చేసుకోవచ్చు.
1: ఇప్పుడు మీరు చెప్తుంటే నేను నా ఫోన్లో ఓపెన్ చేసి చూస్తున్నాను మేడం, సెట్టింగ్స్లో అబౌట్ ఫోన్లో రెగ్యులేటరీ ఇన్ఫర్మేషన్ అనే దాంట్లో R-85-000-280 నెంబర్ ఉంది.
0: అవునండి,
1: మీరు అన్నట్టు 8 లాంటి ఒక ఆకారంలో ఒక సింబల్ ఉంది బాక్స్ లో.
0: అవునండి,
1: IS-13252-1/IEC-60950-1 IS-16333-3 అని ఉంది, ఇంతేనా?
0: అవునండి.
1: సో ఇలా ఉంది అంటే
0: సర్టిఫికేషన్ జరిగిన ప్రోడక్ట్. ఇప్పుడు ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే అండి, ప్రతి ఒక్క బీఐఎస్ సర్టిఫికేషన్ సింబల్ కి సింబల్ పైన మనకి ఇండియన్ స్టాండర్డ్ నంబర్ అనేది ఉంటుంది. అంటే ఆ ప్రోడక్ట్కి స్టాండర్డ్ ఏంటి, ఏ స్టాండర్డ్ ప్రకారంగా ఈ ప్రోడక్ట్ తయారయ్యింది, అదొకటి. సింబల్కి కింద మీకు రిజిస్ట్రేషన్ నంబర్, లేదు మీకు ఐఎస్ఐ మార్క్ అయితే సిఎంఎల్ నంబర్, ఇలా నంబర్స్ ఉంటాయి. ఈ నంబర్ ఏంటంటే ఒక యూనిక్ నంబరు మనము మ్యానుఫ్యాక్చరర్కి ఇస్తుంటాము. అంటే ఎప్పుడైతే అతను బీఐఎస్ సర్టిఫికేషన్ తీసుకున్నారో, బీఐఎస్ని అప్రూచ్ అయ్యి సర్టిఫికేషన్ తీసుకున్నారో, అప్పుడు వాళ్ళకి ఒక లైసెన్స్ నంబర్ జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ నంబరు వాళ్ళు ఆ ప్రోడక్ట్ పైన వేయాలి. ఇకపోతే ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నంబర్ ఉంది, రిజిస్ట్రేషన్ నంబర్, ఈ నంబర్ని మరి ఈ మ్యానుఫ్యాక్చరర్ అవునా కాదా, నిజమైన వాడా లేదా అన్నది మనం ఎక్కడ చూసుకోవాలి అంటే బీఐఎస్ కేర్ యాప్లో

0: మనం డీటెయిల్స్ చూసుకోవచ్చు, వెరిఫై సిఆర్ఎస్ ఆర్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్.
1: అంటే ఇది ఫేకా కాదా అని తెలుసుకోవాలంటే ఈ నెంబర్ బిఐఎస్ కేర్ యాప్లో టైప్ చేసి
0: అవునండి
1: చెక్ చేసుకోవచ్చు.
0: అవునండి,
1: బాగుంది మేడం. శ్రోతలు గమనించాల్సిన విషయం ఏంటంటే బిఐఎస్ సర్టిఫికేషన్ ప్రోడక్ట్స్ యొక్క భద్రతకు, నాణ్యతకు, పర్ఫార్మెన్స్ పనితీరుకు ఎంతో ముఖ్యమని చెబుతున్నారు. మరి కామన్గా వినియోగదారులు చేసే మిస్టేక్స్ ఏంటి, దాంతోపాటు చివరగా శ్రోతలకు మీ తరపున మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటి?
0: వినియోగదారులు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారంటేనండి, వాళ్ళు ఐఎస్ఐ మార్క్ ఉన్న ప్రోడక్ట్స్ని చూస్ చేసుకోవడంలో మిస్టేక్స్ చేస్తున్నారు. నా ఉద్దేశంలో ఈ ఐఎస్ఐ మార్క్ మరి ఎలా చేయాలి? ఉదాహరణకు చెప్పాలనంటే, ఒక వినియోగదారుడు ఏదైనా వస్తువు కొనడానికి షాప్లోకి వెళ్ళారు. షాపు వాళ్ళు చాలా రకాల వెరైటీస్ మీకు చూపిస్తుంటారు. సో ఇందులో మేము మెసేజ్ ఏం చెప్తున్నాము అంటే, ప్రతి వినియోగదారుడు ఐఎస్ఐ మార్క్ అనేది ఆ ప్రోడక్ట్ పైన ఉందా లేదా, ఉంటే గనక అది ఏం వెరైటీ ఏంటి అనేది కొంచెం డీటెయిల్స్ అనేవి మన బిఐఎస్ కేర్ యాప్ చెప్పాను కదా, ఆ యాప్లో మీరు చెక్ చేసుకొని చూసుకొని మీరు కొనుక్కోవాలని మేము చెప్తున్నామండి. కంపల్సరీ మీకు కంప్లైంట్ రిడ్రెస్సెల్ అనేటివి కూడా మెకానిజమ్స్ ఉన్నాయి బిఐఎస్లో, కానీ ఇవి మీరు వాడే ముందు మీరు మీకుగా అవేర్నెస్ అవగాహన తెచ్చుకొని ఈ ఐఎస్ఐ మార్క్ ప్రోడక్ట్స్నే మీరు వినియోగించుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసుకున్నట్టు అవుతుందండి. ఇకపోతే మీకు మిగతా డీటెయిల్స్ కావాలంటే అఫీషియల్ వెబ్సైట్ www.bis.gov.in, ఈ వెబ్సైట్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీరు చూసుకొని ఎప్పటికప్పుడు అవేర్నెస్ అనేది తెచ్చుకోండి. జాగో గ్రాహక్ జాగో, మేలుకో వినియోగదారుడా మేలుకో, ఈ అంశంలో మీకు చాలా విషయాలు తెలుస్తాయి bis.gov.in వెబ్సైట్లో.
1: సుజాత గారు హైదరాబాద్ బ్రాంచ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్కి డైరెక్టర్గా ఉన్నారు. మరి ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై చాలా చక్కటి వివరాలు అందజేశారండి మా శ్రోతలకి. మీ విలువైన సమయం వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: ఇది మన చట్టం.

మీరింతవరకు ఇదే మన చట్టం. ఎలక్ట్రానిక్ గూడ్స్ నాణ్యత, భద్రత, పనితీరు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డైరెక్టర్ శ్రీమతి తమ్మడి సుజాత గారితో పరిచయం రెండవ భాగం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్లో సమయం 7:30. జనరంజనిలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటారు.

జనరంజని కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే 0402324 0852 నంబర్కి మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట సినిమా పేరును వాట్సాప్ చేయండి. జనరంజని కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట బంగారు బుల్లోడి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రా బృందం పాడిన పాట. వేటూరి సుందరరామూర్తి గారి సాహిత్యానికి రాజకోటి సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు బుధన్ పొచంపల్లి నుండి బొగా మార్కండయ్య, అనిత, సాయి యశ్వంత్, విజయ్ కుమార్, వెంకటమ్మ, అలాగే వనపర్తి నుండి సుధారామయ్య, చైత్రిక శ్రీ కోరుతున్నారు. ఒక మంచి పాట వినిపించండి అంటూ

జనరంచి నిలవ్ తరువాతగా వినబోతున్న పాట ఇంటికి దీపం ఇల్లాలే చిత్రం కోసం పిబి శ్రీనివాస్, పి సుశీల పాడిన పాట. ఆత్రేయ సాహిత్యానికి విశ్వనాథన్ రామ్మూర్తి సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు ప్రేమ్ కుమార్, శ్రీలత, ప్రణీత్, భవ్యశ్రీ, మన్విత్, లక్కీ, వరుణ్, రాహుల్, తేజశ్రీ, శ్యామ్, మనోజ్ కుమార్, భానుశ్రీ, ప్రవీణ్, దుర్గానగర్ జియాగుడ్ నుండి, అలాగే భువనగిరి మండలం రాయగిరి గ్రామం నుండి మాధస్సు సత్యనారాయణ కవిత కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి జనరంజని కార్యక్రమంలో. ఇప్పుడు వినబోతున్న పాట సిరివెన్నెల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసీసీలా పాడిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి కేవి మహాదేవన్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతులు కృష్ణా జిల్లా పెడనా నుండి అప్పలరాజు, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిత్విక్ వారి కుటుంబ సభ్యులు, అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అని కోరుతున్న శ్రోతలు బందారావిరాల గ్రామం నుండి లక్ష్మీ, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారలక్ష్మి, మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: మేరిట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్లు సమయం 7:50.
1: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
2: చిక్కుకుంది.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

జనరంజనిలో ఇప్పుడు వినిపించబోతున్న పాట తెనాలి రామకృష్ణ చిత్రం కోసం పీసీశీల పాడిన పాట. జయదేవుని సప్త అష్టపది సాహిత్యానికి ఎంఎస్ విశ్వనాథన్, రామ్మూర్తి సంగీతాన్ని అందించారు. ఈ పాటను కోరిన శ్రోతలు లీలా చందనగర్ నుండి, కేసర్ ఔటర్ రింగ్ రోడ్ నుండి బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య, అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ హైదరాబాద్ నుండి మౌనికా బాలు, వినయ్ కుమార్ కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ పాట.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో జనరంజని. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. జనరంజనిలో ఇప్పుడు వినిపించబోతున్న పాట ఆదిత్య 369 చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జిక్కి శైలజ పాడిన పాట, వేటూరి సుందరరామూర్తి సాహిత్యానికి ఇళయరాజా సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, సూర్య భార్గవి, రేవతి, రేషంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్య భార్గవి, రవికుమార్ వడ్లమాని అల్మాస్ కూడా నుండి ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. అలాగే జాషువా యశ్వంత్ కోసం కూడా ఈ పాట వినిపిస్తున్నాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 8:15:33. జనరంజని కార్యక్రమంలో శ్రోతలు లేఖలు, ఈమెయిల్ ద్వారా కోరిన పాటలు వింటారు.

మీరు విన్న ఈ పాట పోస్ట్ మ్యాన్ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాస్ నగర్ గ్రామం నుండి గంగాధర్ శ్రీనివాస్ కోరారు. మీకోసం ఈ పాట వినిపించాం. జనరంజనిలో ఇప్పుడు వినబోతున్న పాట గాజుల కృష్ణయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ఆత్రేయ సాహిత్యానికి కేవి మహాదేవన్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు మేడ్చల్ నుండి ఎస్ భిక్షపతి కోరుతున్నారు. అలాగే పిర్జాదిగూడ నుండి అనీష్ స్మైలీ పెద్దరాజు విను వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట. వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 8:26. జనరంజన కార్యక్రమంలో శ్రోతలు లేఖలు ఇమెయిల్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట రోజా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత బృందం పాడిన పాట రాజశ్రీ సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎం ప్రతాప్ విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి, హైదరాబాద్ ఎర్రగడ్డ నుండి ఉజ్వల శ్రీనివాస్, ప్రణవ్ వెంకన్న, స్వరూప్ లక్కీమికి, అన్వేషిక్ శశికుమార్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో క్లాక్ లో సమయం 8:32. ఇప్పుడు వినబోతున్న పాట గూడుపుటాని చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట దాసరథి సాహిత్యానికి ఎస్పీ కోదండపాని సంగీతం.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: గూడు పుటాని చిత్రం నుండి మీరు విన్న ఈ పాటను కోరిన శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం నుండి శ్రీనివాసరావు కోరారు. వారి కోసం ఈ పాట వినిపించాం. అలాగే ఇప్పుడు వినిపించబోతున్న పాట దిక్కులు చూడకు రామయ్య అనే పాటను మాకోసం వినిపించండి.

అని కోరిన శ్రోతలు కేవి సత్యనారాయణ, ప్రశాంతి, ధనుష్, హారిక, సంజిత, శాంతి, జాన్సన్, బేగంపేట్ హైదరాబాద్ నుండి కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. జనరంజని కార్యక్రమంలో శ్రోతలు లేఖలు, ఇమెయిల్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట నీడలేని ఆడది చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పీసీసీల పాడిన పాట డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన, సత్యం సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుండి భరత్లాల్ పరదేశి, అలాగే బాల నరసింహరావు ఓల్డ్ సఫిల్గూడ నుండి, భువనగిరి ఆర్బీ నగర్ నుండి గుజ్జా బాలకృష్ణ, వినిత, అనీష్, సాత్విక వారి కుటుంబ సభ్యులు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి జనరంజని కార్యక్రమంలో. శ్రోతలు లేఖలు, ఈమెయిల్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట డాక్టర్ ఆనంద్ చిత్రం కోసం పీసీశీల బృందం పాడిన పాట. దేవులపల్లి సాహిత్యానికి కేవి మహాదేవన్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారం నుండి బాలకృష్ణ ఎం రామయ్య, వనపర్తి జిల్లా నుండి కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

100% లవ్ చిత్రం నుండి ఈ పాటను కోరిన శ్రోతలు నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుండి, గుణా రవి కరీంబాద్ వరంగల్ జిల్లా నుండి కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 9:15 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఇవాళ మనతో ఉన్నారు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో పాల్గొనడానికి డాక్టర్ ఎస్ అరుణ్ కుమార్ గారు, ఆఫీస్ ఆఫ్ డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండ్లూమ్స్. సార్ వెల్కమ్ సార్.
1: థ్యాంక్ యూ కిట్టు, థ్యాంక్ యూ సో మచ్.
0: సార్, యాక్చువల్గా ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మగ్గం నుండి మార్కెట్ దాకా యువత విజయ ప్రయాణం, ఈ అంశం గురించి మనం మాట్లాడుకుందాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ద షో సార్. యాక్చువల్గా భారతదేశ చేనేత రంగం దేశ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి ప్రాధాన్యత కలిగి ఉంది, ఈ అంశం మనం మాట్లాడుకుంటే కొంచెం హ్యాండ్లూమ్స్ గురించి ఒక అవగాహన మనకు వస్తుంటుంది. కొంచెం బ్రీఫ్గా మనం ఇంట్రడ్యూస్ చేద్దాం సార్. సో దీని గురించి మీరు స్టార్ట్ చేయండి సార్.
1: మన భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో అగ్రికల్చర్ తర్వాత ప్రాధాన్యత గన్న కుటీర పరిశ్రమ ఏదైతే ఉందంటే అది చేనేత పరిశ్రమే. చేనేత పరిశ్రమలు చేనేత కార్మికులు కానీ చేనేత కళాకారులు కానీ చాలామంది గ్రామాల్లో వాళ్ళు దీని మీద ఆధారపడి వారి వృత్తిని చేసుకుంటూ మనకి వస్త్రాలు అందిస్తున్నారు. మనం చూసినట్టయితే కనుక చేనేత వస్త్రాలు తయారీ అనేది మన పరంపరలో, మన కళలో, మన సంస్కృతిలో మన అంతర్భాగంగా అంతర్లీనంగా ఉండిపోయింది చేనేత పరిశ్రమ.
0: రైట్, చాలా మంచి మంచి విషయం చెప్పారు సార్. ప్రస్తుతం చేనేత రంగంలో యువతకున్న ఉద్యోగ అలాగే స్వయం ఉపాధి అవకాశాల గురించి కొంచెం బ్రీఫ్గా మాకు షేర్ చేయండి సార్.
1: చేనేత రంగం అనేది ఇది ఒక కళాకృతి. దీన్ని తయారు చేయాలంటే వంశపారంపర్యంగా రావచ్చు, లేదా వాళ్ళు నేర్చుకొని కూడా తయారు చేయొచ్చు. దీనికి సంబంధించి యువతకి ప్రోత్సహించడం కోసం అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రకరకాల స్కీమ్స్ పెడుతుంది. ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్లో అంతర్భాగంగా చేనేత కళల్ని పెంపొందించడానికి, చేనేత కళల్ని ఆకర్షించడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తుంది. మన హైదరాబాద్లో కూడా గత 2 సంవత్సరాలుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ రన్ అవుతుంది. అంతకుముందు సేలంలోను, బనారస్లోను, గౌహటీలోను, జోధ్పూర్లోను రకరకాల ప్రదేశాల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఉంది. అక్కడ వివిధ రకాల కోర్సులు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది చేనేత కళాకారులు.

0: వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి చేనేత కళల్ని నైపుణ్యాన్ని పెంచడం కోసం అని చెప్పి, యువతని ఆకర్షించడం కోసం అని చెప్పి యువతకి డిప్లొమా కోర్సులు, డిగ్రీ కోర్సులు, బీటెక్, డిప్లొమా, షార్ట్ టర్మ్ కోర్సెస్, ట్రైనింగ్ కోర్సెస్ ఉంటాయి. ఇవి కాకుండా ఆఫీస్ ఆఫ్ ద డెవలప్మెంట్ కమిషనర్ ఫర్ హ్యాండ్లూమ్స్ ద్వారా, వివిధ రాష్ట్రాలలో ఉన్న వివో సర్వీస్ సెంటర్స్ ద్వారా ఈ కార్యక్రమాలు చేయడం కోసం అని చెప్పేసి సమర్థ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి స్కిల్ అప్గ్రేడేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి అంతర్భాగంగా మా వాళ్ళు వివిధ గ్రామాలకు వెళ్ళి అక్కడున్న యువతని వాళ్ళకి ఎటువంటి స్కిల్ ఉంది అని చెప్పేసి ముందు పరిశీలించి ఇంట్రెస్ట్ ఉన్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మగ్గం మీద నేర్పించడం కోసం చెప్పి 45 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. అటు పిమ్మట వాళ్ళకి అంతకన్నా ఇంకెక్కువ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కావాలంటే హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్లో 6 నెలల కోర్సు, సంవత్సరం కోర్సు అని చెప్పేసి కోర్సులు ఇవ్వడం జరుగుతుంది.
1: సార్, హైదరాబాద్తో పాటు అంతకుముందు కొన్ని ప్రదేశాలు కూడా చెప్పారు కదా సార్, మన ఇన్స్టిట్యూట్స్, హ్యాండ్లూమ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయని. సో వీటికి అర్హత అంటే ఏంటి సార్?
0: 10th క్లాస్ చదివి 10th క్లాస్ 1st క్లాస్లో పాస్ అయి ఉంటే కనుక వాళ్ళు డిప్లొమా కోర్సుకి అర్హతలు ఉంటుంది. ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి బీటెక్ కోర్సులు అర్హత ఉంటుంది. 7వ తరగతి నుంచి 10వ తరగతి క్వాలిఫికేషన్ వాళ్ళకి సర్టిఫికేట్ కోర్సు చేయడానికి అర్హత ఉంటుంది. వాళ్ళకి ముందు ముఖ్యంగా చేనేత కళల మీద వాటి కళాకృతులు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ వాళ్ళని దరిదేర్చుకొని వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళకి అన్ని రకాల ట్రైనింగ్ సౌకర్యాలు కల్పించి వాళ్ళకి కోర్సు నేర్పించి ఆ తర్వాత పరిశ్రమలో వాళ్ళు నిలదొక్కుకోవడానికి హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ కూడా ఇస్తుంది.
1: సూపర్ సార్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అన్నారు కదా సార్, దీన్ని సంప్రదించాలి అని అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి?
0: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రతి సంవత్సరం పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో, వెబ్సైట్లో ఇది అంతా మీకు అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ డాక్టర్ హిమజ్ కుమార్ అని చెప్పేసి వారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రిన్సిపల్గా ఉన్నారు. అంతేకాకుండా వివిధ ఇన్స్టిట్యూట్స్కి డైరెక్టర్స్ ఉన్నారు. ఆ డైరెక్టర్స్ ఈ కోర్సుని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి ఈ రెండు కలిపి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో నడిచే ఇన్స్టిట్యూషన్స్. ఇవి ఈ కోర్స్ చేసిన తర్వాత ఈ చేనేత రంగానికి సంబంధించి వారికి జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది. మిల్ సెక్టర్లో, ఇండస్ట్రీ సెక్టర్లో, చేనేత కళకు సంబంధించిన సెక్టర్లో, కుటీర పరిశ్రమల్లో అన్నిట్లో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళకి సొంతంగా ఇండస్ట్రీ పెట్టుకోవాలి అనుకున్నట్టయితే కనుక లోన్ సౌకర్యం కల్పించి ఇండస్ట్రీస్ పెట్టడానికి కూడా గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది.
1: సార్, నార్మల్గా ఒక విద్యార్థి లేకపోతే ఏ స్టేజ్లో, తన ఏజ్లో ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఈ టెక్స్టైల్ ఫీల్డ్లో ఒక వ్యాపారవేత్తగా రాణించాలి అనుకునే ఉద్దేశంతో ఇటు అడుగులు వేయాలన్నప్పుడు వాళ్ళకు ఉండాల్సిన అర్హతలు ఏంటి సార? నార్మల్గా అంటే విద్యార్హతలు కాకుండా నార్మల్గా ఎలాంటి నైపుణ్యాలు ఉండాలి వాళ్ళకి?
0: ముఖ్యంగా చేనేత రంగానికి సంబంధించి వాడు నేర్చుకోవాలంటే చేనేత పరిశ్రమ అంటే ఏంటి, చేనేత పరిశ్రమలో కష్ట నష్టాలు ఏంటి, చేనేత పరిశ్రమకు సంబంధించిన భాగోగులు ఏంటి, చేనేత పరిశ్రమల్లో ఎంత నైపుణ్యం కలిగి ఉండాలని వాళ్ళు తెలుసుకొని ఉండాలి. ముందు ఈ రంగానికి రావాలి అంటే, ఈ రంగంలోకి రావడానికి ముందు అసలు చేనేతలు అంటే ఏంటి, చేనేత రంగం అంటే ఏంటి, ఆ చేనేత రంగానికి సంబంధించిన కష్ట నష్టాలు ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోకుండా వస్తే ఇబ్బంది పడతారు. అందుకని చెప్పి బేసిక్ నాలెడ్జ్ ఉంటే కనుక వాళ్ళకి బాగా అంటే కోర్సులో బాగా ఇన్వాల్వ్ అయ్యి నేర్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
1: సో ప్రస్తుతం ఎలా ఉంది సార్ చేనేత రంగం మన ఇండియాలో?
0: చేనేత రంగం ప్రస్తుతం బాగానే ఉంది, ఇంకా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం.
1: సూపర్. అయితే చాలామందికి అవగాహన ఉండదు, అంటే మనం వేసుకునే బట్టలు ఏ రకానికి చెందిన క్లాత్ అనేది కూడా చాలామందికి అవగాహన ఉండదు. ఇది చేనేత అని చెప్తే మాత్రమే తెలిసే జనరేషన్లో ఉన్నామని.
0: అందుకనే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే చేనేత ఉత్పత్తుల్ని గుర్తించడం కోసం చెప్పి హ్యాండ్లూమ్ మార్క్ అని చెప్పి ఒకటి గుర్తింపించింది. లైక్ మనకు ఐఎస్ఐ మార్క్ ఎట్లయితే మనం బట్టలు వస్తువులకు పెడతామో అట్లా చేనేతకి హ్యాండ్లూమ్ మార్క్ అని పెట్టింది. హ్యాండ్లూమ్ మార్క్ అనే లేబులు వస్త్రం మీద ఉంటే కనుక అది పక్క చేనేత వస్త్రం అని చెప్పి అని అర్థం. చేనేత వస్త్రం కాకుండా చాలామంది ఇప్పుడు ఈ మార్కెటింగ్ ప్లాట్ఫామ్లో కానీ మన

0: ట్విట్టర్స్లో కానీ లేకపోతే కనుక ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ చాలామంది పెడుతుంటారు,
1: సోషల్
0: ఇది
1: మీడియా.
0: సోషల్ మీడియాలో ఇది చేనేత వస్త్రం అని చెప్పి. చేనేత వస్త్రం కొనే ముందు మీరు పరిశీలించండి, అది నిజంగా చేనేత వస్త్రమా కాదా. ఎందుకంటే చేనేత వస్త్రం తయారు చేయాలంటే దాని ఫినిషింగ్ వేరే ఉంటుంది, దాని క్వాలిటీ వేరే ఉంటుంది, దాని ఆ సౌందర్యమే డిఫరెంట్గా ఉంటుంది. మీరు వస్త్రం పరిశీలిస్తే చేనేతలో తయారైన దానికి మిల్లులో తయారైన దానికి చాలా తేడా ఉంటుంది.

0: ఇప్పుడు కాంచీపురం చీర ఉంది, అట్లే ఇమిటేషన్ కాంచీపురం చీర ఉంది. ఒరిజినల్ కాంచీపురం చీర చూసుకుంటే అది తయారు చేయడానికి ఒక నెలకు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం కూడా పట్టచ్చు. అదే మిల్లులో తయారైంది అనుకోండి, అది ఒక రోజులోనో 2 రోజుల్లోనో తయారై బయటకు వచ్చేస్తుంది. సో అక్కడ లేబర్ తగ్గిపోతుంది. అట్లనే క్వాలిటీ చేనేతలో తయారయ్యేటప్పుడు ఒరిజినల్ సిల్క్ వాడతారు, ఒరిజినల్ జరీ వాడతారు, ఒరిజినల్ సంబంధించిన రసాయనాలు వాడతారు. అదే మిల్లో తయారైనప్పుడు ఒరిజినల్ సిల్క్ బదులు పాలిస్టర్ వాడచ్చు, లేదంటే ఆర్ట్ సిల్క్ వాడచ్చు, లేదంటే మిక్స్డ్ సిల్క్ సెకండ్ క్వాలిటీ సిల్క్ ఏదైనా వాడచ్చు. సో ఇవన్నీ మనం పరిశీలించుకొని కొనాలని చెప్పి గ్రాహకులు గుర్తిస్తే అప్పుడు చేనేత పరిశ్రమకి మనం చేయూతనిచ్చినట్టు అవుతుంది.
1: సో డెఫినెట్గా అది చేనేత కాదా అనే ఒక అవగాహన అయితే డెఫినెట్గా మనకు ఉండాలి. దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారని చెప్పారు. బంగారం కనుక ఎలా అయితే హాల్మార్క్, 916 కేడిఎం ఇలా ఇలా మార్కింగ్ ఎలా ఉంటుందో చేనేత వస్త్రాలకు కూడా ఒక మార్కింగ్ ఉంటుంది అని చెప్తున్నారు. సో చేనేతకు సంబంధించి కొంచెం అవగాహన డెఫినెట్గా మనకు ఉండాలి, ఉంటే ఈ రంగంలో అడుగుపెట్టి దీంట్లో రాణించవచ్చు అని చెప్తున్నారు.
0: ఇట్లో మనకి ఇప్పుడు గూగుల్లో కానీ జెమినీలో కానీ ఇవన్నీ చాట్ జీపీటీలో కానీ అన్నిట్లో చేనేత గురించిన అన్నీ వస్తున్నాయి. ప్లస్ ఇప్పుడు ముఖ్యంగా యువత బాగా ఆకర్షించబడుతుంది చేనేతకి. గత 2-3 సంవత్సరాలుగా సినిమా ప్రభావం ఉండొచ్చు, లేకపోతే గవర్నమెంట్ చేసే వివిధ కార్యక్రమాల ద్వారా ఉండొచ్చు, లేకపోతే వారిలో వస్తున్న మార్పు వల్ల కావచ్చు, కానీ మన చేనేతని వారు బాగా ఆదరిస్తున్నారు యువత.
1: మళ్ళీ పాత రోజులు,
0: పాత రోజులు వస్తున్నాయి అని చెప్పి అంటున్నారు. రీసెంట్గా మీరు చూస్తే బిగ్ బాస్లో, తెలుగు బిగ్ బాస్ నాగార్జున గారు మొన్న ఆదివారం నాడు వారు వేసుకున్నారు డ్రెస్ని, ప్రోత్సహించారు.
1: సో కొత్తకి పాత ఒక వింత అనే ఒక సామెత అంటారు కదా. సో పాత రోజులు డెఫినెట్గా వస్తున్నాయి, ఒరిజినల్ ఎప్పుడు ఒరిజినలే, దాన్ని చేయాలంటే చాలా కష్టపడాలి. అయితే సార్, యువత చేనేత రంగం వరకు ఇటు రావాలి అని అనుకుంటే వాళ్ళకి మీరిచ్చే తర్ఫీదు ఎలా ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో వాళ్ళు ఎలా నేర్చుకోవాలి, వాళ్ళకి ఏమైనా సర్టిఫికేషన్ ఉంటుందా, వాళ్ళకి ఉద్యోగాలు ప్రొవైడ్ చేస్తారు, జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసే వరకు కూడా మేము భరోసా కల్పిస్తామని మీరు అన్నారు కదా సార్. సో వాటి గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం సార్, కాకపోతే ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఒక పాట వినేసి అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం సార్. రైట్, వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమం వింటున్నారు. ఇవాళ మనం మగ్గం నుండి మార్కెట్ దాకా యువత విజయ ప్రయాణం, ఈ ప్రయాణం గురించి బోల్డర్ని బిజినెస్ ముచ్చట్లు మనం మాట్లాడుకుంటున్నాం. మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఎస్ అరుణ్ గారు, ఆఫీస్ ఆఫ్ డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండ్లూమ్స్ నుంచి. స్టే ట్యూన్.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఉన్నారు. మగ్గం నుండి మార్కెట్ దాకా యువత విజయ ప్రయాణం, ఈ అంశం గురించి మనం ఈరోజు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో డాక్టర్ ఎస్ అరుణ్ కుమార్ గారు, డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ ద ఆఫీస్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ హైదరాబాద్, ఆఫీస్ ఆఫ్ డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండ్లూమ్స్ నుంచి మన స్టూడియోలో ఉన్నారు. సార్, వన్స్ అగైన్ వెల్కమ్ సార్. సార్, డిజైన్, టెక్స్టైల్ టెక్నాలజీ, మార్కెటింగ్, ఈ కామర్స్, ఇలా రకరకాల పేర్లు మనం వింటున్నాం సార్. సో టెక్నాలజీ మారుతుంది, చేనేతలో కూడా చాలా మార్పులు వచ్చాయి. సో వాటి గురించి యువతకి, అంటే ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళకి డెఫినెట్గా కొంచెం అవగాహన కావాలి. అయితే ఆ అవగాహన ఎలా పొందుతారు? మన ట్రైనింగ్లో వీటన్నిటి గురించి కూడా చెప్తారా ఎలా?
2: ఇప్పుడు యువత ఎవరైతే కనుక ఈ కోర్సులు చేయాలనుకుంటున్నారు లేదా చేనేత గురించి తెలుసుకోవాలనుకుంటున్నారంటే, చేనేత భవన్ నాంపల్లి మా ఆఫీస్ ఉంటుంది, దాన్ని సంప్రదించేస్తే మేము అన్ని వివరాలు వారికి అందిస్తాం. అంతేకాకుండా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ మన మాదాపూర్లో ఉంది, మన తెలంగాణకు సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో వివిధ కోర్సులు అందిస్తున్నారు యువతని ప్రోత్సహించడం కోసం, యువతని చేనేత రంగానికి తీసుకురావడం కోసం, యువతని చేనేత కళాకృతులకి వారిని అభిమానం పెంపొందించడం కోసం అని చెప్పేసి అక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చాలా కోర్సెస్ ఉన్నాయి. ఎవరైనా ప్రొఫెషనల్స్ ఉన్నారు, మేము డే అంతా వేరే పని చేసుకుంటాము, ఈవినింగ్ మాకు నేర్చుకోవాలనుకుంటున్నాం అంటే ఈవినింగ్ కోర్సెస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వారు అందిస్తారు. అంతేకాకుండా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో రెగ్యులర్ కోర్సెస్ ఉన్నాయి, టెక్స్టైల్ డిజైన్ మీద, టెక్స్టైల్ టెక్నాలజీ మీద కోర్సెస్ ఉన్నాయి. ఇవి కాకుండా మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీస్ ఉంటాం, ఐఐటీస్లో కూడా చాలా కోర్సెస్ ఉన్నాయి. బీటెక్ టెక్స్టైల్స్ అని చెప్పి, బీటెక్ టెక్స్టైల్ టెక్నాలజీ, బీటెక్ టెక్స్టైల్ కెమిస్ట్రీ, ఇవన్నీ కోర్సెస్ ఉన్నాయి. ఈ కోర్సెస్ చేసిన

0: తర్వాత యువతకి గవర్నమెంట్లోనూ చాలా అవకాశాలు ఉన్నాయి, ప్రభుత్వ పరంగా చాలా ఉద్యోగాలు ఉన్నాయి, ఆర్మీ బేస్డ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి మనకి. అట్లనే ప్రైవేట్ రంగంలో కూడా చాలా చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా కాన్సన్ట్రేట్ చేసి చేనేత రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం అని చెప్పేసి చాలా ఫోకస్ చేసింది. ఆ ఫోకస్ చేసిన దాని భాగంగా హ్యాండ్లూమ్ పార్కులు అని వస్తున్నాయి మనకి. కాంచీపురంలో హ్యాండ్లూమ్ పార్క్ ఉంది, అట్లనే చెన్నై దగ్గరలో హ్యాండ్లూమ్ పార్క్ ఉంది, మనకి పోచంపల్లిలో హ్యాండ్లూమ్ పార్క్ ఉంది, వివిధ ప్రాంతాల్లో హ్యాండ్లూమ్ పార్క్స్ అని పెట్టారు. ఆ హ్యాండ్లూమ్ పార్కుల్లో చేనేత కళలకి సంబంధించిన వివిధ రకాలైన ఉత్పత్తులు తయారవుతుంటాయి. ఆ ఉత్పత్తులు తయారు చేయడానికి ఈ డిజైనర్స్ అవసరం ఉంటారు, టెక్నీషియన్స్ అవసరం ఉంటారు, టెక్నాలజిస్టులు అవసరం ఉంటారు. వాళ్ళందరినీ మన ఈ కోర్సు ద్వారా మనం ఆకర్షించి వారికి వృత్తిలో నైపుణ్యత కల్పించి ఆ తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. అంతేకాకుండా ఈ సమర్థ ట్రైనింగ్ ప్రోగ్రాం ఎవరైతే చేస్తున్నారో గ్రామాల్లో, సమర్థ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో 45 రోజులు కోర్సు చేసిన తర్వాత వాళ్ళకి అడ్వాన్స్గా ఇంకేమైనా కోర్సు కావాలంటే నేర్పించి వాళ్ళని మాస్టర్ ట్రైనర్ కింద మేము వాడుకుంటాం. వాళ్ళని మాస్టర్ ట్రైనర్ కింద వాడుకుంటాం, మాస్టర్ డిజైనర్స్ కింద వాడుకుంటాం. ఇందులో భాగంగానే గవర్నమెంట్ రకరకాల ప్రోగ్రామ్స్ కింద డిజైన్ డెవలప్మెంట్ కాన్క్లేవ్స్ అని చెప్పి కండక్ట్ చేస్తుంది. తర్వాత డిజైన్ కాన్క్లేవ్స్లో ఈ ఎవరైతే గ్రామాల్లో డిజైనర్స్ ఉంటారో వారు వాళ్ళ కళని బయటికి వెలికి తీసుకొని వచ్చి వాళ్ళ డిజైన్స్ని మేము వెబ్సైట్లో పెట్టి దాన్ని ప్రదర్శింపజేసి దాని తర్వాత దాన్ని ఆర్డర్స్ వస్తే కనుక వాళ్ళకి అందుబాటులో తీసుకురావడం కూడా జరుగుతుంది.
1: సో ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళ టాలెంట్ని, వాళ్ళ డిజైన్స్ని మీరు ప్రపంచానికి చూపించేటప్పుడు వాళ్ళకి ప్రోత్సాహం అనేది డెఫినెట్గా లభిస్తూ ఉంటుంది. సార్, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా అసలు ఇందులో ఉండే జాబ్స్లో ఎలాంటి డెసిగ్నేషన్స్ ఉంటాయి, ఎలాంటి జాబ్స్ ఉంటాయి అంటే ఏం చెప్తారు సార్? రకరకాల జాబ్స్ ఉంటాయని నేను విన్నాను. అంటే నాట్ ఓన్లీ డిజైనింగ్, అంటే ఫ్యాషన్ డిజైనింగ్ అనే డిజైనింగ్ ఒకటే మనకు కనిపిస్తూ ఉంటుంది, లేకపోతే తయారు చేయడంలో కూడా చాలా రకరకాలుగా పనులు ఉంటాయని విన్నా నేను. సో ఈ పనులను ఎలా విభజిస్తారు, దీంట్లో ఎలాంటి కోర్సెస్ అందుబాటులో ఉంటాయి?
0: ఇప్పుడు ఐఎస్టీస్లో చదువుకొని వచ్చిన విద్యార్థులకు ఎవరైతే ఉంటారో, డిప్లొమా చేసిన వాళ్ళకి వాళ్ళని టెక్నాలజిస్ట్ గాను, టెక్నీషియన్ గాను, టెక్నికల్ అసిస్టెంట్ గాను, టెక్నికల్ ఆఫీసర్స్ గాను ఖాదీ బోర్డులోను లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లోనూ వాళ్ళని తీసుకుంటారు. అట్లనే బీటెక్ చేసిన వాళ్ళని కూడా ఆఫీసర్స్ లెవెల్లో తీసుకుంటారు. యూపీఎస్సీ కండక్ట్ చేసే వివిధ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జామ్స్ ఉన్నాయో, వాటిల్లో దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇవి కాకుండా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్లో అంతర్భాగంగా ఉన్న వివిధ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో, టెక్స్టైల్ కమిషనరేట్లో కానీ, వివ సర్వీస్ సెంటర్స్లో కానీ, లేదంటే ఆఫీస్ ఆఫ్ ద డెవలప్మెంట్ కమిషనర్ ఫర్ హ్యాండ్లూమ్స్ విభాగంలో కానీ, లేదంటే సెంట్రల్ సిల్క్ బోర్డులో కానీ, వీటన్నిటిలో రకరకాల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆ ఉద్యోగ అవకాశాల్లో వాటిని సైంటిస్ట్ గ్రేడ్ 1, సైంటిస్ట్ గ్రేడ్ 2, సైంటిస్ట్ గ్రేడ్ 3 అని చెప్పి కూడా పిలుస్తుంటారు. అవి కాకుండా ఫ్యాషన్ ఫీల్డ్లోకి వచ్చేసరికి ఫ్యాషన్ డిజైనర్ అని చెప్పి ఫ్యాషన్ కోర్స్ చేసిన వాళ్ళని మాత్రం పిలుస్తారు. అది ఈ టెక్స్టైల్ కోర్స్ చేసిన వాళ్ళని టెక్స్టైల్ డిజైనర్ అని చెప్పి పిలుస్తారు. అంతేకాకుండా టెక్స్టైల్ టెక్నాలజిస్ట్ అని కూడా పిలుస్తారు. తర్వాత ఆర్మీ బేస్డ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్లో ఎక్కడైతే ఈ వస్త్రాలు తయారవుతాయో వాటిని టెక్నీషియన్ 1, టెక్నీషియన్ 2, టెక్నీషియన్ 3 అని కూడా పిలుస్తుంటారు. వాళ్ళు మేనేజర్ లెవెల్ దాకా వెళ్తారు, జనరల్ మేనేజర్ లెవెల్ దాకా కూడా వెళ్తారు. సో ఇట్లా రకరకాల గవర్నమెంట్ ఉన్నాయి. అవి కాకుండా ప్రైవేట్లో చూసుకున్నట్టయితే కనుక సూపర్వైజర్స్గా వాళ్ళని తీసుకునే అవకాశం ఉంటుంది, వాళ్ళ టెక్నాలజిస్ట్గా తీసుకునే అవకాశం ఉంటుంది, టెస్టింగ్ ల్యాబ్ ఇన్ఛార్జ్గా తీసుకునే అవకాశం ఉంటుంది ఈ కోర్సెస్ చేసిన తర్వాత.
1: సార్, నార్మల్గా యువత ఇందులోకి వచ్చి ఒక కోచింగ్ బీటెక్ లెవెల్లో లేకపోతే తర్వాత ఆ తర్వాత స్థాయిలో వీళ్ళు తరఫు తీసుకునేటప్పుడు వీళ్ళకు నేర్పించే ఆ ప్రాసెస్ ఏముంటుంది సార్? అంటే మనం కొన్నిసార్లు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు వినడం వేరు, అంటే జస్ట్ లైక్ మనం ఈత చూడడం వేరు, ఈత దాంట్లో మునగడం వేరు, చేయడం వేరు అని అంటారు కదా. సో అదే నా డౌట్ సార్. నార్మల్గా క్లాసెస్ చాలా వింటూ ఉంటాం, అంటే ప్రాక్టికల్గా వీళ్ళకి ఎలాంటి తర్ఫీదు లభిస్తూ ఉంటుంది ఒక యువతకి అందరూ వచ్చిన
0: ఈ కోర్సులు చేసేటప్పుడు? వాళ్ళకి మ్యాక్సిమం ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఉంటుంది.
1: ఓకే,
0: వాళ్ళని ఫీల్డ్ లెవెల్లో ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే గ్రామాల లెవెల్లో ఎక్కడైతే చేనేత కార్మికులు ఉన్నారో చేనేత కార్మికులతో మమేకం చేసి వారిని

0: చేనేత కార్మికులతో కలిపి వారిని ప్రాజెక్టులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు చేనేత కార్మికులతో కలిసి, చేనేత కళాకారులతో కలిసి వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. పనిచేయడం మూలాన వాళ్ళకి ఎక్కువగా తర్ఫీదు పొందుతారు వాళ్ళు. ఆ వస్త్రం ఎట్లా తయారు చేయాలి, వస్త్రంలో ఉన్న మెళుకువలు ఏంటి, వస్త్రంలో ఉన్న రంగులు ఎట్లా అద్దాలి, ఆ రంగులు పోకుండా ఎట్లా చూడాలి, తొందరగా ఆ వస్త్రం క్వాలిటీ ఎట్లా పెంపొందించాలి, ఇవన్నిటికీ వాళ్ళకి ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ కోర్సెస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో కోర్సులు చేసే వాళ్ళకి ఎవరికైనా సరే ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళని థీరీ పరంగా ఒక 30-40% థీరీ పరంగా ఉంటే కనుక ప్రాక్టికల్గా ఒక 60-70% వాళ్ళకి ఎక్స్పోజర్ ఉంటుంది. దాని మూలంగా వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. అట్లే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చేసే విద్యార్థులను కూడా ప్రతి 3 నెలలకి వాళ్ళని ఒకసారి ఫీల్డ్ లెవెల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఫీల్డ్ లెవెల్లోకి తీసుకొని వెళ్ళి ఫీల్డ్లో ఒక ప్రాజెక్ట్ ఇచ్చి వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది, ఆ ప్రాజెక్ట్ చేయమని చెప్పి. సో ఇట్లా కోర్సులు చేయించడం ద్వారా వాళ్ళకి చేనేత కళాకారుల నాడి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కళాకృతులు ఏంటి. ఎందుకంటే చేనేత కళాకారుడు వృత్తిపరంగా వాళ్ళు హెరిడిటరీ పరంగా వచ్చి ఉంటారు. వాళ్ళ జీన్స్లోనూ జెనెటిక్ స్ట్రక్చర్లోనూ ఆ నేతకు సంబంధించింది ఉంది. అదే మనం కోర్సు చేయడానికి వెళ్ళినప్పుడు మనం వాళ్ళతో కలిసి కనుక వాళ్ళ డిఎన్ఏని తెలుసుకొని వాళ్ళతో కలిసి పనిచేయగలిగితే మనకి ఎక్కువ కోర్సు తెలుసుకొని ఎక్కువ మన నైపుణ్యం పెంచుకోవడానికి ఇది ఉంటుంది.
1: సార్ ఇప్పుడు ఎలా ఉంది సార్, అంటే మీరు హెరిడిటీ అంటే చెప్తున్నా, అంటే ఆ మన కులవృత్తులు కాబట్టి కంటిన్యూ చేసే వాళ్ళు ఉన్నారు, కులవృత్తితో పాటుగా వేరే ఫీల్డ్లో ఉంటాము, వేరే ఫీల్డ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది సార్, అంటే చేనేత సైడు యువత మొగ్గు చూపుతున్నారా, వాళ్ళు మొగ్గు చూపాలంటే ఏమైనా కార్యక్రమాలు జరుగుతున్నాయా? ఎందుకంటే
0: అందుకనే ఇప్పుడు ప్రస్తుతం మనకి తెలంగాణలో ఒక 42,000 మంది వీవర్లు ఉన్నారు, చేనేత కళాకారులు ఉన్నారు. ఆ 42,000 మంది చేనేత కళాకారులకి ఫ్రాంక్గా చెప్పాలంటే వారి సంతతి, వారి ఎవరైతే అభివృద్ధి చేయాల్సిన వారు ఉన్నారో వారు అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అందుకని ప్రభుత్వం ఏం చేస్తుంది, వారి కుల వృత్తుల్ని ఇంప్రూవ్ చేయడం కోసం గురు శిష్య పరంపర అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ గారు ఒక స్కీమ్ ఆలోచించారు. మా మినిస్ట్రీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. దానిలో అంతర్భాగంగా గురు శిష్య పరంపరలో ఎవరైతే గురువు వారి కులంలో సంబంధించిన పెద్ద మనిషి ఉంటారో వారి ద్వారా వారి కింద తరాలు ఎవరైతే ఉన్నారో, భావి తరాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ వృత్తిని నేర్పించాలి అని చెప్పి గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఆ స్కీమ్లో భాగంగా మేము ఎవరైతే మన వృద్ధ కళాకారులు ఎవరైతే ఉన్నారో, ఈ నైపుణ్యం పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చి వాళ్ళ కులంలో వాళ్ళ భావితరాల్లో ఎవరైతే ఉన్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పించి మళ్ళీ చేనేత పరిశ్రమలోకి వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది.
1: మంచి మంచి విషయం చెప్పారు సార్, చాలామందికి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు. సో అలాగే చేనేత ఉత్పత్తులు చాలా కొత్త కొత్త డిజైన్స్ చూస్తున్నాం, ఒకప్పటిలాగా లేవు, చాలా డిజైన్స్ మారుతున్నాయి, ట్రెండ్కి తగ్గట్టుగా చేనేత వస్త్రాలు అనే హ్యాండ్లూమ్స్ అనేవి మార్చుకున్నాయి, ఇప్పుడు సరికొత్తగా వస్తున్నవి, అవి ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి నార్మల్గా వేరే ట్రెండ్స్తో పాటుగా. అయితే దీంట్లో యువత పాత్ర ఎలా ఉంటుంది, వీటి గురించి మనం మాట్లాడుకుందాం సార్. అలాగే సబ్సిడీస్ గురించి కూడా మీరు చాలా విషయాలు చెప్పారు, సో ఆ సబ్సిడీస్ని ఎలా మనం పొందగలగాలి వన్స్ మనం ఒక ఆంటర్ప్రినర్గా మారినప్పుడు చేనేత హ్యాండ్లూమ్స్లో, సో అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం సార్. ఒక బ్రేక్ తీసుకుందాం సార్, ఒక బ్రేక్ తీసుకొని ఒక పాట వినేసి వద్దాము. మగ్గం నుండి మార్కెట్ దాకా యువత విజయ ప్రయాణం, మొత్తం ఆల్ అబౌట్ హ్యాండ్లూమ్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. హ్యాండ్లూమ్ రంగంలో బోల్డ్ అని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి యువతకి, ట్రైనింగ్ తీసుకొని కూడా బోల్డ్ అని ప్రభుత్వ అలాగే ప్రైవేట్ రంగంలో కూడా చాలా ఉద్యోగ అవకాశాలు మనకున్నాయని తెలుస్తున్నాయి. సో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం డాక్టర్ ఎస్ అరుణ్ కుమార్ గారితో, డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ ఆఫీస్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, వారు మనతో స్టూడియోలో ఉన్నారు. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేద్దాం, వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం, బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు, స్టే ట్యూన్.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. 9:30 అలా క్రాస్ అయిపోయింది స్టూడియో క్లాక్ లో. బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు. ఇవాళ మనము మగ్గం నుండి మార్కెట్ దాకా యువత విజయ ప్రయాణం ఈ అంశం గురించి డిస్కస్ చేస్తున్నాం. మన స్టూడియోలో ఉన్నారు డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ ఆఫీస్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఆఫీస్ ఆఫ్ డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండ్లూమ్స్ కి డాక్టర్ ఎస్ అరుణ్ కుమార్ గారు. సార్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ద షో. సార్, మామూలుగా చేనేత ఉత్పత్తులకు ప్రస్తుతం చాలా డిజైన్స్ మనం చూస్తున్నాం సార్. అంటే ఓల్డ్, పాతవి అయిపోయినవి. ఒక కంప్లైంట్ డెఫినెట్గా మనకు ఉంటూ ఉంటుంది, ఇవి ఓల్డ్ మోడల్లో ఉన్నాయి, పాతది కదా, ట్రెండీగా లేవు కదా అని ఒక కంప్లైంట్ అనేది జెన్జీ వాళ్ళు, మన తరం వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. బట్ ఇప్పుడు అది పోయేలాగా కొత్త కొత్త ఫ్యాషన్ డిజైన్లు, కొత్త ట్రెండ్స్తో హ్యాండ్లూమ్స్ అనేవి వస్తున్నాయి. సో దీంట్లో యువ డిజైనర్స్ వారి పాత్ర ఎలా ఉంటుంది, వాళ్ళని మనం భాగస్వామ్యం చేయొచ్చా, వాళ్ళకి ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు?
2: ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసిన వాళ్ళు, టెక్స్టైల్ డిజైన్ కోర్స్ చేసిన వాళ్ళు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో కానీ లేదా వేరే ఏదైనా ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సెస్ చేసిన వాళ్ళు, టెక్స్టైల్ డిజైన్ కోర్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ మేము టెక్స్టైల్ డిజైనర్స్గా అపాయింట్ చేయడం జరుగుతుంది.
1: ఓకే.
2: వాళ్ళని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వివిధ స్కీమ్స్ ద్వారా వాళ్ళని టెక్స్టైల్ డిజైనర్స్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి మేము వాడుకుంటాం. ఆ ప్రోగ్రామ్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కలర్ కాంబినేషన్స్, డిజైన్స్, యువత, ముఖ్యంగా యువతకి కావాల్సింది ఏంటి, యువతని ఆకర్షించాలి, యువతని ఈ ట్రెండ్కి తీసుకురావాలి, యువతని చేనేత వైపు మళ్లించాలి అన్నప్పుడు యువతనే మనం ఇందులో తీసుకురావాలి. యంగ్ డిజైనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ యంగ్ డిజైనర్స్ తీసుకొస్తే వాళ్ళు వాళ్ళ నాడిని పట్టుకొని డిజైన్ చేస్తారు.

0: అందుకని చెప్పేసి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్న సామెత ప్రకారం. సో యువతని ఆకర్షించాలంటే యువతకే తీసుకురావాలి. ఆ
1: మీకే
0: యువతని తీసుకొని వచ్చినప్పుడు ఇదో జరుగుతుంది. అందుకని టెక్స్టైల్ డిజైన్ కోర్స్ అన్ని పెట్టి ఇందులో తీసుకొచ్చాము. సో వాళ్ళు అందుకని మీరు ఇప్పుడు చూసే కలర్ కాంబినేషన్స్ కానీ ఏవైనా సరే, ఇప్పుడు గవర్నమెంట్ ఎంతవరకు తేలిందంటే మనకి అబ్రాడ్లో ప్యారిస్లో కానీ లేకపోతే ఆమ్స్టర్డామ్లో కానీ లేదా ఇంకెక్కడ అమెరికాలో కానీ ఏమన్నా కలర్ కాంబినేషన్స్ మూవ్ అవుతున్నాయంటే అవి మన ఇండియాకి తీసుకొచ్చి వాటికి ఇక్కడ చేనేత రంగుల్లో కలర్లు అద్ది వాటి ప్రొడక్షన్ చేసి మార్కెట్లో తీసుకెళ్లడం కోసం కూడా సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఇవ్వడం జరుగుతుంది మనం.
1: సో నార్మల్గా ప్రతి దానికి మార్కెటింగ్ అనేది ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. మన ప్రోడక్ట్ వినియోగదారుడికి చేరే వరకు కూడా మార్కెటింగ్ అనేది ఇంపార్టెంట్. అయితే చేనేత ఉత్పత్తులకు ప్రస్తుతం ఆన్లైన్ మార్కెటింగ్ లేకపోతే ఈ కామర్స్ ద్వారా మార్కెటింగ్ చాలామంది చేస్తున్నారు, వాటికి సంబంధించి మార్కెటింగ్ తరఫున ఏమైనా శిక్షణ ఇస్తారా సార్?
0: గవర్నమెంట్ గవర్నమెంట్కి ఒక పోర్టల్ ఉంది,
1: ఓకే,
0: ఇండియా హ్యాండ్మేడ్ బజార్ అని చెప్పేసి. ఇండియా హ్యాండ్మేడ్ బజార్కి మనం చేనేత కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి మేమే వెళ్ళి వాళ్ళ చేనేత కళాకృతుల్ని మేము ఫోటోలు తీసి ఆ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. వారి ప్రోడక్ట్ కనుక మార్కెట్లో ఎవరైనా కొనాలనుకుంటే కనుక అతి తక్కువ ధరకి నామినల్ 20 రూపాయలు 30 రూపాయల ధరకి మేము వాటిని పికప్ చేసుకుంటాం. పికప్ చేసి చేనేత కళాకృతులు ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళకి అందజేసి కమిషన్ లేకుండా, ఎటువంటి మీడియేషన్ లేకుండా, మధ్యవర్తిత్వం వహించకుండా ఆ అమౌంట్ మొత్తం వీవర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేలాగా చూస్తుంది.
1: సార్ వీవర్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? అంటే ఈ పోర్టల్
0: వీవర్స్ ఆన్లైన్ ఇండియా హ్యాండ్మేడ్ బజార్ అని ఉంది, లేదా చేనేత భవన్లు మా ఆఫీస్కి వస్తే కనుక మేము వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి పెడతాం, ఉచితంగా రిజిస్ట్రేషన్. ఇదంతా ఉచితమే, కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా అంతా ఉచితమే, ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. వెబ్సైట్లో అవైలబుల్ ఉంది, లేదంటే చేనేత భవన్లో సెకండ్ ఫ్లోర్లో మా ఆఫీస్ ఉంటుంది, అభివృద్ధి కమిషనర్, చేనేత అభివృద్ధి కమిషనర్ ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్కి వస్తే కనుక మేము మా టెక్నికల్ టీమ్ కానీ మా మార్కెటింగ్ టీమ్ కానీ వాళ్ళకి ఉచితంగా ఇస్తాం. ఇంతేకాకుండా చేనేత కళాకారులు ఎవరైతే ఉన్నారో వారు రంగులు నూలు ఏమైనా కొనుగోలు చేయాలంటే ఆ దానికి సంబంధించి కూడా సబ్సిడీ ఇస్తాం. 15% మిల్ గేట్ ప్రైస్కే వాళ్ళకి యాన్ దొరికేలా చేస్తాం. వాళ్ళ సబ్సిడీ అమౌంట్ ఏదైతే ఉందో, మన సిలిండర్ సబ్సిడీ అమౌంట్ వాళ్ళకి ఎట్లయితే అకౌంట్లో పడుతుందో అట్లనే సబ్సిడీ అమౌంట్ చేనేత కళాకారుల అకౌంట్లో పడతాయి డబ్బులు. అంతేకాకుండా చేనేత పరికరాలు కొనుక్కోవాలి అనుకునే ఎవరైతే చేనేత కళాకారులు ఉంటారో వాళ్ళకి 90% సబ్సిడీ మీద గవర్నమెంట్ ఇస్తుంది. 10% నామమాత్రం రుసుము వాళ్ళు చెల్లిస్తే మగ్గాలు కానీ ఆసు మిషన్లు కానీ లేదంటే ఎలక్ట్రానిక్ జాకార్డ్స్ అని కొత్తగా వచ్చినాయి, ఎలక్ట్రానిక్ జాకార్డ్స్ కానీ లేదా మామూలు జాకార్డ్ కానీ ఏ పరికరమైనా వాళ్ళు కొనుక్కోవాలి అనుకుంటే వాళ్ళు చేనేత కళాకారులు అయితే గనక, వాళ్ళకి చేనేత కళాకారుల గుర్తింపు కార్డు ఉంటే గనక మా ఆఫీసును సంప్రదిస్తే 90% సబ్సిడీతోటి వారికి ఇస్తాం. అంతేకాకుండా ఎవరైతే చేనేత కళాకారులు ఉంటారో వాళ్ళు ఇల్లు మాకు సరైన ఇల్లు లేదు, మేము మగ్గం పెట్టుకోవాలంటే మా ఇల్లు తాటాకుల ఇల్లు లేకపోతే అంత బాగాలేదు ఇబ్బందిగా ఉంది అనుకుంటే కనుక మేము వర్క్షెడ్ స్కీమ్ కింద వాళ్ళకి 120,000 రూపాయలు 100% సబ్సిడీ కూడా ఇస్తాం.
1: సరే ఈ సబ్సిడీస్ అన్నీ పొందాలి అంటే మీరు ఇంతకుముందు చేనేత కార్డు అన్నారు కదా,
0: అవునండి.
1: సో ఇలాంటి ప్రామాణికలు ఏమైనా వాళ్ళు సర్టిఫికేట్ రూపేణా ఏమైనా సమర్పించాల్సి ఉంటుందా సార్ ఈ సబ్సిడీస్ పొందాలంటే?
0: దానికి మా ఆఫీస్ని సంప్రదిస్తే కనుక మేము చేనేత కళాకారులు అని చెప్పి గుర్తింపు పొందడానికి వారికి కార్డు ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే వారిని మగ్గం మీద కూర్చోబెట్టి మేము నేస్తున్నారా లేదా అని చెప్పి టెస్ట్ చేస్తాం. ఇప్పుడు నేను చేనేత కళాకారుని అని ఎవరిని వచ్చారు వారికి అట్లనే గుర్తింపు కార్డు ఇవ్వడానికి ఉండదు, వారు నిజంగా నేస్తున్నారా లేదా, వారికి ఆ విద్య వచ్చా లేదా అని చెప్పి పరిశీలించి వారికి సంవత్సరంలో ఒక్కరోజు కానీ 2 రోజులు కానీ ఆ పని చేస్తున్నారా లేదా అని చెప్పి రికార్డు చూసి వారికి గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆ గుర్తింపు కార్డు ఉన్న ప్రతి చేనేత కళాకారుడికి అన్ని రకాల స్కీమ్స్ అందుబాటులో తీసుకొస్తాం. మీరు ఇందాక మార్కెటింగ్ అన్నారు, మార్కెటింగ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత అడ్వాన్స్కి వెళ్ళిందంటే చేనేత కళాకారుల్ని గుర్తించి వాళ్ళలో ప్రోత్సహించడం కోసం అని చెప్పి ప్రతి సంవత్సరం దుబాయ్ ఫెస్టివల్కి, ఆమ్స్టర్డామ్ ఫెస్టివల్కి, ప్యారిస్ ఫెస్టివల్కి, బర్మింగ్హామ్ ఫెస్టివల్కి చేనేత కళాకారుల్ని ప్రభుత్వం ఖర్చులు భరించి పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి నెల ఢిల్లీలో ఢిల్లీ హాట్ అని చెప్పి ఉంటుంది, ఆ ఢిల్లీ హాట్లో ప్రతి 15 రోజులకి ఒక తెలంగాణ నుంచి 10 మంది

0: కళాకారులు వెళ్ళి వాళ్ళ ఉత్పత్తులను అక్కడ ప్రదర్శింపజేసి అమ్ముకొని వెనక్కి వస్తున్నారు. అంతేకాకుండా ఆల్ ఇండియాలో నేషనల్ హ్యాండ్లూమ్ ఎక్స్పోస్, స్టేట్ హ్యాండ్లూమ్ ఎక్స్పోస్, డిస్ట్రిక్ట్ హ్యాండ్లూమ్ ఎక్స్పోస్ అని చెప్పి వివిధ ప్రాంతాల్లో ఎక్స్పోస్ పెట్టడం జరుగుతుంది. ఆ ఎక్స్పోలో చేనేత కళాకారులకి ఉచితంగా స్టాల్ ఇచ్చి, రాను పోను ఖర్చులు ఇచ్చి, వారికి టీఏడిఏ ఇచ్చి, బత్యాలు ఇచ్చి వాళ్ళకి, అంటే వారు ఈ 10 రోజుల పాటు 15 రోజుల పాటు అక్కడ అమ్ముకొని రావాలి అంటే కనుక వాళ్ళకి కూలి గిట్టుబాటు కాదు, లేకపోతే మాకు నేతకి సంబంధించిన పైసలు రావు అనుకున్న లేకుండా 500 నుంచి 800 రూపాయలు డిఏ వాళ్ళకి ఇచ్చి, రానుపోని ఖర్చులు ఇచ్చి, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇచ్చి గవర్నమెంట్ వాళ్ళని పంపించడం జరుగుతుంది. వీటన్నిటికీ ఏంటంటే మా ఆఫీస్లో టెక్నీషియన్స్ కానీ మా ఆఫీసర్స్ కానీ దీన్ని ప్రతినిత్యం పరిశీలిస్తుంటారు. వీటికి ఒక గ్రూప్స్ పెట్టాము మేము, వాట్సాప్ గ్రూప్. ప్రతి ఊర్లోనూ ఈ మధ్య సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ వాట్సాప్ గ్రూప్లో మేము అడ్వర్టైజ్ చేస్తుంటాం, పలానా చోట ఎగ్జిబిషన్ ఉంది, మైసూర్లో ఉంది, ఢిల్లీలో ఉంది, కలకత్తాలో ఉంది అని చెప్పి ఎగ్జిబిషన్స్ మేము పంపిస్తూ ఉంటాం. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న కళాకారులు ఉన్నారో వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవుతారు, వాళ్ళని మేము పంపించడం జరుగుతుంది, మార్కెటింగ్కి అప్లిఫ్ట్ చేయడం జరుగుతుంది. గుర్తింపు పొందిన కళాకారులు ఎవరైతే అవార్డు పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే 100% స్టాల్స్ గ్యారంటీ ఉంటాయి. తర్వాత ఐఐటిఎఫ్ మేళా అని ఉంటుంది, ఫారెన్ ట్రేడ్ మన ప్రతి సంవత్సరం జరుగుతుంది ఢిల్లీలో, దానికి కూడా 10 నుంచి 15 మంది చేనేత కళాకారులు మన తెలంగాణ నుంచి వెళ్తారు, చేస్తుంటారు.
1: సో నార్మల్గా భారతీయ చేనేత ఉత్పత్తులకి ప్రస్తుతం మార్కెట్ ఎలా ఉంది సార్? ఇంటర్నేషనల్ వైడ్గా ఏమైనా అవకాశాలు ఉంటాయా మనం బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే?
0: మన చేనేత కళాకృతుల్ని ప్రపంచవ్యాప్తంగా ఆదరిస్తారు. మన దగ్గర నుంచి మన ఇక్కత్తు, తెలంగాణ ఇక్కత్తు, పోచంపల్లి ఇక్కత్తు కానీ, వరంగల్ దరీస్ కానీ, గొల్లభామ శారీస్ మనం వాడతాం, వాళ్ళు గొల్లభామ స్టోల్స్ స్కార్ఫ్స్ వాడతారు. మన గద్వాల్ చీరల్ని మనం, వాళ్ళు స్టోలు స్కార్ఫ్ కింద కన్వర్ట్ చేసుకొని, గార్మెంట్ కింద కన్వర్ట్ చేసుకొని వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మనకి ఉన్నటువంటి కళాకృతులు మన ఇండియాలో, తెలంగాణలో ఒకటే కాకుండా మన ఇండియాకు తెలంగాణ కళాకృతులకు ఉన్నంత గుర్తింపు ఇంకెవరికీ లేదు. మనం అనుకుంటాం చైనానో ఇండోనేషియానో అని చెప్పి, కానీ మన ప్రొడక్ట్కి, మన ఇండియన్ ప్రొడక్ట్కి ఉన్నంత గుర్తింపు కానీ, విలువ కానీ, మార్కెట్ వాల్యూ కానీ ప్రపంచంలో ఎక్కడా లేదు. మనకి ఎక్స్పోర్ట్లో చాలా ఎక్కువ గుర్తింపు ఉంది మనకి.
1: సో డెఫినెట్గా ఈ ఫీల్డ్లోకి వస్తే మనం ఖచ్చితంగా రాణించే అవకాశాలు అయితే బోల్డ్ అని ఉన్నాయి. జస్ట్ మనం ఒక స్టెప్ అడుగు వేసి ఇట్ సైడ్ నేర్చుకోవడం.
0: యువతకి విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఒక్కసారి రండి, ఈ ఫీల్డ్ ఏంటని చెప్పి పరిశీలించండి, ఇందులో ఉన్న అవకాశాలని గుర్తించండి, ప్రభుత్వం ఇచ్చే సహాయ సహకారాలు స్వీకరించి మీరు ముందడుగు వేయండి.
1: సార్ ఒక్కసారి మనం క్లుప్తంగా ఇవాళ అంశం గురించి మళ్ళీ డీటెయిల్గా చెప్దాం సార్. ఒక ఆంటర్ప్రీనర్ లేకపోతే ఒక స్టూడెంట్ చేనేత వైపు రావాలి అనుకుంటే వాళ్ళు వేయాల్సిన ఫస్ట్ అడుగు ఏంటి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడి దాకా వాళ్ళు వెళ్ళొచ్చు, హ్యాండ్లూమ్ నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వాళ్ళకు వచ్చే సహకారాలు ఎలా ఉంటాయి, సబ్సిడీ ఎలా ఉంటాయి, ప్రాసెస్ ఏంటి, చిన్న క్లుప్తంగా ఒకసారి మా
0: కేంద్ర ప్రభుత్వం ఆఫీస్ ఆఫ్ ద డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండ్లూమ్స్ వారి ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్లో రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే చేనేత భవన్ నాంపల్లి మీరు విజిట్ చేస్తే, సెకండ్ ఫ్లోర్కి రండి, మా ఆఫీస్లో మా ఆఫీస్ స్టాఫ్ మీకు సహాయ సహకారాలు అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం చాలా రకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తుంది. సమర్థ్ ట్రైనింగ్ ప్రోగ్రామే కాకుండా మాకు ఇన్హౌస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంతేకాకుండా మేము ఇన్ఫీల్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఆన్ఫీల్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో ఈ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సెస్ ఎవరున్నాయి, ఎవరైతే చేనేత కళాకారుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐఐఎస్టీలో కోర్స్ చేయాలన్నా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చేయాలన్నా, లేదా ఇక్కడ ఇంకెక్కడైనా ఇన్స్టిట్యూషన్ బీటెక్ కోర్సులు చేయాలన్నా కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి స్టైఫండ్ ఇస్తుంది, కోర్సు రీయంబర్స్ చేస్తుంది, కోర్సు ఫీ రీయంబర్స్ చేస్తుంది. అంతేకాకుండా చేనేత కళాకారులు ఎవరైతే వృద్ధ కళాకారులు ఉన్నారో, నేషనల్ అవార్డు కానీ స్టేట్ అవార్డు పొందిన వారికి, వారికి నెలకి 8,000 రూపాయలు పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
1: సూపర్ సార్. అలాగే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది సార్, ఏఐ అంటున్నారు, మా ఉద్యోగాలు ఉంటాయో పోతాయో అని చాలామంది భయపడుతూ ఉంటారు. ఈ ఏఐ లేకపోతే జెమినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీని ప్రభావం ఏమైనా ఉంటుందా సార్ హ్యాండ్లూమ్ ఫీల్డ్ మీద?
0: హ్యాండ్లూమ్ అనేది నిత్య నూతనం, నిత్య యవ్వనం. ఇది ఎప్పుడు జరగదు, ఎప్పుడు తరగదు.
1: సరే ఏమనుకుంటే ఏం చెప్తారు సార్ చివరిగా హ్యాండ్లూమ్ అంటే చేనేత సైడ్ రావాలనుకుంటున్న యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి?

0: ఎక్కడ ల్యాక్ అవుతున్నారు యువత రావడానికి?
1: చేనేత కళాకారులు అని చెప్పుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు యువత. ఆ ఇబ్బందిని వదిలేయండి, మీలో ఉన్న ముసుగును తొలగించండి. చేనేత అనేది మన పట్టుకొమ్మ, మన వస్త్రం అనేది. ప్రపంచం వస్త్రం కట్టని రోజే భారతదేశంలో వస్త్రం ఉంది. సో మన వస్త్రం అనేది ఎప్పుడో సాంప్రదాయంగా మనకు వస్తుంది. మన కట్టు బొట్టు, మన వ్యవహార శైలి అనేది మనలో ఇమిడిపోయి ఉన్నాం. కాబట్టి ఈ చేనేత అనేది ఎప్పుడు మీరు నిత్యనూతనంగా నిత్యయవనంగా ఉంటుంది. యువత దీన్ని ఎవరైతే యువత ఉంటారో ఆ యువత ఇటువైపు వస్తే వివిధ అంటే వారికి ఎప్పటికీ అంటే లక్షల్లో సంపాదించలేకపోవచ్చు, కానీ వారికి కోర్సులు చేసి వారు చేయొచ్చు.
0: సార్, చేనేత అంటే నేయడం మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద సముద్రం, పెద్ద బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్న ఓషన్ అనమాట. సో డెఫినెట్గా ఇటు సైడ్ రండి, చాలా అంటే చాలా అవకాశాలు మీకు అందుబాటులో ఉంటాయి, శిక్షణ కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయి. మనం ఆ ఫీల్డ్లో ఆంటర్ప్రినర్గా ఎదగాలంటే కూడా ఆర్థిక భరోసా కూడా ఉంటుంది, వయసుతో సంబంధం లేదు. మనం వచ్చి ఒక స్టెప్ వేసి మనం ఇందులో ఒక ఆంటర్ప్రినర్గా ఒక వ్యాపారవేత్తగా నిలదొక్కుకోవచ్చు, మనలాంటి వాళ్ళని చాలామంది ప్రౌడ్గా తయారు చేయొచ్చు. అదే విషయం ఈరోజు మనతో బోల్డ్ అని బిజినెస్ ముచ్చట్లు షేర్ చేసుకున్నారు డాక్టర్ ఎస్ అరుణ్ కుమార్ గారు, డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ ఆఫీస్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ నుంచి. సార్, థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చి ఈరోజు మగ్గం నుండి మార్కెట్ దాకా యువత విజయ ప్రయాణం మీ మాటల ద్వారా మాకు ఇట్టే అర్థమైపోయింది. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ మా స్టూడియోకి వచ్చినందుకు.
1: థ్యాంక్ యూ సో మచ్.
0: రైట్, ఇది ఇవాళ బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 10:06:44. ఎవర్ గ్రీన్ హిట్స్లో ఇప్పుడు వినబోతున్న పాట సమరసింహారెడ్డి చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ సుజాత పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి మణిశర్మ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు రంగారెడ్డి జిల్లా కడతాల్ నుండి, కానుగోలు గోపాల్ అలాగే భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి శాంత, అభిహాసిని వైష్ణవి నితిన్, మీ అందరి కోసం ఈ పాట.

మహర్షి మూవీ నుండి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా. స్టూడియో క్లాక్లో సమయం 10:22:30. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఇప్పుడు ఎవర్ గ్రీన్ హిట్స్లో మనం వినబోతున్న పాట రేస్ గురం చిత్రం నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం నుండి, కామారెడ్డి జిల్లా నుండి కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు వేణు రాపూర్ నుండి. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట వకీల్ సాబ్ చిత్రం నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, అలాగే షాపల్లి నుండి చింతా శ్రీనివాస్ రిక్వెస్ట్ పంపించారు ఒక మంచి పాట కోసం. అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుండి సరోజ, సంతోష్, లక్ష్మి, ప్రియ, ప్రతీక్ష, రాజ్ కుమార్, కీర్తి కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 10:28.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. ఎవర్ గ్రీన్ హిట్స్లో ఇప్పుడు వినబోతున్న పాట మనశంకర వరప్రసాద్ గారు చిత్రం కోసం భీమ్ సిసిరోలియో మధుప్రియ పాడిన పాట. ఆనంద్ శ్రీరామ్ సాహిత్యానికి

భీమ్ శిశిరోళ్యో సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు కరీంనగర్ జిల్లా అమన్గుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, అలాగే న్యావనంది నుండి శ్రీరామ్, నరేందర్, కమల, సుచి, శృతి, సంజు, అఖి, చిట్టి వారి కుటుంబ సభ్యులు కొడుతున్నారు. వరంగల్ కాశీబుగ్గ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహితారి క్విష్ పంపించారు ఒక మంచి పాట కోసం. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: ఎవర్ గ్రీన్ హిట్స్లో ఇరుముడు చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు రతన్, లావణ్య, నిక్షయ్, మహోన్నత్, అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి దివాకర్, విమల, యశ్నాథ్, త్రివేద, హేమలత, విశ్వనాథ్, చౌటుప్పల్ నుండి, అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ కన్యగిరి సత్యనారాయణ, ఇంద్రాదేవి, మేధాంశ్, అనిరుద్ధ్, శ్రేయాంశ్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.
1: వీరమణి గంటలే విల్లాలి, వీరమణి గంటలే.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియో క్లక్లో సమయం 10:42. వలిగొండ మండలం గొల్లేపల్లి గ్రామం ఈద్ నుండి ఈదునూరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్షిత్ ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ సతీష్ కుమార్ సంగీత వరంగల్ నుండి, అలాగే మాధవి ఆంజనేయులు బుధాన్ పుషంపల్లి నుండి రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ సాంగ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియో క్లోజ్ సమయం 10:51 అవుతుంది. వాల్తీరు వీరయ్య చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్, కుమార్, నిత్య సంతోష్ని, రాజేశం, సరోజిని, వారి కుటుంబ సభ్యులు. మీ అందరి కోసం వచ్చేస్తుంది వాల్తీరు వీరయ్య నుండి ఈ పాట.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియో క్లాక్లో సమయం 10:55 అవుతుంది. ఎవర్ గ్రీన్ హిట్స్లో చివరిగా వినబోతున్న పాట ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేద ఆయిషా, అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ పెద్ద అంబర్పేట నుండి గుండు అంబదాస్, లావణ్య, సాయి ప్రకాష్, అలాగే వివిధ భారతి వింటున్న మా శ్రోతలందరి కోసం కూడా ఈ పాట.
1: ఈ కాలి, ఆ హోరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
2: ఉండిపోదాం.
1: ఎలా? టైం అయిపోతుంది కదా.
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికే వెళ్దాం.
1: ఏ హీరో, అలా ఎలా?
2: ఓ హీరోయిన్, ఇలా

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మన

అందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి ఈ ఉదయం అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో అధికారులు జూరాల నుంచి నీటిని విడుదల చేశారు. ఆయకట్టు రైతులు సాగునీటి అవసరాలు దృష్టిలో పెట్టుకుని మంత్రి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు విద్యార్థుల చదువుకు అడ్డంకి కాకూడదని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. లోక్భవన్లో మహామన శిక్షా సేవ్ ప్రకల్ప్ కార్యక్రమంలో 28 మంది నిరుపేద విద్యార్థులకు 5 లక్షల రూపాయల స్కాలర్షిప్ చెక్స్ గవర్నర్ పంపిణీ చేశారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువత అప్రమత్తంగా ఉండాలని, దేశమే ప్రథమం భావనతో కృషి చేయాలని గవర్నర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 2023 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 7563 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. బాధితుల నష్టపరిహారం గ్రీన్ ఛానల్ ద్వారా సత్వరం విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా చెప్పారు. డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణ పోలీస్ శాఖకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. న్యూఢిల్లీలో జరుగుతున్న 3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా తెలంగాణ ఏగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ సాండిలియా పురస్కారం అందుకున్నారు. డ్రగ్స్ మహమ్మారి నుంచి భవిష్యత్ తరాలు కాపాడే లక్ష్యమని డీజీపీ సివి ఆనంద్ పేర్కొంటూ ఏగల్ ఫోర్స్ సిబ్బందిని అభినందించారు. వచ్చే నెల నుంచి వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రారంభం కానున్నాయని రాష్ట్ర వ్యాప్తంగా 8283 కొనుగోలు కేంద్రాల ద్వారా 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు. మిల్లింగ్లో అక్రమాలు జరగకుండా కొత్త ఫిజికల్ వెరిఫికేషన్ యాప్, ధాన్యం రవాణా వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ తప్పనిసరి చేశారు. టెక్నాలజీ, డిజిటల్ పోలీసింగ్ టూల్స్ వినియోగించి పెండెన్సీ తగ్గించడంపై దృష్టి పెట్టాలని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ఆదేశించారు. నెలవారీ క్రైమ్ రివ్యూ మీటింగ్లో మాట్లాడుతూ సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నిరోధం, మహిళా భద్రతపై ప్రజా అవగాహన కార్యక్రమాలు కొనసాగించాలని, ఫిర్యాదులు తుది పరిష్కారం కోసం ఫాలోఅప్ చేయాలని అధికారులకు సూచించారు. రాగల 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 11:03 దాటి 19 సెకండ్లు. గుర్తుకొస్తున్నారు అలనాటి మేటి సంగీత దర్శకులు.

గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శ్రోతలందరికీ నమస్కారం. నేను మీ అశోక్. 1960-70ల మ్యూజిక్ మాస్ట్రో పాశ్చాత్య సంగీత వాయిద్యాల పదనిసల మాధుర్యాలతో పరవశింపజేసిన ఒకప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, కన్నడ

స్టార్ హీరో కాంబోలో ఏకంగా 50 సినిమాలకు పైగా సంగీతమందించిన స్వర దిగ్గజం రవివర్మకే అందని ఒకే ఒక అందానివు అనే స్వరభాణితో ముగ్ధులను చేసిన స్వర సామ్రాట్, రాశాను ప్రేమలేఖలెన్నో అంటూ స్వరఛరిని కురిపించిన మాస్ట్రో ఇళయరాజా గురువు, పాడనా తెలుగు పాట అంటూ దేశభక్తి రసస్వాదన మేళవించిన దక్షిణ భారత మేటి సంగీతకారులు, ఒక వేణువు వినిపించెను అనురాగదేవత అంటూ అనురాగ గీతిక అంటూ చిరస్థాయి వేణునాదాలను పలికించిన వేణావాణి సంగీత దర్శకులు ఆయనే జీకే వెంకటేష్. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఆయన జీవిత విశేషాలతో పాటు సినీ ప్రయాణం, ఆనిమత్యం లాంటి పాటలు విని ఎంజాయ్ చేద్దాం.

నటులుగా, నిర్మాతగా, గాయకునిగా, సంగీత దర్శకులుగా బహుముఖైన ప్రజ్ఞాపాఠవాలు జికే వెంకటేష్ గారు సొంతం చేసుకున్నారు. సంగీత జ్ఞానము, స్వరాలద్దే అసాధారణ ప్రతిభ తండ్రి వారసత్వంగా వచ్చింది. జికే వెంకటేష్ గారి తండ్రి సంగీత విద్వాంసులు. తన కుటుంబ సభ్యులంతా కూడా మరి సంగీతంలో ఆరితేరిన వారే కావటం విశేషం. జికే వెంకటేష్ గారు వీణ వాయించడంలో నైపుణ్యశీలన్నమాట. క్రియేటివ్ ఆలోచనలు ఉన్న వ్యక్తి కావడంతో ఇండస్ట్రీకి వెస్టర్న్ మ్యూజిక్ను పరిచయం చేసి ఒక కొత్త ట్రెండ్ను తీసుకొచ్చారు, కొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టారు ఆ రోజుల్లో అంత గొప్ప సంగీత దర్శకులు జికే వెంకటేష్ గారు

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో అలనాటి మేటి సంగీత దర్శకులు జీకే వెంకటేష్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నటన సంగీతం తెలుసు కాబట్టి తెర మీద కనిపించాలనే కోరికతో మద్రాసు వెళ్లి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొన్ని సినిమాల్లో బాల నటులుగా కూడా నటించారు. అప్పుడే అప్పటి ప్రఖ్యాత సంగీత దర్శకులు ఎంఎస్ విశ్వనాథన్తో పరిచయం ఏర్పడిందన్నమాట. అలా ఆయనతో కలిసి జీకే వెంకటేష్ గారు తమిళ సినిమాకు పనిచేస్తూనే నేపథ్య గానం కూడా చేశారన్నమాట. సంగీతంలో నేర్పరి కాబట్టి విశ్వనాథన్ రామూర్తి గారుల వద్ద సహాయ సంగీత దర్శకులుగా పనిచేసి మంచి మెలకువలు నేర్చుకుని, అంటే ప్రేక్షకులకు, సంగీత ప్రియులకు ఏ విధంగా బాణీలు కట్టాలి, ఎలాంటి సంగీతం ఇష్టపడతారు, తర్వాత కొత్త కొత్త క్రియేటివిటీ నాలెడ్జ్తో మంచి మంచి ఇన్స్ట్రుమెంట్స్ని ఎలా వాడాలి, ఎలా బీజమ్స్ వాడాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా నేర్చుకొని అనతి కాలంలోనే కన్నడ చిత్ర స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా చరిత్ర సృష్టించారు హైదరాబాద్ వాసి జీకే వెంకటేష్ గారు.

జీకే వెంకటేష్ గారి అసలు పేరు గురజాడ కృష్ణదాస్ వెంకటేష్. 1927 సెప్టెంబర్ 21 హైదరాబాద్లో జన్మించారు. మ్యూజిక్ డైరెక్టర్గా కెరీర్ పరంగా 1938 మద్రాసు వెళ్లారు. కోరస్ గీతాలతో, చిన్న చిన్న వేషాలతో సహాయ సంగీత దర్శకులుగా పనిచేసి 1952 ఒక తమిళ నడిగై పేరుతో డబ్ అయిన సినిమాతో సంగీత దర్శకులుగా కెరియర్ మొదలుపెట్టారు. అది కూడా అప్పటి కన్నడ స్టార్ హీరో రాజ్ కుమార్తో. అది మొదలు వారి కాంబోలో 50 సినిమాలకు పైగా ఒక్క జీ వెంకటేష్ గారే మరి సంగీతం అందించడం వారి ఘనతకు ఒక నిదర్శనం.

కన్నడ చిత్ర పరిశ్రమలో సంగీత పాటల పరంగా సంగీతం పరంగా జైత్రయాత్ర సాగిస్తూనే అటు తమిళం, హిందీ, తెలుగు భాషా చిత్రాలకు కూడా అదిరిపోయే సంగీతం అందించారు. మంచి పాటలు కంపోజ్ చేశారు, మధురమైన బాణీలు అందించారు. 1959లో మహిషాసురమర్దిని, సంచారి, విజయ వీరగాథ, విజయ వీరుని కథ, అలాగే 1968లో అత్తగారు కొత్తకోడలు చిత్రాలకు కమ్మని పాటలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. అలా తెలుగు సినిమాల పరంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆనుముత్య లాంటి పాటలను స్వరబద్ధం చేసి తనకంటూ ఒక మార్క్ను క్రియేట్ చేశారు.

అమ్మని పాటలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. అలా తెలుగు సినిమాల పరంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆనిముత్యం లాంటి పాటలను స్వరబద్ధం చేసి తనకంటూ ఒక మార్క్ను క్రియేట్ చేశారు జీకే వెంకటేష్ గారు.

వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ఇవ్వడంలో జికి వెంకటేష్ గారిది ప్రత్యేకమైన శైలి. ఆయన సంగీతం అందించిన చిత్రాలు విజయఢంకా ముగించడానికి కారణం కూడా ఆ సూత్రమే. దాదాపు అన్ని భాషల్లో కలిపి 600 పైగా చిత్రాలకు వినసొంపైన అజరామర చిత్రాలకు సంగీతం అందించారు. 1969 వచ్చిన నాటకాలు రాయడు, సినిమా పాటలు మరి ఎంతటి ప్రజాదరణ పొందాయో అందరికీ తెలుసు. ఆ స్వర బాణీలు నేటికి ఓ మైమరపు.

భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ అత్యంత ప్రతిభగల సంగీత జ్ఞాని మాస్ట్రో ఇళయరాజా గారికి జీకే వెంకటేష్ గారి గురువు. తనతో పాటు దాదాపు 200 సినిమాలకు ఇళయరాజా గారు పనిచేశారు. కాబట్టి ఆ మేధా సంపత్తిని పొనికిపుచ్చుకున్నారు ఇళయరాజా గారు. ఇళయరాజా గారి వెస్టర్న్ మాయాజాలం కూడా జీకే వెంకటేష్ గారి వద్ద నుండే నేర్చుకుని మరి ప్రపంచ సంగీత సామ్రాజ్యంలో తన పేరును సుస్థిరం చేసుకున్నారు ఇళయరాజా గారు. ఆ సక్సెస్లో మరి మన జీకే వెంకటేష్ గారి పాత్ర కూడా చాలా చాలా ఉంది.

ఇలా మత్తుగొలిపే పాటల బాణిలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఆకర్షించారు. మీరు విన్న ఆ పాట 1979 తెరకెక్కిన ఏఎన్ఆర్ చిత్రం రావణుడే రాముడైతే. చిత్రంలోని పాటలు, జీకే గారి స్వరాలు వీణలై సరికొత్త అనుభూతులను అందిస్తూనే ఉన్నాయి. తెలుగులో జీకే వెంకటేష్ గారు తక్కువ సినిమాలకే సంగీతం అందించినప్పటికీ అన్ని పాటలు కూడా సూపర్ డూపర్ హిట్.

పుట్టింది తెలుగు రాష్ట్రాల్లో, అంటే హైదరాబాద్ ప్రాంతంలో. కానీ కన్నడ చిత్ర పరిశ్రమను ఏలటమంటే ఎలాంటి ప్రతిభ ఆయన సొంతమో ఒక్కసారి మనం ఊహించుకోవాలి. అసలు నిజంగా ఊహకందనటువంటి అంశం అంతటి ప్రతిభాశాలి జీకే వెంకటేష్ గారు. ఆయన తెలుగులో కొన్ని చిత్రాలకే పనిచేసినప్పటికీ ప్రతి పాట ఆనిమిత్యమై నిత్య చైతన్య గీతాలుగా మరి మన చెవుళ్ళు వీణులు విందును అందిస్తూ ఉన్నాయి. అంత అద్భుతమైనటువంటి పాటలు ఇచ్చారు కాబట్టి ఆయన అన్ని సినిమాలు చేయగలిగారు. అత్యంత గొప్ప విషయం ఏంటంటే ఆయన వెస్ట్రన్ మ్యూజిక్ని పరిచయం చేసినటువంటి ఘనత ఆయనకే దక్కింది. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ఆయనకు ఈ క్రెడిట్ ఉంది. ఒక రికార్డ్ క్రియేట్ చేశారు ఆయనలో, ఆయన సంగీతంలో, తర్వాత ఆయన బాణిలో ఒక ప్రత్యేకత కనబడుతుంది. ఆయన ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా ఒక మంచి జ్ఞాని అన్నమాట. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో అసలు ఆయనకు ఆయనే సాటి అనేంతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు జీకే వెంకటేష్ గారు.

ఆయన స్వర వీణలోంచి వచ్చినటువంటి కొన్ని గీతాల్లో కొన్ని పాటలైతే ఎప్పటికీ మధుర గీతాలుగా ప్రేరణ గీతాలుగా నిలిచిపోయినటువంటి పాటలు కూడా ఉన్నాయి. అందులో 1976లో వచ్చిన అమెరికా అమ్మాయి చిత్రంలోని అన్ని పాటలు కూడా ఆల్ టైమ్ హిట్స్. ప్రతి పాట కలకాలం నిలిచేవే కావటం విశేషం. అయితే మరి మనం జాతీయ పండుగలు జరుపుకుంటాము. జాతీయ పండుగల సందర్భంగా ప్రతి ఒక్క భారతీయుడి యొక్క దేశభక్తి నరనరాన ఏ విధంగా ఉప్పొంగుతుందో, ఏ విధంగా ఆ మనసు పులకించిపోతుందో, తన్మయత్వంతో మనం దేశభక్తితో ఊగిపోతామో, అలాంటి సమయంలో ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏట కూడా ఆ పాట వినాల్సిందే. ఆ పాట మైకుల్లో లౌడ్ స్పీకర్స్లో మారు మ్రోగుతూనే ఉంటాయి. ఎప్పటికీ ఎప్పటికీ చిరకాలంగా

పాటను ఎల్లకాలం వినేలా మళ్ళీ మళ్ళీ వినిపించేది, మనసు పొరలను మీటేది స్వరపాణి. అది నిత్య వసంతమై విరిసేలా చేస్తుంది. మాఘం మాసం వల ఎప్పుడూ వస్తూనే ఉంటుంది, ఎప్పుడూ వినాలనిపిస్తూనే ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి పాటలను స్వరపాణి చేసి మనందరినీ తన్మయత్వంలో ముంచేశారు. విన్న ప్రతిసారి పరవశించిపోవటమే మన వంతు. అలాంటి కమ్మని పాటలు జీకే వెంకటేష్ గారి స్వర వీరులోంచి వచ్చాయి. అందుకే మనం అందరం కూడా ముగ్ధులమయ్యాము. విన్నసారి మరో కొత్త అనుభూతికి లోనవుతున్నాము.

తరాలు మారుతున్నా కూడా ఆ పాటలోని మాధుర్యం మాత్రం మారదు. అలాంటి అద్భుతమైనటువంటి బాణీలతో పాటు కమ్మని పాటలు మనకిచ్చారు, తర్వాత మంచి సంగీతం అందించారు. అలాంటి వాయిద్యాల కూర్పు కూడా మరి వచ్చే తరాల వారికి అందుతుందా అంటే నిజంగా అందదు. ఎందుకంటే అదొక యూనిక్, ఆయన ఒక ట్రెండ్ని సెట్ చేశారన్నమాట జీకే వెంకటేష్ గారు. నిజానికి సంగీతానికి ఎల్లలు లేవు, భాషతో సంబంధం లేదు. వీణుల విందైన సంగీతం బాణి ఉంటే చాలు మైమర్చిపోతాము విన్న ప్రతిసారి కూడా. అలాంటి కమ్మని గీతాలు మనకిచ్చారు జి వెంకటేష్ గారు. ఆయన తెలుగులో బాగా పేరు తెచ్చినటువంటి సినిమాలు, తర్వాత పాటలు మీరు విన్నారు కదా. ఇంకా వాటితో పాటు చాలా చాలా పాటలు ఉన్నాయి, మరి అన్నీ ఒకేసారి మనం వినిపించలేం కాబట్టి. మరి ఆల్ టైమ్ హిట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అంత అద్భుతమైనటువంటి సంగీత దర్శకులు జీకే వెంకటేష్ గారు.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 12:05 దాటి 32 సెకండ్లు. కొన్ని క్షణాల్లో చైతన్య స్ఫూర్తి కార్యక్రమం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇది మీ అభిమాన్ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్.

చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు సక్సెస్కు ఫార్ములాలు. సక్సెస్ రావాలంటే ఏం చేయాలి, ఎలా కృషి చేయాలి, ఎలా కఠోర సాధన చేయాలి, మనం విజయం సాధించడానికి ముందు ఎలా ప్రణాళిక వేసుకోవాలి, ఇలాంటి విషయాల పట్ల కొన్ని సందేశాలు ఇచ్చారు మన భారతరత్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. ఆయన స్ఫూర్తివంతమైన మాటలు మనం సక్సెస్ ఫార్ములాకు, అంటే మన జీవిత సక్సెస్కి, మన జీవితంలో సాధించే విజయాలకు అనువర్తింప చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో కొన్ని మాటలు, ఆయనకు సంబంధించినటువంటి స్ఫూర్తివంతమైన మాటలు మీ ముందుంచి ప్రయత్నం చేస్తాను.

ఆర్య సినిమా కోసం సాగర్ పాడిన పాట విన్నారు. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. జీవితంలో ప్రతి ఒక్కరూ విజేతలే వ్యక్తిగతంగా ఆలోచిస్తే. అందుకే విజేత వేరు, ప్రపంచ విజేత వేరు. పోటీలో గెలవటం వేరు, ప్రపంచ పోటీలో నెగ్గటం ఇంకో వేరు. అలా విశ్వ విజేతగా గెలవాలంటే, నెగ్గాలంటే, విజయం సాధించాలంటే కొన్ని ముఖ్యాంశాలను మరవద్దు అంటారు క్రికెట్ ఎవరెస్ట్ శిఖరం సచిన్ టెండూల్కర్ గారు. మరి ఆయన ఏమేమంటారంటే, ఆయన చాలా చెప్పారు, ఆయన ప్రతి మాట ఒక సందేశమే. కాకపోతే కొన్ని మాత్రం ఒక బేసిక్ రూల్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి అంటారు ఆయన. మీ కళలు చేజింగ్ ఆపడం ఆపకండి, ఎందుకంటే కళల సాకారం అవుతాయి. ఎదుటి వాళ్ళు మీపై రాళ్ళు విసిరితే వాటిని మైలురాళ్ళుగా మార్చుకోండి. ఎప్పుడు ఇంకొకరితో పోల్చుకోవద్దు, ప్రయత్నం చేయవద్దు అని సందేశాలు ఇచ్చారు. నిజమే కదా, కార్యశీలి అంటే ఒక యూనిక్గా ఉండాలి, అప్పుడే అందరిలో విజేతగా నిలుస్తారు. మరిన్ని ఆసక్తికర సందేశాలు విందాం.

చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో భారతరత్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గారు తన క్రీడాభిమానులకే కాకుండా వివిధ రంగాల్లో విజయం సాధించేవారికి కొన్ని సందేశాత్మకమైనటువంటి మాటలన్నమాట ఆయన ఇచ్చినటువంటి. చాలా సందర్భాల్లో చాలామంది చెప్పేవి కానీ క్రీడలో అత్యున్నతంగా రాణించాలంటే, విజయ తీరాలను చేరుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఆయా రంగాల్లో ప్రపంచాన్ని జయించిన ప్రముఖుల సందేశాలను తప్పకుండా పాటించాలి, సాధించాలి, ఆచరణలో పెట్టాలి, అనుకున్నది సాధించాలి అని భావించే వారి కోసం ఇలాంటి మాటలన్నమాట, గోల్డెన్ వర్డ్స్. మనం అసలు పోటీలో నిలవాలని అనుకున్నప్పుడే మనం సంక్లిష్టమైన పరిస్థితుల్లోకి ఎంటర్ అయినట్లు. అందుకే సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందుగా మనం స్థిరంగా ఉండాలి అంటారు సచిన్ గారు. మన ప్రవృత్తిని అనుసరించి స్పష్టంగా ఆలోచించాలి అని అంటారు. మరి నిజంగా ఒక ఏదైనా ఒక రంగంలోకి మనం ఎంటర్ అవుతున్నాము అంటే అక్కడ ఎదురయ్యే ప్రతి సవాళ్లను మనం ఎదుర్కోవాలి, ప్రతి అంశాన్ని మనం ఒక సవాలుగా స్వీకరించాలి, ఎదురయ్యే ప్రతి ఒక దాన్ని మనం అధిగమించి ముందుకు వెళ్ళాలి. కొన్ని కొన్నిసార్లు మనం అన్నింటినీ త్యజించవలసి వస్తుంది. సో కాబట్టి ఒక రంగంలోకి మనం ఎంచుకున్నటువంటి రంగము, అది ఉపాధి కోసమా, లేకపోతే చరిత్ర సృష్టించడం కోసమా, లేకపోతే 10 మంది ప్రయోజనం కోసమా, లేకపోతే అందరికీ ఆదర్శంగా నిలవటం కోసమా అనేది

పక్కన పెట్టి మన లక్ష్యం ఎంత ఉన్నతంగా ఉంది, ఆ ఉన్నతమైనటువంటి లక్ష్యం చేరిన తర్వాత దేశ ప్రయోజనాలు, దేశ ప్రతిష్ట ఎలా పెరుగుతుంది, ఎలా గర్విస్తుంది అనే దాని మీద కూడా ఆధారపడుతుంది. దానికి తగ్గట్టే మన ప్రణాళిక వేయాలి. ఇలాంటి గొప్ప గొప్ప మాటలు మన భారతరత్న సచిన్ టెండూల్కర్ మన జాతికి ఇచ్చారన్నమాట. అంత అద్భుతమైనటువంటి మాటలు ఆయన ప్రతి మాట. కారణం ఏంటి అంటే ఆయన ఏం సాధించారు అనేది, ఆయన సాధించింది భారతరత్న. అంటే అలాంటి వాళ్ళ ప్రతి మాట కూడా అక్షర సత్యం, ఆచరణలో పెడితే అనుకున్నది సాధించటం తథ్యం.

వరల్డ్ కప్ గెలవటం ఒక అదృష్టం కాదు, అదొక సాధన ప్రక్రియ. అకస్మాత్తుగా వచ్చి చేరేది, అందుకునేది కాదు. ఎలా అంటే, ఒకేసారి 50వ మెట్టు ఎక్కలేం కదా. ఒక్కొక్కటి దాటుకుని విజయ శిఖరం చేరినట్లుగా ఉంటుంది ప్రపంచ విజేత లక్ష్యం. అందుకే కింది స్థాయి నుంచి సాధన పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడే ఎదుర్కొనే సత్తా, మెలకువలు, అంచనా సామర్థ్యం, పోటీలో గెలిచే సత్తా వస్తుంది అంటారు

విజయ శిఖరం చేరినట్లుగా ఉంటుంది ప్రపంచ విజేత లక్ష్యం. అందుకే కింది స్థాయి నుంచి సాధన పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడే ఎదుర్కొనే సత్తా, మెలకువలు, అంచనా సామర్థ్యం, పోటీలో గెలిచే సత్తా వస్తుంది అంటారు సచిన్ గారు. సుదూర లక్ష్యాల గురించి ఎక్కువగా ఆలోచించుకున్నప్పటికీ కూడా ఒకనొక సమయంలో ఒక లక్ష్యంపైనే ఒకే అంశం గురించి, ఆ లక్ష్యం గురిపెట్టి దానికోసమే తప్పించాలి, దానికోసమే పనిచేయాలి, దానికోసమే కఠోర సాధన చేయాలి, మనకు చుట్టూ ఉన్న పరిసరాలు, చుట్టూ ఉన్న పరిస్థితులు ఎన్ని లాగుతున్నా సరే, కొన్నిసార్లు కొన్ని సంఘటనలు ఎదురైనా సరే, లక్ష్యం నుండి మాత్రం గురి తప్పకూడదు. అప్పుడే విజయం సాధిస్తాం. నిజంగా విజయం రాత్రికి రాత్రికి వచ్చేది కాదు, అదొక నిరంతర ప్రక్రియ, నిరంతర సాధన. సాధనతో పాటు త్యాగం కూడా ఉంటుంది అందులో. సో ఇవన్నీ ఉంటేనే మనం కొన్ని గొప్ప గొప్ప లక్ష్యాలు సాధిస్తాము. సాధకుల లక్ష్యం ఇలా ఉండాలి అనే మార్గనిర్దేశం ఎప్పటికీ తరం మారుతున్నా కూడా ఈ అమృతం లాంటి వాక్యాలు మనం గుర్తుపెట్టుకోవాలి అంటారు భారతరత్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తి కార్యక్రమం. మీకు నచ్చిందని ఆశిస్తూ నమస్తే. మీరు వింటున్న పాట చిరుత సినిమా కోసం, రాహుల్ నంబేర్ సుచిత్ర పాడింది.

0: డిజిటల్ ఆధారిత వ్యవస్థలుగా వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఆర్థిక వాతావరణ సవాళ్లు అధిగమించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో మహిళల టీమ్ స్కిట్ షూటింగ్ విభాగం, పురుషుల షాప్ టెన్నిస్ విభాగంలో భారత్ కాంస్య పతకాలు సాధించింది. ఇక వార్తల వివరంగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు గుజరాత్లో వడోదరాలో పర్యటిస్తున్నారు. మహారాజా సాయిజీరావు విశ్వవిద్యాలయం 75వ వార్షిక స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేస్తారు. డిగ్రీ పీజీ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు స్వర్ణ పతకాలు అందిస్తారు. అనంతరం వడోదరాలో బ్రహ్మకుమారి సంస్థకు చెందిన గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రిట్రీట్ సెంటర్ రాష్ట్రపతి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ప్రపంచ నవీకరణ కోసం ఆధ్యాత్మిక మేల్కొలుపు ప్రాజెక్టు ప్రారంభిస్తారు. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయుర్వేదం అనేది కేవలం ఒక చికిత్సా విధానం మాత్రమే కాదని, ఆరోగ్యకరమైన సమతుల్యమైన జీవనశైలికి ఒక బలమైన మార్గమని సామాజిక మాధ్యమ వేదికగా మోదీ పేర్కొన్నారు. మహారాష్ట్రలో నాగ్పూర్లో ఈరోజు ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతరత్వంతో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద సంస్థలు, నిపుణులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఆయుర్వేద రంగానికి చెందిన కీలక భాగస్వాములు ఒకచోట చేరి విజ్ఞాన మార్పిడికి, భాగస్వామ్యానికి ఈ వేడుకలు వేదికగా నిలుస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. రాష్ట్రీయ కవి రామ్ధారి సింగ్ ధింకర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా ఆయనకు నివాళులర్పించారు. ప్రజల్లో జాగృతిని నింపే ధింకర్ ఉద్వేగభరిత కవితలు నేటికీ దేశ ప్రజల హృదయాల్లో వీరత్వాన్ని, ఉత్సాహాన్ని, ఆత్మగౌరవాన్ని నింపుతూనే ఉన్నాయని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఆయన రచనలు సాహిత్యాన్ని సుసంపన్నం చేయడమే కాకుండా మాతృభూమిపై భక్తిభావాన్ని కూడా పెంపొందిస్తున్నాయని తెలిపారు. అలాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రామ్ధారి సింగ్ ధింకర్కు నివాళులర్పించారు. హిందీ సాహిత్య గగనంలో ధింకర్ స్థానం కేవలం ఒక గొప్ప కవిగా మాత్రమే కాదని, జాతి చైతన్యాన్ని, ప్రజాభావాలను, సామాజిక స్పృహను తన కలంతో అక్షరరూపించిన సాహిత్యవేత్త అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య ఉన్నత స్థాయి సమావేశాల సందర్భంగా నిర్వహించిన గ్లోబల్ సౌత్ ప్రతినిధుల సమావేశంలో విదేశాంగ మంత్రి జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సవాళ్లు, వాతావరణ మార్పుల ప్రభావాలు, అంతర్జాతీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు అధిగమించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని తెలిపారు. సరఫరా వ్యవస్థలో అడ్డంకులు, ఆర్థిక సవాళ్లు, కనెక్టివిటీ సమస్యలు సమిష్టిగా ఎదుర్కోవాలని సూచించారు.
1: We can see that in conflicts and geopolitical tensions, in the disruption of supply chains, in increasing trade barriers, fragmented investment flows, climate shocks, and the fact that international law and rules are under great pressure.
0: ఈ సమావేశంలో భాగంగా జరిగిన ఇండియా సెల్యాక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడిన జయశంకర్, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల కూటమితో భారత్కు ఉన్న ఆర్థిక అభివృద్ధి భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం భారత్, సెల్యాక్ దేశాల మధ్య వార్షిక వాణిజ్యం 50 బిలియన్ అమెరికన్ డాలర్ల మార్కు దాటిందని వెల్లడించారు.
2: India has emerged as one of the major world economies. Our GDP has more than doubled. Growth has remained robust. And India today combines a large and increasingly skilled human resource base with increasing capabilities, growing market, a strong digital infrastructure and expanding technology capabilities.
0: భారత్లో పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా, డిజిటల్ ఆధారిత వ్యవస్థలుగా వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో ప్రారంభమైన బ్రిక్స్ పన్నుల విభాగాల అధిపతుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పేస్లెస్ అసెస్మెంట్, ప్రీపెయిల్ ఐటీ రిటర్న్స్, రియల్ టైమ్ ఇన్వాయిస్ అథెంటికేషన్, ఏఐ ఆధారిత పన్ను చెల్లింపుదారుల సహాయక వ్యవస్థల్లో భారత్ సాధించిన విజయాలు బ్రిక్స్ భాగస్వామ్య దేశాల్లో ఆసక్తి రేకెత్తించాయని తెలిపారు. ఈ సంవత్సరం బ్రిక్స్ పన్నుల విభాగం ప్రధానంగా సాంకేతికత, పరిపాలన, ప్రజలు అనే మూడు అంశాలపై దృష్టి సారించిందని వివరించారు.
3: Technology, the use of data and digital infrastructure to make tax administration more precise, more accessible and less dependent on the discretionary powers of individuals. Administration, the governance structures, the shared standards and the practical tools that give a cooperation like ours a durable institutional shape.
0: Akasavani వార్తలు వింటున్నారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్ వడోదరాలో మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగే 75వ వార్షిక స్నాతకోత్సవంలో పాల్గొంటారు. భారత్లో పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా

0: మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఈ పథకం ప్రారంభమై 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలోని కుటుంబాలకు నాణ్యమైన వైద్యం, ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకం చేపట్టామని పేర్కొన్నారు. ప్రపంచంలో అతిపెద్దదైన ఈ ఆరోగ్య బీమా పథకం 60 కోట్లకు పైగా ప్రజలకు రక్షణ కల్పిస్తోందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన మార్గదర్శకత్వంలో అందరికీ అందుబాటులో ఉండే చౌకైన సమగ్రమైన ఆరోగ్య వ్యవస్థ బలోపేతం చేయడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏ ఒక్క పౌరుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరూ నాణ్యమైన వైద్య సేవలు పొందేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని నడ్డా తెలిపారు. వ్యాపారులకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, సులభంగా అందించేందుకు నగరాల్లో ఇంటిగ్రేటెడ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫీసెస్ ఏర్పాటు చేస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వేర్వేరు ప్రభుత్వ విభాగాలు ఏజెన్సీల చుట్టూ తిరిగే పని లేకుండా సింగిల్ విండో విధానంలో అన్ని సేవలు ఒకే చోట అందించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎగుమతులు ప్రోత్సహించేందుకు భౌతిక, డిజిటల్ వ్యవస్థలు బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఎగుమతిదారులకు అవసరమయ్యే ఉత్పత్తి ఆధారిత సమాచారం, హెచ్ఎస్ఎన్ కోడలు, సుంకాలు, ఉచిత వాణిజ్య ఒప్పందాల అవకాశాలు, కృత్రిమ మేధా సేవలు అందించేందుకు ట్రేడ్ కనెక్ట్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ సిద్ధం చేస్తున్నట్టు వివరించారు. భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుకు తమ ప్రభుత్వం పూర్తి మద్దతిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా గల్ఫ్ సహకార మండలి అరబ్ దేశాల అధినేతలతో సమావేశమయ్యారు. పశ్చిమాసియా ప్రాంతంలో యుద్దం తీవ్రమై దాడులు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యప్రాచ్య ఇంధన మౌలిక వస్తువులు ఇరాన్ చెక్ పాయింట్లు అలాగే నియంత్రణ తప్పించాల్సిన అవసరం ఉందని ట్రంప్ ఉద్ఘాటించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిస్సా తీరాల వైపు వేగంగా దూసుకొస్తోంది. దీని ప్రభావంతో ఒడిస్సాలో పలు దక్షిణ తీరప్రాంత జిల్లాల్లో ఈ ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాయుగుండం ఈ రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం తీరదాటే సమయంలో వరదలు, కొండచెట్లు విరిగిపడే ప్రమాదం ఉండడంతో ఒడిస్సా ప్రభుత్వం ముందస్తు విపత్తు నిర్వహణ చర్యలు తీవ్రతరం చేస్తుంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, కోస్తాంధ్ర, ఒడిస్సా రాష్ట్రాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, సిక్కిం, బీహార్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహే, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, రాయలసీమ ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని IMD తెలిపింది. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో భారత మహిళల టీమ్ స్కిట్ షూటింగ్ ఈవెంట్లో మహేశ్వరి సింగ్, పరిణాథ్ ధాలివాల్, రైజా థిల్లాన్ త్రయం కాంస్య పథకం సాధించింది. పురుషుల సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో భారత క్రీడాకారుడు జయమీనా కాంస్య పథకం సాధించారు. ఈరోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో జయమీనా 2-4 తేడాతో జపాన్కు చెందిన టకుయా కురోసాకా చేతిలో ఓటమిపాలి కాంస్యంతో సరిపెట్టుకున్నారు. పథకాలు సాధించిన క్రీడాకారులందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రత్యేక అభినందనలు తెలిపారు. మరోవైపు రోయింగ్లో బాల్రాజ్ పన్వర్, సత్నాం సింగ్, సల్మాన్ ఖాన్ జోడీ ఫైనల్స్ చేరుకున్నారు. బాక్సింగ్లో జాదుమణి సింగ్, సాక్షి చౌదరి ప్రీ క్వార్టర్స్ ప్రవేశించారు. పురుషుల బ్యాడ్మింటన్ సెమీఫైనల్, మహిళల ఉషు హాకీ మ్యాచ్లు ఈరోజు జరగనున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్ వడోదరాలో మహారాజా సాయేజీరావు విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగే 75వ వార్షిక స్నాతకోత్సవంలో పాల్గొంటారు. భారత్లో పన్నుల వ్యవస్థ కాగితరహిత, వ్యక్తిగత విధానాల నుంచి డేటా, డిజిటల్ ఆధారిత వ్యవస్థలుగా వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఆర్థిక వాతావరణ సవాళ్లు అధిగమించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో మహిళల టీమ్ స్కిట్ షూటింగ్ విభాగం, పురుషుల షాప్ టెన్నిస్ విభాగంలో భారత్ కాంస్య పతకాలు సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: మీరు వింటున్నారు వివిధ భారతి FM 102.8 MHz. స్టూడియోలో సమయం 12:40 దాటి 30 సెకండ్లు. ఇప్పుడు విందాం ఈట్ ఫిట్.

అందరికీ నమస్కారం. ఉదయం టిఫిన్ అంటే ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా, పూరి, ఇలా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఇడ్లీ కనిపిస్తే కొందరు ఇది చాలా హెల్దీ అంటారు. దోశ కనిపిస్తే ఇంకొందరు దోశలో నూనె ఉంటుంది కాబట్టి ఇది అంత హెల్దీ కాదు అంటారు. మరి నిజంగా ఏది ఆరోగ్యకరం, ఇడ్లీనా దోశనా? మీరు ఇడ్లీ టీంలో ఉన్నారా లేక దోశే నా ఫేవరెట్ అని చెప్పే దోశ టీంలో ఉన్నారా? ఒకసారి మీ మనసులోనే చెప్పుకోండి, ఇడ్లీ లేదా దోశ. అయితే ఈరోజు మనం ఎలాంటి ఊహాగానాలు లేకుండా రెండింటిని సరిగ్గా ఒక్కసారి చూద్దాం. ముందుగా ఇడ్లీ దగ్గరికి వెళ్దాం. బియ్యం, మినపప్పు వంటి పదార్థాలతో పిండిని తయారు చేసి అది పులిసిన తర్వాత ఆవిరితో ఉడికిస్తే మనకు మెత్తటి ఇడ్లీ వస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఇడ్లీని ఆవిరితో ఉడికిస్తాం, అదే సాధారణంగా అదనపు నూనె అవసరం అసలు ఉండనే ఉండదు. అందుకే తక్కువ కొవ్వుతో సులభంగా తినగలిగే టిఫిన్ గా ఇడ్లీకి మంచి పేరు వచ్చింది. ఇడ్లీ మెత్తగా ఉండటంతో పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు డైజెషన్ కి కూడా ప్రాబ్లం ఉండదు కాబట్టి చాలా సులభంగా తినగలుగుతారు. అయితే ఇడ్లీ అంటేనే పర్ఫెక్ట్ ఫుడ్ అని చెప్పేయొచ్చా? ఆహా, అది కూడా కాదు. ఎందుకంటే మనం తినే ఇడ్లీ పరిమాణం, దానితో తినే చట్నీ, సాంబార్, పక్కన తీసుకునే వడ వంటి వాటి వల్ల మొత్తం భోజనం మారిపోతుంది. అంటే ఇడ్లీ ఒక్కటినే చూసి ఆరోగ్యకరం అని నిర్ణయించకూడదు, మనం మొత్తం ప్లేట్ని చూడాలి. ఇప్పుడు దోశ దగ్గరికి వెళ్దాం. దోశ కూడా సాధారణంగా బియ్యం, మినపప్పు ఆధారంగా తయారయ్యే పిండితో చేస్తారు. పాన్ లేదా తవ్వా మీద పిండిని పలుచగా పరిచి కాలుస్తాం. ఇక్కడే మనకు ప్రధానంగా ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది. దోశ తయారీలో ఉపయోగించే నూనె లేదా నెయ్యి దాని క్వాంటిటీ, క్యాలరీస్, కొవ్వు ఇవన్నీ ప్రభావితం చేస్తాయి. ఒక సాధారణంగా ప్లెయిన్ దోశ తక్కువ నూనెతో చేస్తే అది కూడా మంచి టిఫిన్ ఎంపిక కావచ్చు. కానీ మసాలా దోశ, బటర్ దోశ, చీజ్ దోశ, ఎక్కువ నూనెతో వేసే దోశ ఇవన్నీ ప్లెయిన్ దోశతో ఒకేలాగా ఉండవు. దోశ అన్హెల్దీ అని చెప్పడం కూడా సరైంది కానే కాదు. ఇప్పుడు మన ఈట్ ఫిట్ లో అసలు ప్రశ్న, ఇడ్లీ వర్సెస్ దోశ ఎవరు గెలుస్తారు? సమాధానం, ఇది పరిస్థితిని బట్టి మారుతుంది. అవును, ఒకే ఒక్క విన్నర్ అంటూ ఏది ఉండదు. ఎందుకంటే ఆరోగ్యకరమైన ఎంపిక అనేది ఎలా తయారు చేశారు, ఎంత తిన్నారు, దానితో ఏమి తిన్నారు అనే విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ పాట తర్వాత.

నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు ఈట్ ఫిట్. ఫస్ట్ మనం ఇడ్లీలో కొన్ని మంచి విషయాలు చెప్పుకున్నాం. ఆవిరితో ఉడికించడం, ఇడ్లీకి సాధారణంగా డీప్ ఫ్రై అవసరం లేదు, రెండోది చాలా తక్కువ ఫ్యాట్స్ ఉంటాయి, నూనె అసలే అవసరం లేదు అనేది, అండ్ మృదువుగా కూడా ఉంటుంది తినడానికి. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పులియబెట్టిన పిండి.

0: ఇదే కదా మనకు కావాల్సింది. సరైన ఫెర్మెంటేషన్ జరిగితే రుచి టెక్స్చర్ లో మార్పుతో పాటు కొన్ని పోషకాల లభ్యతకు కూడా సహాయపడే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కూడా ఒక విషయం, ఇడ్లీ ప్రధానంగా కార్బోహైడ్రేట్ ఆధారిత టిఫిన్, అందుకే ఇడ్లీతో పప్పు ఆధారిత సాంబార్ లేదా ఇతర పోషకాహారమైన కాంప్లిమెంట్స్ తీసుకోవటం అవసరం. మంచిది కూడా. అయితే దోశ వంత వస్తే దోశను సరిగ్గా తయారు చేస్తే మంచి టిఫిన్గా తీసుకోవచ్చు. దోశను మనం రకరకాలుగా తయారు చేస్తూ ఉంటాం కదా, మనం ఇందాక అనుకున్నట్లుగా ప్లెయిన్ దోశ అంటే రైస్తో చేసిన దోశ, రాగి దోశ, మిల్లెట్ దోశ, పెసరెట్టు, వెజిటేబుల్ దోశ, చీజ్ దోశ, నెయ్యి దోశ, కారం దోశ, మసాలా దోశ. అయితే ప్రోటీన్ పరంగా మంచి ఎంపిక మనకి అని చెప్తున్నారు న్యూట్రిషనిస్టులు. అలాగే రాగి లేదా ఇతర మిల్లెట్స్తో చేసే దోశ కూడా ఇంకా ఎక్కువ పోషకాలనే అందిస్తుంది. కాబట్టి దోశను పూర్తిగా విలన్ చేయకండి. దోశ కూడా మన ఈట్ ఫిట్ ప్లేట్లో స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఈ పాట తర్వాత.
1: శివ పూజకు చివురించిన సిరి

మనం రెండు ఇడ్లీలు తిన్నప్పుడు నాలుగు గిన్నెలు వాటి పక్కన ఉండాలట. ఇది నేను చెప్తున్న విషయం కాదు, న్యూట్రిషనిస్టులు చెప్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు రెండు ఇడ్లీలు తిన్నప్పుడు దానికి తగ్గట్టుగా ప్రోటీన్ కూడా ఉండాలంటే రకరకాల కాయగూరలు వేసిన సాంబారు, పల్లి చట్నీ, పుదీనా చట్నీ, ఆర్ టమాటా చట్నీ, లేదా కారపొడి, అది ఒక కాంబినేషన్. అండ్ దోశని తీసుకుంటే ప్లెయిన్ దోశ తీసుకున్నా దానికి మనం ఇక కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, టమాటా చట్నీ, పుదీనా చట్నీ, అల్లం చట్నీ, అంటే కొన్ని వెరైటీస్ మారుస్తూ ఉంటామన్నమాట. మార్చాలి కూడా అని చెప్తూ ఉన్నారు. ఏదేమైనా దోశని ప్లెయిన్ గా కాకుండా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మసాలా దోశ గానీ లేదా దోశ బ్యాటర్ తయారు చేస్తున్నప్పుడు దోశ బ్యాటర్ లో క్యారెట్ కానీ టమాటో కానీ లేదా కొన్ని ఆకుకూరలు లైక్ పాలకూర, మెంతికూర ఇలాంటివి యాడ్ చేసినట్లయితే ఇంకొంచెం పోషకాలు మనం యాడ్ చేసుకున్నట్లుగా అవుతుంది.

మీరు వింటున్నారు ఈట్ ఫిట్. చాలా మందిలో ఉన్న ప్రశ్న, నేను వెయిట్ లాస్ అవ్వాలని ట్రై చేస్తున్నాను, నేను ఇడ్లీ తినొచ్చా, దోశ తినొచ్చా అని. ఓ, ఇవన్నీ యూనివర్సల్ క్వశ్చన్సే, వాటికి సమాధానం ప్రతి ఒక్కరికి వేరు వేరుగా చెప్పాల్సి ఉంటుంది అని అంటున్నారు పోషకాహార నిపుణులు. మన రోజువారీ ఆహారం, ప్రోటీన్ సైజ్, ప్రిపరేషన్ మెథడ్, ఫిజికల్ యాక్టివిటీ, ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యం. తక్కువ నూనెతో మనం తీసుకునే ఎక్కువ పోషకాలు, అలాగే మన మోడరేట్ పోర్షన్లో ఇడ్లీ ప్లస్ సాంబార్ తీసుకోవచ్చు. ముఖ్యంగా పోర్షన్ కంట్రోల్, అంటే ఇందాక నేను చెప్పినట్లు 4 ఇడ్లీలు తినడం కంటే 2 ఇడ్లీలు ఎక్కువ కూరగాయల సాంబార్ ఇలా తీసుకుంటే మీ మీల్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అలాగే పెద్ద ఎక్కువ నూనెతో చేసిన మసాలా దోశ కంటే చిన్న చిన్న మీడియం దోశలు ప్లస్ సాంబార్, పల్లీ చట్నీ ఆర్ అల్లం చట్నీ, ఇలా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇక్కడ సమాధానం దొరికిందనే అనుకుంటున్నాను. ఇక పిల్లల విషయానికి వస్తే, ప్రతి ఒక్క ఇంట్లో మన సౌత్ ఇండియాలో టిఫిన్ అంటే ఇడ్లీ దోశ. అది అన్నప్రాసన అయిన తర్వాత వెంటనే పిల్లలకి స్టార్ట్ చేయడం కూడా ఇడ్లీని పాలతో పెట్టడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో ఇడ్లీనే పెట్టాలి, దోశనే పెట్టాలి అని ఒకే ఫుడ్ మీద ఫిక్స్ అవ్వాల్సిన అవసరం లేదు. పిల్లలకు వెరైటీ ముఖ్యం. ఇడ్లీ, దోశ, పెసరట్టు, ఉప్మా, అటుకుల పొంగల్, ఇలా వివిధ రకాల బ్యాలెన్స్డ్ ఫుడ్స్ ఇవ్వచ్చు. పిల్లల వయస్సు, అవసరాలు, ఆహారపు అలవాట్లను బట్టి పోర్షన్ మారుతూ ఉంటుంది. పిల్లల టిఫిన్లో కేవలం కార్బోహైడ్రేట్ కాకుండా పప్పులు, కూరగాయలు, పండ్లు, పెరుగు వంటి ఇతర గ్రూప్ ఆఫ్ ఫుడ్స్ని కూడా మనం రోజంతా కలిసేలాగా ఇస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక సాంగ్.

మీరు వింటున్నారు ఈట్ ఫిట్. ఏ ఫుడ్ గురించి తీసుకున్నా కూడా కొన్ని రకాల అపోహలు ఉంటాయండి, భలే గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటాయి. కొంతమంది అంటారు ఇడ్లీ వైట్ గా ఉంది కాబట్టి అన్హెల్దీయా, ఎందుకంటే రైస్ వైట్ గా ఉంటుంది కాబట్టి తినకూడదు అని అంటున్నారు కదా ఈ మధ్య కాలంలో. అంత సింపుల్ కాదు కదా, ఏదనుకున్నా మనకి ఇక్కడ రంగే ముఖ్యం అనుకుంటే ఇడ్లీలో కూడా మీరు క్యారెట్ తురిమి వేయొచ్చు, లేదా బటానీ, బీన్స్, బీట్రూట్ ఇలా యాడ్ చేసినట్లయితే ఇంకా ఆరోగ్యకరం కదా. ఇడ్లీ తింటే వెయిట్ పెరుగుతుందా అనేది కూడా ఇంకొక అపోహ. ఒక ఫుడ్ వల్లే బరువు పెరగటం లేదా తగ్గటం అనేది ఎక్కడ నిర్ణయించబడదు. మొత్తంగా మనం తీసుకునే ఆహారం, శారీరక ఎక్సర్సైజెస్లు, లైఫ్ స్టైల్ ఇవన్నీ ప్రభావితం చేస్తాయి. అండ్ సరే, ఇడ్లీ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇక దోశ గురించి వస్తే దోశలో చాలా ఆయిల్ ఉంటుంది అండ్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని వేస్తూ ఉంటారు దోశ మీద, కాబట్టి అన్హెల్దీ అని కొంతమంది అనుమానం. అయితే ఈట్ ఫిట్ ఏం చెప్తోందంటే తక్కువ నూనెతో దోశ తయారు చేయండి, ప్లెయిన్ దోశతో పాటు సాంబార్ తీసుకోండి. తరచూ తినేటప్పుడు వెరైటీ కోసం మిల్లెట్ దోశ, రాగి దోశ, పెసరట్టు ఇలాంటి ఆప్షన్స్ ట్రై చేయండి. బటర్ దోశ చీజ్ కంటే హై క్యాలరీస్ వర్షన్, హై ప్రోటీన్ వర్షన్ అప్పుడప్పుడు తీసుకోండి. పోర్షన్ సైజ్ అనేది గుర్తుంచుకోండి. ఇడ్లీకి కూడా కొన్ని సింపుల్ ట్రిక్స్ ఉంటాయి. అవేంటి అంటే మనం ఇడ్లీని సాంబార్తో తీసుకోవటం, కాయగూరలతో తీసుకోవటం, చట్నీ పోర్షన్ని చూసుకోవటం చాలా చాలా అవసరం. అయితే ఇడ్లీతో పాటు వడ, బజ్జీ, పూరి ఇలా అన్ని కలిపి భారీ బ్రేక్ఫాస్ట్గా మార్చకండి. ఒక్కోసారి ఇష్టమైంది తినడం తప్పు కాదు, కానీ ప్రతిరోజు అదే ప్యాటర్న్ కాకుండా వెరైటీ తీసుకురావటం చాలా ముఖ్యం.

ఈట్ ఫిట్ వింటున్నారో, నేను ఆర్జేరేను. మరి హైదరాబాద్లో ఉన్న అందరికీ చెప్పేది ఒకటే, అంటే ఓన్లీ హైదరాబాద్ అని కాదు, సౌత్ ఇండియన్స్ ఎవరున్నా మన ఇడ్లీలు దోశలు తినేవాళ్ళు, అసలు ఇడ్లీ తింటే ఆరోగ్యకరమా దోశ తింటే ఆరోగ్యకరమా అని ఆలోచించే వాళ్లకు ఇప్పుడు ఒక చిన్న ఛాలెంజ్ మనకి, మీకు నాకు కూడా. రేపు మార్నింగ్ మీరు టిఫిన్కి వెళ్ళినప్పుడు, లేదు ఇంట్లో టిఫిన్ చేయాలి అనుకున్నప్పుడు, ఇడ్లీనా దోశనా అని అడిగితే మీరేం చెప్తారు? ఇడ్లీ అంటే టీమ్ ఇడ్లీ, దోశ అంటే టీమ్ దోశ. ఈట్ ఫిట్ అదే చెప్తుంది, టీమ్ హెల్త్లో ఇద్దరికి చోటు ఉంటుంది, అదే అసలు విషయం. ఇప్పటి వరకు మనం ఇంత మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ అదే ప్రశ్న, ఇడ్లీ వర్సెస్ దోశ ఏది ఆరోగ్యకరం? నా సమాధానం, సరిగ్గా తయారు చేసిన ఇడ్లీ మంచి ఎంపిక, తక్కువ నూనెతో చేసిన ప్లెయిన్ దోశ ఇంకా బెటర్ ఆప్షన్. పెసరట్టు హై రిచ్ ప్రోటీన్ కాబట్టి దానికి సై. నేనైతే కూరగాయలతో చేసిన దోశ మంచి వెరైటీ, కానీ అధిక నూనెలు తగ్గించడం చాలా మంచిదని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. ఏ ఫుడ్ తీసుకున్నా మనము ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించడం చాలా మంచిది కదా, ఓవరాల్ న్యూట్రిషనల్ క్వాలిటీ కూడా మారిపోతుంది. అందుకే విన్నర్ ఒకటనే కాదు, బ్యాలెన్స్డ్గా మనం ఏది తీసుకుంటామనే. ఏదైనా సరే మనం ఆరోగ్యకరమైన జీవనశైలి అలవరుచుకుంటున్నాం, అదే ఈట్ ఫిట్ కూడా చెప్తోంది. కాబట్టి ఈట్ ఫిట్లో మనం తెలుసుకుంటున్న ప్రతి విషయం కూడా మనకి ఫుడ్ని ప్రేమించే వాళ్ళ కోసమే. మీరు ఇడ్లీని ఆస్వాదిస్తున్నారా లేదా దోశను ఆస్వాదిస్తున్నారా అనేది మీ ఆప్షన్. ఏది తిన్నా కూడా మనం మనస్ఫూర్తిగా తిన్నప్పుడే అది మన వంటికి పడుతుంది. అందుకే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, మనం ఏదైనా తింటూ ఉన్నప్పుడు మాట్లాడకుండా తినాలి అని చెప్పి, నోరు మూసుకొని తిను అని చెప్తుంటారు కదా. అంటే తినేటప్పుడు నోరు మూసుకోవడం అంటే మాటలు రాకుండా ఆ తింటున్న పోర్షన్ ఏంటి, ఏం తింటున్నాం, ఓ ఇక్కడ నేను పుదీనా చట్నీ తింటున్నాను, ఈ పుదీనా చట్నీ తింటే నాకు ఆరోగ్యానికి మంచిది, ఇక్కడ నేను పన్నీర్ తింటున్నాను, ఇది తింటే నాకు ప్రోటీన్ వస్తుంది అనేది మన మైండ్కి మనం ఇస్తాం. ఇచ్చినప్పుడు అది ఆ సిస్టమ్ అనేది చక్కగా వర్కౌట్ అవుతుంది అనేది మన పెద్దవాళ్ళు చెప్తున్నది. హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది, అది ఇడ్లీ అయినా దోశ అయినా ఇంకేదైనా. మరి ఈరోజు మన ప్రశ్నకి ఫైనల్ ఆన్సర్ ఇడ్లీనా దోశనా, జవాబు రెండిట్లో ఏది ఎలా తయారు చేస్తాం, ఎంత తిన్నాం, దానితో ఏం తిన్నాం అనేదే ముఖ్యం. అందుకే ఇడ్లీతో ఆరోగ్యం, దోశతో రుచి, రెండింటితోనూ బ్యాలెన్స్. ఇది మీ ఈట్ ఫిట్, నేను మీ ఆర్జే రేణు. మరో మంచి సెగ్మెంట్తో మళ్ళీ కలుద్దాం.

0: మీరింతవరకు ఈట్ ఫిట్ విన్నారు. సమర్పణ ఆర్చర్యను. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అక్కరాజు నిర్మల్. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీ తెలంగాణ భవన్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంత్రి వాకిట్టి శ్రీహరి ఆదేశాల మేరకు ఈ ఉదయం అధికారులు జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేశారు. ఆర్థిక ఇబ్బందులు విద్యార్థుల చదువుకు అడ్డంకి కాకూడదని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని, ఇది ఈరోజు రాత్రికి కళింగపట్నానికి సమీపంలో ఆంధ్రప్రదేశ్ ఒడిశా తీరాలను దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీ తెలంగాణ భవన్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయం, పిల్లలమర్రి దేవాలయ శిల్ప వాస్తు కళను ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపట్టాలని సచివాలయంలో జరిగిన సమీక్షలో సూచించారు. విద్యుత్ లైన్లు, వాగుల మల్లింపు, రహదారుల అనుసంధానంపై శాఖల మధ్య సమన్వయంతో పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి ఈ ఉదయం అధికారులను ఆదేశించారు. దీంతో మంత్రి ఆదేశాల మేరకు అధికారులు జూరాల నుంచి నీటిని విడుదల చేశారు. ఆయకట్టు రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని మంత్రి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. జూరాల, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ఆయకట్టు పంటలను కాపాడేందుకు కృష్ణా జలాలు విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేల బృందం కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను కలిసింది. దాదాపు 5.5 లక్షల ఎకరాల ఆయకట్టులో కీలక దశలో ఉన్న పంటలను కాపాడేందుకు 5,000 క్యూసెక్ల నీటిని నెల రోజుల పాటు నిరంతరాయంగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రైతులకు లాభం జరిగేలా చర్యలు తీసుకుంటామని కర్ణాటక సీఎం హామీ ఇచ్చినట్లు మంత్రులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు విద్యార్థుల చదువుకు అడ్డంకి కాకూడదని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. లోక్భవన్లో మహామనశిక్షా సేవా ప్రకల్ప్ కార్యక్రమంలో 28 మంది నిరుపేద విద్యార్థులకు 5 లక్షల రూపాయల స్కాలర్షిప్ చెక్లను గవర్నర్ పంపిణీ చేశారు. స్కాలర్షిప్తో జీవితాన్ని తీర్చిదిద్దుకునే అవకాశంగా సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువత అప్రమత్తంగా ఉండాలని, దేశమే ప్రథమం అనే భావనతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నివాసంలో పెజావర్ మఠం పీఠాధిపతి శ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ పాదపూజ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర సహాయ మంత్రులు బండి సంజయ్ కుమార్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన స్వామీజీ, భారతీయ సంస్కృతి మూలాలను కొత్త తరానికి అందించాల్సిన బాధ్యత ప్రతి కుటుంబంపై ఉందని పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వచ్చే నెల నుంచి వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రారంభం కానున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా 8,283 కొనుగోలు కేంద్రాల ద్వారా 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు. మిల్లింగ్లో అక్రమాలు జరగకుండా కొత్త ఫిజికల్ వెరిఫికేషన్ యాప్, ధాన్యం రవాణా వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ తప్పనిసరి చేసినట్లు వెల్లడించారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రూపొందించిన ఎకో ఫ్రెండ్లీ ఎనర్జీ జనరేటింగ్ రూఫ్కు యూరోపియన్ పేటెంట్ ఆఫీస్ పేటెంట్ మంజూరు చేసింది. ఆటం పేరుతో పిలిచే ఈ సాంకేతిక సౌర ఘట్టాలను పైకప్పు నిర్మాణ సామాగ్రితో అనుసంధానించి విద్యుత్ ఉత్పత్తి చేసే వినూత్న సోలార్ రూఫింగ్ విధానం ఇది. దీని ద్వారా సాంప్రదాయ సోలార్ రూఫుల కంటే 20 నుంచి 40% అధిక విద్యుత్ ఉత్పత్తి చేయగలదని ఎంపీ వెల్లడించారు. ఈ గుర్తింపు సుస్థిర ఇంధన రంగంలో భారత ఆవిష్కరణలకు దక్కిన కీలక గౌరవం అని ఎంపీ వంశీకృష్ణ పేర్కొన్నారు. హనుమకొండ జిల్లాలో టీబీ నివారణకు అధికారులు, ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. టీబీ బాధితులకు 80 మందికి న్యూట్రిషన్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్, టీబీ వ్యాధి నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులంతా సమన్వయంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా చేపట్టిన సంస్కరణల్లో అంతరిక్ష రంగ సంస్కరణలు కీలకమైనవిగా నిలిచాయి. 2020 జూన్లో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ సంస్కరణలు దశాబ్దాలుగా ఇస్రో పరిధిలో ఉన్న అంతరిక్ష రంగంలో
ప్రైవేట్ సంస్థలకు అవకాశం కల్పించాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ

0: దేశాన్ని స్వావలంబన దిశగా సాంకేతికంగా మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలన్న దీర్ఘకాలిక లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
1: ఈ సంస్కరణల్లో భాగంగా ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ పేరుతో నూతన సంస్థను ఏర్పాటు చేశారు. ప్రైవేటు కంపెనీలు దేశ అంతరిక్ష మౌలిక సదుపాయాలను వినియోగించుకునేందుకు సమాన అవకాశాలు కల్పించడం, వాటికి తగిన మార్గదర్శకత్వం అందించడం ఈ సంస్థ ప్రధాన బాధ్యత. ఈ సంస్కరణలకు ఉదాహరణగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థను చెప్పుకోవచ్చు. ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు పవన్ కుమార్ చందన, నాగభరత్ డాకా 2018లో స్థాపించిన ఈ సంస్థ 2022లో దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్ ను ప్రయోగించి చరిత్ర సృష్టించింది. ఇటీవలే హైదరాబాద్ లోని తమ ఇన్ఫినిటీ క్యాంపస్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించి సంస్థ తొలి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 ను ఆవిష్కరించడం విశేషం. ఈ సంస్కరణలు తమకు ఎంతగానో ఉపయోగపడ్డాయని స్కై రూట్ బ్రాండింగ్, మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ వైస్ ప్రెసిడెంట్ తేజస్వి భాగవతుల తెలిపారు.
2: 2020 సంవత్సరంలో కేంద్రం తీసుకొచ్చిన స్పేస్ రిఫార్మ్స్ వల్ల స్కై రూట్ లాంటి కంపెనీస్ కి కొత్త అవకాశాలు వచ్చాయి. ఈ సపోర్ట్ తో మేము విక్రమ్ ఎస్ ని లాంచ్ చేశాము. తర్వాత జూలై 2026లో విక్రమ్ 1 తో ఆర్బిట్ ని కూడా చేరుకున్నాం. హైదరాబాద్ నుంచి వేల మంది యంగ్ ఇంజనీర్స్ ఇండియాని గ్లోబల్ స్పేస్ సెక్టర్ లో ముందుకు తీసుకెళ్లడానికి పనిచేస్తున్నారు. 2047 వికసిత్ భారత్ కి ఇది ఎంతో సపోర్ట్ గా నిలుస్తుంది.
1: యువతకు ఉపాధి అవకాశాలు, అంకుర సంస్థల వృద్ధి, గ్లోబల్ స్పేస్ ఎకానమీలో భారత్ వాటాను పెంచడం వంటి ప్రజా సంక్షేమ లక్ష్యాలతో ఈ సంస్కరణలు ముడిపడి ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సప్తగిరి గోపగోని, ఆకాశవాణి న్యూస్, హైదరాబాద్.
0: పశ్చిమ మధ్య వాయువ బంగాళాఘాతంపై కేంద్రీకృతమైన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇది వాయువ్య దిశగా పయనిస్తూ నేటి రాత్రికి విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య కళింగపట్నానికి సమీపంలో ఆంధ్ర, ఒడిశా తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు జమ్మికుంట, హుజూరాబాద్, మానుకొండూరు, చొప్పదండి సహా గ్రామీణ ప్రాంతాల్లో గణపతి నిమజ్జనం ప్రారంభమైంది. నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు.
3: ప్రతి నిమజ్జనం ప్లేసెస్ లో ఇన్ కార్డినేషన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సెలబ్రేట్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. లైటింగ్ తో పాటు బ్యారికేడింగ్, అరేంజ్మెంట్ ఆఫ్ స్విమ్మర్స్, అరేంజ్మెంట్ ఆఫ్ మెడికల్ టీమ్, అది కాకుండా సఫిషియెంట్ క్రేన్స్ కూడా పెట్టడం జరిగింది.
0: గణేష్ నిమజ్జన వేడుకలు నిర్మల్ జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. మరోవైపు ఈరోజు నల్గొండ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ప్రారంభమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకలను ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. గణేష్ నిమజ్జనాన్ని ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ నీతికా పంత్ సూచించారు. ములుగు జిల్లా కొండపర్తిలో సమ్మక్క, సారక్క మహిళా రైతు ఉత్పత్తుల సంఘం పేరుతో ఇప్ప పువ్వు లడ్డూలను తయారు చేసి విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. ఫలితంగా సంఘంలోని మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఇప్ప పువ్వు లడ్డు తయారు చేస్తున్న ఇర్ప మంగావేణి ఆకాశవాణితో మాట్లాడుతూ,
4: మేము తయారు చేసే ఇప్ప పువ్వు లడ్డు మంచి క్వాలిటీతో తయారు చేస్తున్నాం కాబట్టి సేల్స్ ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల మాకు కూడా అధిక లాభాలు వస్తున్నాయి. ఇప్ప పువ్వు లడ్డు వల్ల మంచి సేల్స్ ఉన్నాయి. అందువల్ల ఈ లడ్డు చేసే కుటుంబాలు అందరూ సంతోషంగా ఉన్నారు.
0: నెహ్రూ జూలాజికల్ పార్క్లో నిన్న ప్రపంచ రైనోసెరస్ దినోత్సవం జరిగింది. వివిధ పాఠశాలల నుంచి 250 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అరటి, బత్తాయి, పైనాపిల్, సపోటా, ద్రాక్ష, దానిమ్మ, జామ 7 కిలోల 7 కిలోల ప్రత్యేక కేక్ను పార్కులోని 5 గొడ్గంబుగాలకు అందించారు. ఈరోజు 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. సహజ జీవన విధానాన్ని ప్రోత్సహించడం, వ్యాధి నివారణ, ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా ఆయుర్వేద వైద్యశాలలు, కళాశాలల్లో ఉచిత వైద్య శిబిరాలు, అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో జిల్లా హోమియో ఆయుర్వేద శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆయుర్వేద శిబిరాన్ని మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావుతో కలిసి ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: పూకాలను ఎక్కువ లాభాలు. జస్ట్ పక్క క్లిక్లో నైనా వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: షూటమి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. షూటమి కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు మీ సమాధానం ఉండాలి. మీ పేరు, మీ ఊరు పేరు, సమాధానం. ముందుగా సమాధానం ఉండాలి. షూటమి కార్యక్రమానికి స్వాగతం చెప్పేద్దాం. ఈ కార్యక్రమం కోసం చాలామంది శ్రోతలు ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి ఇష్టమైనటువంటి ప్రోగ్రామ్, అన్ని కార్యక్రమాలు కూడా ఇష్టం అనుకోండి, కానీ ఇది స్పెషల్గా ఇంకా చాలా చాలా ఇష్టం. కారణం ఏంటి అంటే తమ యొక్క ప్రజ్ఞను ఇక్కడ ప్రదర్శించేందుకు అవకాశం ఉంటుంది. తర్వాత ఏ ప్రశ్న వేస్తారా దానికి సమాధానం తెలిస్తే వెంటనే చెప్పేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. ఇంకొకటి ఏంటంటే వారికి ఉన్న నాలెడ్జ్ని కూడా ఇక్కడ ప్రదర్శించే అవకాశం ఉంటుంది. సరే, కొంతమంది అయితే ఏఐ మీద ఆధారపడతారు, కొంతమంది మాత్రం నిజంగా జెన్యున్గా ఎన్నో పోటీ పరీక్షలను ఎదుర్కొని ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు కూడా షోలో పార్టిసిపేట్ చేస్తూ ముందుగా సమాధానం చెప్పాలి, నాకు తెలియని ప్రశ్న ఉందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారన్నమాట చాలామంది శ్రోతలు. సో మనం మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కార్యక్రమంలోకి ఎంటర్ అవుదాము. ప్రశ్న వచ్చేస్తుంది. ఊడ్చ్ రసాయన చర్యలో ద్రావణిగా ఏ రసాయనాన్ని వాడతారు? ఊడ్చ్ రసాయన చర్యలో ద్రావణిగా ఏ రసాయనాన్ని వాడతారు? సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు మీ సమాధానం ఉండాలి.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 1:20 దాటి 28 సెకండ్లు. కొన్ని క్షణాల్లో షో టైం కార్యక్రమం ప్రసారమవుతుంది.

షూటింగ్ కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, వుడ్స్ రసాయన చర్యలు ద్రావణిగా ఏ రసాయనాన్ని వాడతారు అని మనం ప్రశ్న వేశాం. అయితే దీనికి సమాధానంగా చాలామంది శ్రోతలు ఎప్పటిలాగే ప్రయత్నం చేశారు, కానీ మరి వీరికి సమాధానం మాత్రం దొరకలేదు. ఎందుకంటే వాళ్ళు పంపినటువంటి సమాధానం బట్టి తెలుస్తుంది. కానీ ఒకే ఒక శ్రోత మాత్రం వెంటనే ప్రశ్న అడగగానే సమాధానం పంపించారు. రైట్ ఆన్సర్, వీరు బాలకృష్ణ నర్సంపేట వరంగల్ జిల్లా నుంచి సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం ఏంటి అంటే డ్రై ఈథర్, పొడి ఈథర్, ఇది ద్రావణిగా వాడతారు. ఇది సరైన సమాధానం అన్నమాట. వారికి స్పెషల్ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. ప్రశ్న చాలా కఠినంగా లేదు అని అనుకున్నాం, కానీ మరి కఠినమైన ప్రశ్న అని మాకు అర్థమైంది మీ సమాధానం బట్టి. ఎందుకంటే ఎవరు చెప్పలేదు, ఒక లాజికల్ క్వశ్చన్ వేస్తాను, సమాధానం చెప్పండి. ఒక్కసారిగా మన చుట్టూ అంతా, ఒక్కసారిగా మన చుట్టూ ఉన్న మొత్తం పరిసరాలు కానీ మొత్తం టోటల్గా శూన్యమైతే మీరేం చేస్తారు? మన చుట్టంతా కూడా శూన్యమైతే మీరేం చేస్తారు? మీకు కనుక సమాధానం తెలిస్తే వెంటనే 0402-324-0858 నెంబర్కు వాట్సాప్ చేయండి. ఇది లాజికల్ క్వశ్చన్, అర్థం చేసుకోవాలి. మీరు వింటున్న పాట ముద్దుల ప్రియుడు సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడింది.

ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. మనం వింటున్న కార్యక్రమం షో టైం. షో టైంలో మేము అడిగినటువంటి ఒక లాజికల్ క్వశ్చన్ వేశాము. ఆ ప్రశ్నకు సమాధానంగా అయితే నిజానికి ఇది విశ్లేషణాత్మకమైనటువంటి క్వశ్చన్ అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైనటువంటి వాళ్లకున్న ఆలోచన పరిధిని బట్టి సమాధానం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఏ ఏ సమాధానం చేశారో ఇది చదువుదాం, ఎందుకంటే ఆసక్తికరమైనటువంటి అంశం అనమాట. వీరు ఏమంటున్నారంటే, హైదరాబాద్ బిఎన్ దగ్గర నుంచి మౌనిక బాలు వినయ్ కుమార్, అంతా శూన్యమైనప్పుడు మనిషి బ్రతికి లేనట్లే అని సమాధానం ఇచ్చారు. అలాగే దైవం చేస్తాను, దైవ ప్రార్థన చేస్తానని చెప్పేసి సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుంచి చోడవరపు సాయి మన్విత గీతన్న గారు హైదరాబాద్ నుంచి, వీరు థింక్ డిసైడ్ డన్ నో రాంగ్ మిస్టేక్స్ అని వీళ్ళు ఏదో డీప్ టు థింక్ అని ఒక ఆన్సర్ చేశారు. ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుంది, సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలి అని మరొక శ్రోత ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్ కళావతి, అంతా శూన్యమైపోయినట్లే మనిషి కూడా పోయినట్లే అని పుట్టపాక నుంచి భవన్ వెంకట్ వీరు వారి సమాధానం. మలక్పేట నుంచి రాధ, చుట్టూ శూన్యమైతే నేను కూడా శూన్యం అని వీరు సమాధానం చేశారు. అలాగే ఆక్సిజన్ తీసుకొని వెళ్తాను అని చెప్పేసి వెంకన్న, వీరు బెల్లంపల్లి నుంచి సమాధానం చేశారు. మన గురించి విశ్లేషణ చేసుకోవచ్చు జయలక్ష్మి హైదరాబాద్, మనం కూడా శూన్యంలో కలిసిపోతాం బ్రహ్మయ్య కర్నూలు, సృష్టి అంతా ఒకే స్త్రీ రూపంగా పరిసరాలు మారినా స్త్రీలని అని చెప్పేసి వీరు రాశారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఆదరణ కోసం వెతుకుతామని చెప్పేసి రీబోట్ అని మెసేజ్ చేశారు మాధురి హుజూరాబాద్ నుండి. తర్వాత ఇంకో శ్రోత మొహమ్మద్ జైనుద్దీన్, వీరు కూడా మరి ఒక సమాధానం ఇది ఇచ్చారు మాకు.

అసలు ప్రశ్న అర్థం కాలేదని చెప్పేసి, తర్వాత నార్కెట్పల్లి మండలి నిమ్మాని గ్రామం నుంచి పుట్టిన వెంకటేశం, వీరు హేమలత మాయమైపోతామని రోబోట్ ఘటన హుజూరాబాద్ నుండి, శూన్యం అంటే భగవంతుడే, అందుకే భగవంతుని ప్రార్థిస్తామని చెప్పేసి మరొక శ్రోత వీరు రమణి సుబ్బారావు సికింద్రాబాద్ నుండి, కళ్ళు తెరుచుకుంటాము అని చెప్పేసి కనకరవ పడిన, మొదట ప్రశాంతంగా ఉండే సురక్షితమైన ప్రదేశాన్ని వెతుకుతామని, మరణం సంభవిస్తుందని జోగులాంబ గద్వాల జిల్లా డీకే ఆనందరావు, దేవుడు నన్ను కాపాడు అని వేడుకుంటాము అని చెప్పేసి పాష వరంగల్ నుంచి, భయపడతాము అని దస్తగిరి సంధ్యాపతుడు కడప జిల్లా నుంచి, మనపై చాలా తీవ్రమైన ప్రభావం పడుతుంది ఈదునుడి కళ్యాణి లక్ష్మీ జంగమ్మ, పెండ్యాల భాగ్యలక్ష్మి సత్యనారాయణ ఎనగళ్ళ నుండి వీరేం సమాధానం ఇచ్చారంటే స్పృహ కోల్పోతామని, లైటింగ్ ద ల్యాంప్ అని కర్ర సరస్వతి ఈశ్వర్ బాన రామశంకర్ నగర్ నుంచి, అచేయంలోకి వెళ్ళిపోతాం ఎండి లతీఫ్ వరంగల్ ప్రశాంతంగా శ్వాస తీసుకోవడం ఉంటుంది అని బి దివాకర్ ఫ్రమ్ ఉమ్మేడ, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి సమాధానం ఇచ్చారు. అయితే నిజానికి మన చుట్టూ అంతా శూన్యమైనప్పుడు మనం కూడా శూన్యంలోకి వెళ్ళిపోతాము, మనం అంటూ ఉండం అక్కడ, సో మనం చేయడానికి ఏముండదు. సో ఈ ఆన్సర్ చేసిన వాళ్ళు కొంతమంది బ్రహ్మయ్య కర్నూలు, అలాగే ఇంకొక ఇద్దరు శ్రోతలు, వాళ్ళు కూడా సరైన సమాధానం ఇచ్చారనమాట. అంత శూన్యం అంటే మరి మనం కూడా శూన్యంలోకి వెళ్ళిపోతామని చెప్పేసి ఇంకొక శ్రోత కూడా చేశారు కదా. సో వీరిద్దరికి మాత్రమే సరైన సమాధానం అనమాట. వారందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెర్ట్స్. చాలా ఆసక్తికరమైనటువంటి క్వశ్చన్ అనమాట అది. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, టార్గెట్ ఆడియన్స్ పథకం ఏ వయసు వారికి వర్తిస్తుంది? టార్గెట్ ఆడియన్స్ పథకం ఏ వయసు వారికి వర్తిస్తుంది? దీని కనుక సమాధానం తెలిస్తే వెంటనే 04023240852 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాసిగా తేలిపోతున్నాం. సమాధానం మీ పేరు, మీ ఊరి పేరు ఇవి మాత్రమే టైప్ చేసి పంపించండి. మీరు వింటున్న పాట అంతఃపురం నుంచి, గానం చిత్ర ఇళయరాజా.

ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. మనం వింటున్నాం షో టైం. అయితే షో టైం కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, టార్గెట్ ఆడియన్స్ పథకం ఏ వయసు వారికి వర్తిస్తుంది అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా ఎవ్వరు కూడా చేయలేదు. కారణం ఏంటంటే ఇది లేటెస్ట్ అప్డేట్ అన్నమాట. చాలామంది శ్రోతలు ఎప్పటిలాగే అందరూ కూడా చాలా స్పోర్టివ్గా, పోటీతత్వంతో, ఉత్సాహంగా, ఆనందంగా షో టైంలో సమాధానం పంపించారు. అయితే సరైన సమాధానం ఎవరు పంపలేదు. సరైన సమాధానం 7 నెలల నుంచి 5 సంవత్సరాల మధ్య ఈ వయసు వారికి ని ఉద్దేశించి వారికి పోషకాహారం అందించాలనే లక్ష్యంతో టార్గెట్ ఆడియన్స్ పథకం ప్రవేశపెట్టారనమాట. ఇది సరైన సమాధానం. ఈ క్రీట్ అంతా కూడా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్కి దక్కుతుంది. మరి ఒక ప్రశ్న వచ్చేస్తుంది. అయితే ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం అందరికీ తెలుస్తుంది, నేను అంచనా వేస్తున్నాను. రీజన్ ఏంటి అంటే దొరుకుతుంది కాబట్టి. 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక 70వ ఇంటర్నేషనల్ మ్యారీటైమ్ ప్రైజ్ ఎవరు అందుకున్నారు? ప్రశ్న మరొకసారి, 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక 70వ ఇంటర్నేషనల్ మ్యారీటైమ్ ప్రైజ్ ఎవరు అందుకున్నారు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 04023240852 నెంబర్కు వాట్సాప్ చేయండి.

మనం వింటున్న కార్యక్రమం షో టైం. షో టైంలో మేము అడిగే ప్రశ్నలు కఠినంగా ఉన్నాయో లేదంటే మరి వాళ్ళ మెదడుకు చిక్కలేదో తెలియదు, కానీ శ్రోతలు ఇవాళ అందరూ ఎప్పటిలాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ సరైన సమాధానం చేయట్లేదన్నమాట. ఇవాళ కూడా ఈ క్రీట్ కూడా వివిధ భారతికే చెందుతుంది. 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక 70వ ఇంటర్నేషనల్ మ్యారీటైమ్ ప్రైజ్ను అందుకున్నవారు ఎవరు అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానం ఎవరు చేయలేదు. సరైన సమాధానం

జూ జియాన్మిన్ అండ్ అమర్త్య సేన్ వీరికి దక్కిందనమాట. ఓకే, మరి ఒక ప్రశ్న వచ్చేస్తుంది. ఇది కూడా లాజికల్ థింకింగ్ అనమాట, ఒక రకమైనటువంటి నాలెడ్జ్కి సంబంధించినటువంటి అంశం. బాగా ఆలోచిస్తే సమాధానం దొరుకుతుంది, మీరు ఎక్కడ వెతికినా దొరకదు, మీ బుర్రకు మాత్రమే దొరుకుతుంది అది, అందుతుంది ఆలోచిస్తే. మన శరీరం ఏ శాస్త్రం ఆధారంగా నడుస్తుంది? సమాధానం తెలిస్తే అందరి సమాధానాలు, అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ఉంటుంది, ఆ ఆలోచన తగ్గట్టుగా మీ అభిప్రాయం ప్రకారం మీ ఆన్సర్ చేయండి. అందరి అభిప్రాయాలు, అందరి ఆన్సర్ చదువుతాం, సరైన సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను.

0: షో టైం కార్యక్రమంలో చివరిగా మనం వేసినటువంటి లాజికల్ క్వశ్చన్, మన శరీరం ఏ శాస్త్రం ఆధారంగా నడుస్తుంది అని ప్రశ్న వేశాం. దీనికి సమాధానంగా చాలామంది ఈ మెసేజ్ చదువుకుంటే ఏమేమో చేశారు మీ ఇష్టం సార్ అని మంచి మంచి ప్రశ్నలు వేస్తున్నారు అని చెప్పేసి వీరు సమాధానం ఇస్తున్నారు. తత్వశాస్త్రం ఘటన హుజూరాబాద్, ప్రకృతి సృష్టించిన జీవక్రియ ఆధారంగా హైదరాబాద్ బిఎన్ నగర్ నుంచి. నందిపేట నుండి వెంకటేష్, వీరు జీవశాస్త్రం ఆధారంగా, తర్వాత ప్రకృతి సృష్టించిన జీవక్రియ ఆధారంగా అని మరొక సురత, అనేక జీవ వ్యవస్థల సమన్వయం లేదా శక్తి ఆధారంగా ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్, కళావతి, జీవశాస్త్రం గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి, అలాగే 11 రకాల అవయవాల ప్రకారం నడుస్తుంది డివి సూర్యశ్రీ మహాలక్ష్మి ఫ్రమ్ కవుకూరు నుండి, ప్రకృతి సృష్టించిన జీవక్రియ ఆధారంగా పుట్టపాక నుంచి భవానీ వెంకట్, జీవశాస్త్రం ఆధారంగా ఫిర్జాద్గూడ నుంచి శ్రీనివాస్. ఇది ఎలాగో జీవశాస్త్రం అనేది అందరికీ తెలిసిందే. అయితే సరే, మా యొక్క అభిప్రాయం చెప్తాను ప్రకృతి ఆధారంగా అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా నుంచి రాజు ఉమా ఆన్సర్ చేశారు. తర్వాత మరొక శ్రోత వీరు మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, ప్రకృతి సృష్టించిన జీవశాస్త్రం ఆధారంగా మెదక్ జిల్లా ఎల్దుర్తి సేకులు ఫ్యామిలీ, వీరు కూడా ఇంచుమించుగా అదే చేశారు. జీవశాస్త్రం ఆధారంగా జోగులాంబ గద్వాల జిల్లా నుండి బయాలజీ వీరు రణక్క హుజూరాబాద్ నుంచి, పులిపాటి వెంకటేశం మహబూబ్ నగర్ జిల్లా నుంచి జీవశాస్త్రం ఆధారంగా శరీబాల సావిత్రి కుబేర్ జిల్లా, బయాలజీ ఆధారంగా సిహెచ్ఏ విజయ్ కుమార్ చందనగర్ నుంచి, జీవశాస్త్రం రసాయన శాస్త్రం పుట్టపాక మిరియాల తిరుమలయ ఆండాలు, జీవశాస్త్రం ఆధారంగా శరీరం నడుస్తుంది అని చెప్పేసి చెంపపేట నుంచి రాజా. మరొక శ్రోత కూడా ఇదే ఆన్సర్ చేశారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహారి యశోద. ప్రకృతి సృష్టించిన జీవక్రియ ఆధారంగా బ్రహ్మయ్య కర్నూల్, చోడవరపు సాయి మన్వితికిత నగర హైదరాబాద్ బయాలజీ అన్నారు. జీవశాస్త్రం లేదా వైద్యశాస్త్రం ద్వారా నడుస్తుందని ఆళ్లగడ నంద్యాల జిల్లా నుంచి, పాలెం పోలయ్య నార్కెట్పల్లి మన నిమ్మాని గ్రామం నుంచి, పుణ్య వెంకటేశ్వర హేమలత కూడా, వీరు కూడా అదే ఒక యంత్రంలో పనిచేస్తున్నారని రాజేందర్ జగిత్యాల నుంచి, మేబీ బయలాజికల్ అని జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, నరాల వలన రక్త ప్రసరణ అని చెప్పేసి సంధ్యాప్రదుర్ కడప జిల్లా నుంచి నిర్మల్, అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి బయాలజీకి సంబంధించినటువంటి సృష్టికి సంబంధించిన అని చెప్పేసి అందరు శ్రోతలు మెసేజ్ చేశారు. సమయం తక్కువగా ఉంది. ఇది శరీరం అన్ని శాస్త్రాల ఆధారంగా నడుస్తుంది అనేది తెలుసుకోవాల్సినటువంటి అంశం అనేది నా అభిప్రాయం. నిజమా కాదా విశ్లేషణ చేసుకోండి. ఇది ఇవాల్టి షో టైం కార్యక్రమం. ఆకాశవాణి హైదరాబాద్ వివిధ భారతి స్టూడియోల సమయం 2 గంటలు. ఇప్పుడు మిడ్డే న్యూస్ ఇన్ ఇంగ్లీష్.
1: The headlines. President Draupadi Murmu says youth efforts will propel India to a developed nation before 2047. Finance Minister Nirmala Sitharaman inaugurates BRICS tax heads meeting in Delhi. Calls for stronger BRICS voice in global tax negotiations. Indian Railways commissions coverage 4.0 for the first time on South Central Railway. Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana marks 8 years of transforming public healthcare access across India. External Affairs Minister Dr. S. Jaishankar discusses collaboration in AI, space, energy with counterparts from UAE and France. Deep depression over Bay of Bengal moves closer. Heavy rain / coastal Odisha and Andhra Pradesh. And in Asian Games 2026, Indian men's and women's skeet teams win bronze medals in Japan. Mirabai Chanu wins silver in weightlifting.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోలో సమయం 2:15 దాటి 39 సెకండ్లు.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన్న ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ శక్తిశీల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక మహిళా శక్తి పని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, వింటూ ఉండండి.

మొండిమొగుడు పెంకిపెళ్ళం సినిమా కోసం ఎస్పి శైలజ పాడిన పాట విన్నారు. శక్తిశీల కార్యక్రమం వింటున్నాం. గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ మహిళ. ఫార్చ్యూన్ ఇండియా పవర్ఫుల్ విమెన్ 2026 జాబితాలో రెండవ స్థానం. ఒక ప్రముఖ కంపెనీకి సీఈఓగా బాధ్యతలు. భారతదేశంలోనే సంపన్న వ్యక్తుల 10 మంది మహిళల్లో ఏకైక వ్యక్తిగా అరుదైన రికార్డు ఆమె సొంతం. అసలు ఒకటా రెండా ఇది సక్సెస్ అంటే చూసి విని సాధించాలి, రికార్డ్స్ సొంతం చేసుకోవాలని

ఒక కొత్త ఆలోచనకు బీజం పడేలా ఆమె ఘనత. ఇంతకీ ఆమె ఎవరు, ఏంటి ఆమె సక్సెస్ మంత్రం, ఈరోజు శక్తి కార్యక్రమంలో తెలుసుకుందాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. మనం వింటున్నాం శక్తిశీలి కార్యక్రమంలో ఒక పవర్ఫుల్ ఉమెన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక ప్రముఖ టెక్ సంస్థ వ్యవస్థాపకులైన పారిశ్రామికవేత్త శివ నాడార్ కు మరి తండ్రికి తగ్గ తనయగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని ప్రపంచవ్యాప్తంగా విశేషంగా గుర్తింపు సంపాదించుకున్న ఒక అసాధారణ ప్రతిభ గల మహిళ అన్నమాట. ఆమె సాధించినటువంటి ఘనత అంతా ఇంత కాదు, ప్రపంచంలోనే ఒక పెద్ద కంపెనీకి లాభాల బాటలో పయనించేలా శక్తియుక్తులు ఒడ్డి మరి తనకున్నటువంటి నైపుణ్యంతో ఒక పవర్ఫుల్ ఉమెన్గా ఎదిగి ఫోర్బ్స్ అండ్ ఫార్చ్యూన్ జాబితాలో చోటు సంపాదించుకొని వరుసగా కొన్ని సంవత్సరాల పాటు ఆమె పేరు అలా ఆ పదిలంగా ఉంది అంటే ఆమె సక్సెస్ జర్నీ ఎలాంటిదో, ఆమెకున్నటువంటి మేధా సంపత్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మరి ఇంతకు ఆమె ఎవరు, ఏంటి, ఆమె సక్సెస్ జర్నీ ఎలా సాగింది, ఆమెను చూసి ఎంతమంది ఇన్స్పైర్ అవుతున్నారు, ఎలా మార్గదర్శకురాలుగా మారుతున్నారు అనేది మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అంశం అన్నమాట. ఆ వివరాలు కూడా చెబుతాను, వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశీలి కార్యక్రమంలో మనం ఈరోజు మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. మనం చెప్పుకుంటున్నటువంటి పవర్ఫుల్ ఉమెన్ చదువుకున్నది నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ కెలాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో చదువుకున్నారు. అయితే ప్రస్తుతం తండ్రి స్థాపించినటువంటి మోస్ట్ పాపులర్ టెక్ కంపెనీకి చైర్పర్సన్గా కూడా ఉన్నారు. మరి కట్ చేస్తే ఆమె వరుసగా ఫోర్బ్స్ విడుదల చేసినటువంటి 2017, 2018, 2019 ఇలా వరుసగా 100 మంది మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ లిస్టులో చోటు సంపాదించారంటే అబ్బా ఇలా ఉండాలి, సక్సెస్ అంటే అని అనిపిస్తుంది కదా. ఎస్, మాకైతే అనిపిస్తూ ఉంది. కానీ అలాంటి విజయాలను అందరూ చూడలేరు. అయితే ఎవరైతే ఎదుగుతూ ఉన్నారో భవిష్యత్తులో గొప్పగా రాణించాలి అని ఎవరైతే ఆశావహులు ఉంటారో, కష్టపడి చదువుతూ ఉన్నారో, కష్టపడి ఉద్యోగంలో ఒక స్థాయికి ఎదగాలి, తను వ్యాపార రంగంలో ప్రపంచ దృష్టిని ఆకర్షించాలని ఎవరైతే కలలు కంటారో, ఆ కలలు కనే వారి కోసం ఇలాంటి స్టోరీస్ అన్నమాట. మనం చేయకున్నప్పటికీ మనం ఇతరులకు చెప్పడానికి అవకాశం ఉన్నటువంటి సక్సెస్ జర్నీ స్టోరీ అన్నమాట ఇవి, సక్సెస్ఫుల్ ఉమెన్ స్టోరీస్ అన్నమాట ఇవి. సో మరి ఇంతకీ ఆమె ఎవరు ఏంటి అని అనిపిస్తుంది కదా. ఎస్, తండ్రి అన్నాం కాబట్టి, తండ్రి పేరు చెప్పాం కాబట్టి ఆమె ఎవరు మీకు ఇప్పటికే తెలిసిపోయిందని నేను అనుకుంటున్నాను. మరి ఆ విషయం కూడా చెప్తాను, వింటూ ఉండండి మీ ఎఫ్ఎం 102.8 MHz. సీతమ్మ వాకిట్లు సిరిమల్ల చెట్టు సినిమా కోసం కళ్యాణి పాడింది. ఈ పాటకు సంగీతం మిక్కిజమేయర్.

గొప్ప మేధావులు కలలు కనాలి అంటారు, సాకారం అవుతాయి, అవటం వేరు. సాకారం చేసుకోవటం వేరు. సాకారం అవుతాయి అనుకోవటం, తర్వాత వాటి కోసం కష్టపడటం, ఇవన్నీ మనకు వచ్చేవే. అయితే రకరకాల ఆలోచనలు మనకు, ఎప్పుడైతే మనం సాకారం చేసుకోవాలి అని అనుకుంటామో అప్పుడే ఒక ఆలోచన మొలకెత్తుతుంది. ఆ తర్వాత ఏం చేయాలో, ఎలా చేయాలో, లక్ష్యం ఏంటో, గమ్యం ఏంటో, దానికి చేరే దారులు ఎలా ఉండాలో, మనం చేసే స్నేహం, మనం మనకు చూపినటువంటి తల్లిదండ్రులు చూపినటువంటి మార్గం, తర్వాత గురువులు చెప్పినటువంటి చదువులు, ఇవన్నీ కూడా వాటన్నిటికీ దోహదం చేస్తాయన్నమాట. అప్పుడే మనం అనుకున్నటువంటి రంగంలో విజయం సాధించగలుగుతాం. కాబట్టి ఇక్కడ మనం సందర్భం ఎందుకు చెబుతున్నామో ఈ విషయాలు అని అంటే దీంట్లో ఒక మతలు ఉందన్నమాట, అది కూడా చెప్పేస్తా, వింటూ ఉండండి.

రాఘవేంద్ర సినిమా కోసం హరీష్ రాఘవేంద్ర సుజాత పాడిన పాట విన్నారు. మనం శక్తిశీల కార్యక్రమంలో ఒక పవర్ఫుల్ ఉమెన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే మనము లక్ష్యాలు నిర్దేశించుకోవటం ఒక ఎత్తు అయితే, వాటి నెరవేర్చుకోవటం మరొక ఎత్తు. అవి నెరవేరుతాయా నెరవేరవా అన్న విషయం పక్కనెడితే, అక్కడ నుంచి ఒక గొప్ప థాట్ అనేది రావాలి. ఆ థాట్ కోసం మనం ప్రయత్నం చేయాలి, ఆచరణలో పెట్టాలి. దాని వెనకాల చాలా చాలా ఉంటాయి. దానితో పాటుగా మన

చుట్టూ ఉన్న వాతావరణం కూడా దానికి తోడవ్వాలి. మన చుట్టూ ఉన్న స్నేహితులు కూడా మనకు సహకరించే విధంగా ఉండాలి. మన స్నేహం కూడా అలాంటిదే చేయాలి. తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండాలి. ఇలా తర్వాత గురువుల యొక్క సహకారం ఉండాలి, మార్గదర్శకుల యొక్క సహాయ సహకారాలు కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటే మనం ఆ గమ్యం వైపు పరిగెత్తవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ మనం చెప్పుకుంటున్న ఈ ఇన్ని రకాల రికార్డ్స్, 17, 18, 19 ఇలా వరుసగా 100 మంది మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ లిస్టులో అలా వరుసగా చోటు దక్కించుకోవటం అంటే వారి యొక్క సక్సెస్ జర్నీ ఎంత పవర్ఫుల్ అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే తండ్రి టెక్ దిగ్గజం కాబట్టి మరి దానికి తగ్గట్టుగా వారికి తగ్గట్టుగానే ఆ తనయ్య ఉంటుంది కదా. మరి దానికి ఇప్పుడు నాకేం తక్కువ అని చెప్పేసి ఆ కూతురు అనుకోండి ఉండుంటే మరి అలా చేసేవాళ్ళ, ఆ రంగంలో రాణించేవాళ్ళ. కానీ మనం అంటాం కదా పులి కడుపులో పులి పుడుతుంది అని అంటాం కదా. సో అలాగా అలా అని కాదు, అన్ని సందర్భాల్లో అన్ని రూల్స్ అప్లికబుల్ కావు. కానీ ఇక్కడ వీరు సక్సెస్ అవ్వడానికి మాత్రం తండ్రి నడిచినటువంటి, చూపినటువంటి, తను అనుకున్నటువంటి రంగంలో ఒక గొప్పగా రాణించడానికి గల కారణం తండ్రి వేసినటువంటి, తండ్రి చూపినటువంటి మార్గం అని చెప్పుకోవచ్చు. తర్వాత చదువుకున్నటువంటి చదువు ఒక రీజన్ అని చెప్పవచ్చు. అలాగే ఇంకా బయట స్నేహితులు కూడా ప్రోత్సాహం అని చెప్పవచ్చు. తను కూడా నేను ఇలా ఉండాలని ఒక విజన్ ఉండవచ్చు. ఇలా రకరకాల కారణాలు ఉండవచ్చు. కానీ తండ్రి స్థాపించినటువంటి సంస్థ కాబట్టి ఆ సంస్థను నిలబెట్టాలి. దాని మీద ఆధారపడి బ్రతికే వాళ్ళ యొక్క జీవితాలలో కొత్త వెలుగులు నింపాలి. వారికి జీవనోపాధిని చూపిస్తున్నాం కాబట్టి మరి మనం ఏమైనా ఆ చైర్ మీద కూర్చున్నప్పుడు వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది కదా. పైగా కంపెనీ నష్టం రాకూడదు కంపెనీకి. సో ఇవన్నీ చాలా వెనకాల చాలా ఉంటాయన్నమాట. వాటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ఇంకా తండ్రి ఒక స్థాయిలో ఉంచితే మనం ఇంకొంచెం స్థాయిని పెంచే విధంగా మనం ప్రయత్నం చేయాలనే ఒక కసి పట్టుదల చేసి నిరూపించాలనే ఇవన్నీ ఉంటాయి చూడండి. దట్ ఈస్ ద గ్రేట్ థింగ్ అన్నమాట. అవన్నీ మనం చెప్పుకుంటున్నటువంటి పవర్ఫుల్ ఉమెన్లో ఉన్నాయి. మరి ఆమె ఎవరు ఇంతగా వర్ణిస్తున్నాము ఏంటి అని చెప్పేసి నేను వర్ణించడం కాదు, ఆల్రెడీ ప్రపంచమే వర్ణిస్తోంది అలా అనమాట. ఆమె ఎవరో కాదు, రోషిణి నాడార్ మల్హోత్రా. ఇప్పుడు తెలిసిపోయింది కదా, ఒక ప్రముఖ కంపెనీ, పెద్ద టెక్ కంపెనీకి చైర్పర్సన్గా ఉన్నారనమాట. ఆమె గురించి మనం ఒక ఇన్స్పిరేషన్ ఉమెన్గా మనం తీసుకొని ఈరోజు శక్తిశీల్ కార్యక్రమంలో చెబుతున్నాం. ఇలాంటి ఉమెన్ ఎంపవర్మెంట్ అనే దానికోసం మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ప్రతిరోజు ఒక కొత్త అంశం, ఒక కొత్త వ్యక్తి గురించి, ఒక ఆ వ్యక్తుల జీవిత చరిత్రతో పాటు సక్సెస్ జర్నీని మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. ఇది మీ అభిమాన ఛానల్ FM వివిధ భారతి 102.8 MHz. మరో పాట వచ్చేస్తుంది. ఆయుధం సినిమా కోసం శంకర్ మహాదేవన్, స్వర్ణలత పాడిన పాట.

ఆడపిల్లలుగా కాదు, ఆకాశమే హద్దుగా పెంచాలి. మనమే ఇంట్లోనే లింగ వివక్షతను చూపిస్తూ పెంచితే ఇలాంటి శిఖరాలను అధిరోహిస్తారా చెప్పండి? కానీ ఇక్కడ రోషిణి నాడార్ మల్హోత్ర తండ్రి మాత్రం అలా పెంచలేదు, అలా చేయలేదు. ఎందుకంటే ఒక పెద్ద సంస్థ, ఇక్కడ ఎంతోమంది ఉద్యోగులు దానిపై ఆధారపడి పనిచేస్తూ ఉంటారు. ఎంతోమంది వాటాలు పెట్టి కంపెనీలో షేర్స్ కొంటారు. షేర్లు దినదిన అభివృద్ధి చెందుతూ కంపెనీ యొక్క స్థాయి పెరుగుతూ ఉంటుంది. మరి అలాంటి పెద్ద కంపెనీని మెయింటైన్ చేయడం అంటే ఎంత పవర్ఫుల్ ఉండాలి, ఎంత పవర్ఫుల్గా ఆలోచించాలి, ఎంత మెదడు పెట్టి మరి మార్కెట్ను పరిశీలిస్తూ మార్కెట్కు తగ్గట్లుగా పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేలా లాభాలు ఆర్జిస్తూ సాగాలి కాబట్టి మరి అంత స్థాయిలో మెదడుకు పదును పెట్టి టాలెంట్కు ఇంకొంచెం భారీ స్థాయిలో ఒక ఆలోచన చేస్తూ షార్ప్నెస్ ఇస్తూ కంపెనీని నడిపించడం అంటే మరి మాటలా చెప్పండి? కాబట్టి అంత అసాధ్యాన్ని సుసాధ్యం చేసే విధంగా మరి ఆమె సక్సెస్ జర్నీ అనేది మామూలుగా లేదన్నమాట. అందుకనే 100 శక్తివంతమైన మహిళల లిస్టులో ఆమె చేరటం, వరుసగా రావటం అంటే ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు ఆమె యొక్క శక్తి యుక్తులు ఎలాంటివి అనేది. ఇది ఇవాళ శక్తిశీలి కార్యక్రమంలో రోషిణి నాడార్ మల్హోత్రా, ఒక కంపెనీ, ప్రముఖ కంపెనీ చైర్పర్సన్ వారు. మీకు బాగా నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్, నమస్తే.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. స్టూడియోలో సమయం 3:01 దాటి 8 సెకండ్లు. ముంబై నుంచి రిలే, ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం చాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమం. సాయంత్రం తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ మిమ్మల్ని పలకరిస్తుంది. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన వివిధ భారతి.
1: సఖీ సహేలీ.

lugar.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు నీటి విడుదలకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది. విడతల వారీగా 3 TMCల నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అంగీకారం తెలిపారు. వికారాబాద్లో ఏర్పాటు చేసిన సదరం వైకల్య నిర్ధారణ శిబిరాన్ని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. శారీరక వైకల్యం ప్రగతికి ఆటంకం కాదని స్పష్టం చేసిన ఆయన, అర్హులైన వారందరికీ సర్టిఫికేట్లు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాజీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో నాగోలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి హాజరైన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం శ్రమిస్తూ దేశ ప్రతిష్టను ప్రపంచ స్థాయిలో నిలిపారని కొనియాడారు. హుస్నాబాద్ శాతవాహన ఇంజనీరింగ్ కళాశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా సందర్శించి వసతులను పరిశీలించారు. విద్యార్థి దశలోనే 1 లక్ష్యాన్ని నిర్ధారించుకొని ముందుకు సాగితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. రాష్ట్రంలో అల్పపీడనంతో 2 రోజులు భారీ వర్ష సూచన ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ చేసిన కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా పెద్దపల్లి, కొత్తగూడెం, ఖమ్మం సహా 8 జిల్లాల్లో ముందస్తు సహాయక చర్యలు చేపట్టి లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షితంగా ప్రాంతాలకు తరలించాలని సూచించారు. కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదని గతంలో తాము చెప్పామని, ఇప్పుడు ఇదే జరుగుతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు విమర్శించారు. నాగపూర్లో జరిగిన 11వ ఆయుర్వేద దినోత్సవంలో కేంద్ర మంత్రి ప్రతాపరావు జాదవ్ మాట్లాడుతూ, జీవనశైలి వ్యాధుల నివారణకు ఆయుర్వేదం సరైన మార్గమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 23న శాశ్వతంగా ఆయుర్వేద దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంప్లాయ్మెంట్ బ్యూరో కార్యాలయంలో సెప్టెంబర్ 30 ఉదయం 11 గంటలకు అపోలో ఫార్మసీ జాబ్ మేళా నిర్వహించనుంది. డిబిఎం ఫార్మసీ డిగ్రీ పూర్తి చేసిన 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయసున్న వారు 16,583 రూపాయల నుంచి 25,000 రూపాయల వేతనం ఉండే 50 ఫార్మసిస్ట్ పోస్టులకు సర్టిఫికేట్ల జిరాక్స్లతో హాజరు కావచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

నేను మీ ఆర్జీ స్రవంతి. ఈ మధ్య నేను ఒక బ్యూటిఫుల్ సేయింగ్ విన్నానండి. అది కుంఫూ పాండా సినిమాలోనిది. పాండా అంత అందంగా చెప్పకపోవచ్చు, బట్ ఐల్ ట్రై. యెస్టర్డే ఈజ్ హిస్టరీ, టుమారో ఈజ్ అ మిస్టరీ, బట్ టుడే ఈజ్ అ గిఫ్ట్. బాగుంది కదండి, గిఫ్ట్ అని అంటారు కదా. మరి ఈ రోజుని ప్రజెంట్ బాగుంది కదా. నిన్న జరిగిపోయింది హిస్టరీనే, రేపు జరగబోయేది ఏంటో ఎవరికి తెలుసు. నిన్నేం జరిగిందో మర్చిపోదాం, రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసు గనక. సో టుడే ఈజ్ యువర్ టైమ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్, సో జస్ట్ లివ్ ఇట్ టు ద ఫుల్లెస్ట్. మన చేతుల్లో ఉన్న ఈ టైంని, ఈ రోజుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బ్రతికేద్దాం. ఈరోజు నువ్వేం చేస్తున్నావు అన్నదే ముఖ్యం, అంతే కదా. హ్యాపీ ఈవినింగ్.

0: ఆస్తి. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: చాయ్ తో హాయి కబుర్లు వింటున్నారు. మీ హర్జే స్రవంతితో స్టూడియోలో సమయం 5:08. ఎస్, మరి పెద్దలంటూ ఉంటారు మన రోజెలా మొదలవుతుందో మన జీవితం కూడా అలాగే సాగుతుందని. అందుకే స్లో మార్నింగ్స్ అనే కాన్సెప్ట్ కూడా వచ్చింది. హెల్దీ బాడీ, హెల్దీ మైండ్, బ్యాలెన్స్డ్ గా ఉండి దాన్ని ఒక రైట్ డ్రైవింగ్ ఫోర్స్ తో తీసుకెళ్తే దాన్నే లైఫ్ స్టైల్ అనొచ్చు. ఆ లైఫ్ స్టైల్ బాగుంటే అన్నీ బాగున్నట్టే కదండి. ఆరోగ్యంగా ఉన్నాము అంటే ఏ వ్యాధి లేకపోవడం కాదు, శరీరం, మనసు, జీవనశైలి

బ్యాలెన్స్డ్గా ఉండడం. ఈరోజు ఆయుర్వేద దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆయు అంటే జీవితం, వేద అంటే జ్ఞానం. జీవితాన్ని ఆరోగ్యంగా సమతుల్యంగా ఎలా జీవించాలో చెప్పే జ్ఞానమే ఆయుర్వేదం. బేసిక్గా మనకు ఆయుర్వేదం ఏం చెప్తుంది? బ్రహ్మముహూర్తంలో లేవాలని, ప్రకృతిలో లభించే సహజ మూలికలతో స్నానం చేయాలి, భోజనం టైంకి చేయాలి, శరీరానికి జీవం పోసే ప్రక్రియ వ్యాయామం కానీ యోగాసనాలు కానీ ప్రాణాయామం కానీ చేయాలి అని చెప్తుంది. ఆకలైనప్పుడే ప్రశాంతంగా ఆహారం తీసుకోవాలని చెప్తుంది. ఆహారం అంటే ఆయుర్వేదం ప్రకారం ఔషధం. తప్పుగా తింటే అది విషం కూడా అవుతుంది. పని కూడా ఒక యోగమే కాబట్టి చేసే పనిని చాలా ఇష్టంగా చేయాలి. రాత్రిపూట త్వరగా తిని త్వరగా పడుకోవాలి. ఈ దినచర్యే ఆయుర్వేదం బేసిక్గా మనకు చెప్పేది. మన పూర్వీకులందరూ కూడా ఈ ఆయుర్వేదాన్ని అనుసరించారు కాబట్టే చాలా ఏళ్ల పాటు ఆరోగ్యంగా ఉన్నారు. మనం కూడా ఆయుర్వేదాన్ని అనుసరిద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం. జాతీయ ఆయుర్వేద దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా ధన్వంతరి జయంతి అంటే మనం ధన్తేరస్ జరుపుకుంటాం కదా, ఆ రోజు జరుపుకునేవాళ్ళం. మీకు గుర్తుందో లేదో కానీ అక్షయ తృతీయ అనేది తిథి ప్రకారం మనం జరుపుకుంటాం కాబట్టి ఒక డేట్ అంటూ ఫిక్స్గా ఉండేది కాదు. కాబట్టే 23 సెప్టెంబర్ని రాష్ట్రీయ ఆయుర్వేద దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు. 2016 నుండి మనం ఈ రోజుని జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం ఆయుర్వేద దినోత్సవం థీమ్ ఏమిటి అంటే ఆయుర్వేదం ఫర్ హెల్దియర్ టుమారో, ఆరోగ్యవంతమైన రేపటి కోసం ఆయుర్వేదం. మరి మీరు కూడా ఆయుర్వేదం చెప్పేటటువంటి కొన్ని సుగుణాలను పాటించండి, ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: బద్రి చిత్రం కోసం రమణ గోగుల సునీత పాడిన పాట విన్నారు. చంద్రబోస్ సాహిత్యానికి రమణ గోగుల సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ ఆర్జే శ్రవంతితో. ఎస్ మని, చాయ్తో హాయ్ కబుర్లలో మనం డే ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుంటుంటాం, మూవీ అప్డేట్స్ గురించి తెలుసుకుంటూ ఉంటాం, కొన్ని పాజిటివ్ విషయాలు మాట్లాడుకుంటున్నాం. సో బేసిక్గా ఒక మంచి మాటలు మాట్లాడుకుంటాం కదా. మాటల్లో వినిపించే ప్రపంచం నుంచి సంకేతాల్లో కనిపించే ప్రపంచం వైపు వెళ్ళిపోదామా? మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ప్రతి ఒక్కరికి కూడా మనసులో ఎన్నో మాటలుంటాయి. ఎవరికైనా చెప్పుకోవాలనిపిస్తుంది, ఆనందాన్ని పంచుకోవాలనిపిస్తుంది, కానీ ఆ మాటలు శబ్దరూపం దాల్చి బయటికి రాకపోతే అప్పుడు ఒక సైగ చేస్తాం. ఆ సైగతో ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ పూర్తి విషయాన్ని అర్థం చేసుకోవాలంటే అలాంటి సంకేతాల భాషే నేర్చుకోవాలి. సమాజంలో ఎవరి స్వరం వినిపించినా, ఎవరి స్వరం వినిపించకపోయినా ప్రతి మనిషికి గౌరవం మాత్రం సమానంగా దక్కాలి కదండి. అందుకే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23 అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవంగా జరుపుకుంటామన్నమాట, ప్రపంచవ్యాప్తంగా కూడా. ఏంటి ఈరోజు స్పెషల్, ఇందులో ఉన్న సామాజిక సందేశం ఏంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: మన శంకర వరప్రసాద్ గారు చిత్రం కోసం భీమ్స్ సిసిరోలియో పాడిన పాట విన్నారు.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఎస్, మరి మాటల్లో వినిపించే ప్రపంచం నుండి సంకేతాల్లో కనిపించే ప్రపంచం వైపుకు వెళ్లిపోదామా? మనం సైగల్తో ఎవరితో మాట్లాడతాం చెప్పండి. డెఫ్ పీపుల్ అంటే చెవిటి వారితో, చెవులు వినపడని వారితో మాట్లాడతాం. వారు వినలేరు కాబట్టి వారికి మానవ హక్కులు లేవంటారా? ఉంటాయి, వారికి కూడా హక్కులనేవి ఉంటాయి. అందుకే వాటిని గుర్తించడం, రక్షించడం, ప్రోత్సహించడం చాలా చాలా ముఖ్యమని ఐక్యరాజ్య సమితి ఈ రోజుని ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్గా ప్రకటించింది. అంతేకాదు, సెప్టెంబర్ 21 నుండి 27 వరకు అంతర్జాతీయ చెవిటి వ్యక్తుల వారోత్సవాలను కూడా నిర్వహిస్తోంది. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ద డెఫ్ స్థాపించి 75 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. వికలాంగుల హక్కులపై ఐక్యరాజ్య సమితి ఒప్పందం ఆమోదించి 20 సంవత్సరాలు పూర్తవుతుంది. మీకు తెలుసా, ప్రపంచ వ్యాప్తంగా 70 మిలియన్లకు పైగా చెవులు వినిపించినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారిలో 80% ఎక్కడున్నారో తెలుసా? డెవలప్డ్ కంట్రీస్లోనే ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ రోజున ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అనంటే, ఇంటర్నేషనలీ వీరి కోసం చాలా సమావేశాలు కూడా నిర్వహిస్తారు. ఈరోజు సంకేత భాషలకు అంటే సైన్ లాంగ్వేజెస్కి మనం మాట్లాడే భాషలతో సమానమైన హోదా ఉందని, వీటిని నేర్చుకునే అవకాశాలని కూడా కల్పించాలని, ఈ భాషా గుర్తింపును ప్రోత్సహించాలని ప్రతి దేశం యొక్క బాధ్యత అని తెలియజేస్తారు. చెవిటి వ్యక్తులను, వారి హక్కుల్ని, వారి భాషా గుర్తింపును, సాంస్కృతిక వైవిధ్యాన్ని పరిరక్షించాలి. వారు కూడా వారి లాంగ్వేజెస్లో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కానీ, దాంట్లో ఎడ్యుకేట్ అవ్వడం కానీ, ఇదంతా వాళ్ల హక్కు. వీరి హక్కుల్ని పరిపూర్ణంగా వినియోగించుకోవాలి అని తెలియజేస్తున్నారు. ఈ అవేర్నెస్ని కల్పిస్తారు ఈరోజు. వారు ఒక్కటే అంటారండి, మా గురించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మమ్మల్ని పక్కన పెట్టకండి అని. వారికి ఏం జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకునే హక్కు వారికి ఉంది కదా. సైన్ లాంగ్వేజెస్ అనేది నాట్ ఓన్లీ ఎ లాంగ్వేజ్, అది దివ్యాంగుల గుర్తింపు, హక్కు, ఇంకా వారి స్వరం. ఇలాంటి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం చాయ్తో హాయ్ కబుర్లలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఇరుముడి చిత్రం కోసం హేషం అబ్దుల్ వాహాబ్ సాధికర్ పాడిన పాట విన్నారు. అనంత శ్రీరామ్ సాహిత్యానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. మీరు వింటున్నారు చాయ్తో హాయ్ కబుర్లు, మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. వేల వేల లక్షల సినిమాలను దాటుకుని ఒక చిన్న మరాఠీ సినిమా 2027 ఆస్కార్ బరిలోకి దూసుకొచ్చేసింది. ఇండియా అధికారిక ఎంట్రీ నిర్ణయించిన సినిమా ఇది. 33 సినిమాలతో పోటీపడి జ్యూరీని ఇంప్రెస్ చేసి 2027 మార్చి 14 జరగబోయే 99వ ఆస్కార్కి సెలెక్ట్ అయింది ఈ చిన్ని చిత్రం. మహారాష్ట్ర జానపద కళ, ఎమోషన్స్ థ్రిల్లర్స్తో తెరకెక్కింది ఈ సినిమా. అదే గోంధల్. సంతోష్ దవాఖర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ బాక్సాఫీస్ కలెక్షన్లు ఎలా ఉన్నా సరైన కంటెంట్ ఉంటే మాత్రం ప్రపంచ వేదికపై ఏ స్థాయికైనా వెళ్లవచ్చని నిరూపించింది. ఈ ఇండియన్ మాస్టర్ పీస్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో భారత్ తరపున పోటీ పడనున్న ఈ మరాఠీ చిత్రంకి మ్యూజిక్ ఇళయరాజుగారు అందించారు. చూద్దాం గోంధల్ నిజంగా ఆస్కార్ తెచ్చుకుంటుందని మనందరం కూడా ఆశిద్దాం.

0: పంజా చిత్రం కోసం హరిచరణ్, శ్వేత పండిట్ పాడిన పాట విన్నారు. చంద్రబోస్ సాహిత్యానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియోస్ లో సమయం 5:36 దాటి 20 సెకండ్లు. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే శ్రవంతి. మీకు విషయం తెలుసా, బన్నీ అల్లు అర్జున్ కి స్కెచెస్ వేయడం అంటే చాలా ఇష్టమట. ఇంకో విషయం తెలుసా, మూవీస్లోకి రాకముందు తాను యానిమేషన్ చేసేవారట. చార్కూల్ పెయింటింగ్ గానీ పర్స్పెక్టివ్ డ్రాయింగ్ అంటే తనకి బాగా ఇంట్రెస్ట్ అంట. ఇంకో విషయం, ప్రాపర్గా ఎక్కడ డ్యాన్స్ ట్రైనింగ్ కూడా తీసుకోలేదంట ఈ సూపర్ డాన్సర్. జిమ్నాస్టిక్స్ బాగా చేసేవారట కాబట్టే తన బాడీ అంత ఫ్లెక్సిబుల్గా ఉంటుందని చెప్తారు. ఇక మూవీస్ గురించి మాట్లాడుకుంటే, అల్లు అర్జున్ గారు ఏ మూవీ రిలీజ్కి ముందైనా ట్విస్ట్ల మీద ట్విస్ట్లిస్తూ ఉంటారు. కానీ రాకా మూవీకి ఈ రేంజ్ ట్విస్టులు పడతాయని నేనైతే అనుకోలేదండి. విడుదలకు ముందే రాకా మూవీ టీం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అందుకుంది. రాకా టీం 37 అప్డేట్ రివీల్ అయింది. ఒకేసారి 37 మంది పర్ఫార్మెన్స్ని రియల్ టైంలో మోషన్ క్యాప్చర్ చేసి మోస్ట్ పీపుల్ మోషన్ క్యాప్చర్డ్ ఇన్ రియల్ టైమ్ కేటగిరీలో రికార్డుని సాధించింది రాకా. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఇదొక ప్రత్యేకమైన ఘట్టం అని అంటున్నారు. ఈ సందర్భంగా సినిమా డైరెక్టర్ అట్లీ అండ్ అల్లు అర్జున్ ఈ సర్టిఫికెట్ని అందుకున్నారు. ఈ సైన్స్ ఫిక్షనల్ రాకా మూవీ ఎలా ఉండబోతుందో అని వరల్డ్ వైడ్గా అల్లు అర్జున్ ఫ్యాన్స్తో పాటు సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరూ వెయిటింగే. ఇండియన్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ను పెంచే సినిమా అవ్వబోతుందేమో. ఇంటర్నేషనల్గా రీసౌండ్ వచ్చే సినిమా అయితే డెఫినెట్లీ రాకా అవ్వబోతుందనే అనిపిస్తుంది. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

ముక్కానాదే, ఈ పక్కానాదే, తలపైన ఆకాశం ముక్కానాదే. ఆ తప్పు నేనే, ఈ ఒప్పు నేనే, తప్పప్పులు తగలెట్టే నిప్పు నేనే. నన్నైతే కొట్టేటోడు ముందే కొట్టలేదు పుట్టాడా అది మళ్ళా నేనే. నన్ను మించే ఎదిగేటోడు ఇంకోడు నాడు చూడు ఎవడంటే అది.

0: పుష్ప చిత్రం కోసం నకాష్ అజీజ్ పాడిన పాట విన్నారు. చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

0: ఘటికూడు చిత్రం కోసం కార్తీక్ హరిణి పాడిన పాట విన్నారు. అనంత శ్రీరామ్ సాహిత్యానికి హారిస్ జయరాజ్ సంగీతం అందించారు.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ ప్రతిరోజు రాత్రి 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. చాయ్తో హాయ్ కబుర్లు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 5:50 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం కోసం విశాల్ దద్లాని హరిప్రియ పాడిన పాట అది. భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యానికి దేవి శ్రీప్రసాద్ సంగీతం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయాలన్న తెలంగాణ మంత్రుల విజ్ఞప్తి మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాష్ట్రానికి నీరందించడానికి ఈరోజు అంగీకారం తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారెళ్లపాడులో సుమారు 610 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ఎత్తిపోతల పథకాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా నాగోల్లో బీజేవైఎం నిర్వహించిన భారీ రక్తదాన శిబిరంలో బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు పాల్గొన్నారు. రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో చర్చలు సానుకూలమై ప్రభుత్వం 2 కరువు భత్యాల విడుదలకు అంగీకరించిందని తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఈరోజు వెల్లడించాయి. అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అంతర్రాష్ట నీటి సమస్యల పరిష్కారం కోసం మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో సమావేశమైంది. ఎల్నినో ప్రభావం, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్ర నీటి ఎద్దడిని వివరించిన బృందం ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి జూరాలకు నీటిని విడుదల చేయాలని కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన శివకుమార్ తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మారేళ్లపాడులో సుమారు 610 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ఎత్తిపోతల పథకాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా తొలి విడతలో 4,300 ఎకరాలకు దశల వారీగా 22,000 నుంచి 23,000 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు మంత్రులు తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా సుమారు 10 నియోజకవర్గాల్లో సాగునీటి విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
1: అన్ని నియోజకవర్గాలకి నీళ్లు ఇవ్వగలిగినటువంటి ఈ గోదావరిని తీసుకెళ్లి రైతుల పాదాలు కడుగుతామని చెప్పి ఆ రోజు మాటిచ్చాం.
0: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ,
2: లిఫ్ట్ ఇరిగేషన్ కాదు పులుసు పంత, ఇది కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. దీనికి భూసేకరణకి సంబంధించిన అంశం కూడా కలెక్టర్ గారు వడివడిగా భూసేకరణ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వంలోనే ఆ ఫారెస్ట్ భూమికి సంబంధించిన దాన్ని రీప్లేస్మెంట్ ఇచ్చి ఈ పులుసు పంత ప్రాజెక్టు ను కూడా స్థాపన చేసుకుని పూర్తి చేసే దిశగా ముందుకెళ్తాం.
0: నాగోల్లో బీజేవైఎం నిర్వహించిన భారీ రక్తదాన శిబిరాన్ని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ప్రారంభించి రక్తదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యాప్తంగా 25,000 మంది యువకులు రక్తదానం చేశారు. స్వార్థం లేని ప్రజాసేవే రాజకీయాల నిజమైన లక్ష్యమని పేర్కొన్న రామచంద్రరావు యువత సమాజ సేవకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే నాగోల్లోని పీబీఆర్ కన్వెన్షన్లో బీజేవైఎం నిర్వహించిన రక్తదాన శిబిరానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిబద్దతతో కూడిన పాలనను ప్రశంసించిన ఆయన, విద్యుత్ కొరత, రైతుల కష్టాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అరాకొరా వసతులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట బీజేపీ కార్యాలయంలో రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ, 5 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వ్యూహాలు, కార్యాచరణ ప్రణాళికలపై చర్చించేందుకు ముఖ్య నేతలు హాజరయ్యారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని నియోజకవర్గాల్లో

నేతలు కార్యకర్తలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఆన్ వింగ్ ఇంజిన్ సపోర్ట్ కోసం గ్యాట్ సంస్థను అధీకృత ఏపీఏసీ సర్వీస్ సెంటర్గా ఏర్పాటు చేస్తూ జీఎంఆర్ ఏరోటెక్నిక్ స్టాండర్డ్ ఏరో ఒప్పందం కుదుర్చుకున్నాయి. గ్లోబల్ ఇంజిన్ పరిజ్ఞానం, స్థానిక మౌలిక సదుపాయాల కలయికతో ఏర్పడిన ఈ భాగస్వామ్యం విమానాల నిలిపివేత సమయాన్ని తగ్గించడానికి ప్రత్యేక నిర్వహణ సేవలను అందిస్తుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో జరిపిన సమావేశం అనంతరం తెలంగాణ ప్రభుత్వం 2 కరువు భత్యాల విడుదలకు అంగీకరించిందని ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. పే రివిజన్ కమిషన్ నివేదిక ఈ నెలాఖరు నాటికి వస్తుందని సీఎస్ పేర్కొన్నారు. ప్రభుత్వం 3.46% వద్ద ఒక డీఏ, 2.74% వద్ద మరో డీఏను ఆమోదించింది. 4 నెలల్లో 3 డీఏ ఇస్తామని హామీ ఇవ్వడంతో పాటు సీపీఎస్ రద్దును పరిశీలించేందుకు కమిటీ ఏర్పాటుకు అంగీకరించింది. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులకు అధిష్టానం రాష్ట్రాల బాధ్యతను అప్పగించింది. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్తగా ఇన్ఛార్జీలను, కోఇన్ఛార్జీలను నియమించింది. ఏపీకి ఇన్ఛార్జిగా అరవింద్ భదౌరియా, తెలంగాణ ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ను నియమిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నిర్ణయం తీసుకున్నారు. సునీల్ బన్సల్కు సహా ఇన్ఛార్జీలుగా పనిచేసేందుకు అభయ్ పాటిల్, రేఖాశర్మలను నియమించారు. ఆ మేరకు ఈరోజు ప్రకటన విడుదల చేశారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. ఎస్ఎన్సీయూ వార్డులో 5 పసికందులు మృతి చెందడం ప్రమాదం కాదని, ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆరోపించారు. జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు మండలంలోని పల్లెపాడు గ్రామంలో చేపట్టిన అభివృద్ది పనులను రాష్ట స్వచ్ఛ భారత్ మిషన్ స్టేట్ డైరెక్టర్ సురేష్ బాబు, అదనపు కలెక్టర్ నరసింగరావు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జలసిరి కార్యక్రమం కింద తవ్విన గుంతలు, మరుగుదొడ్లు, నీటి కుంటలు పరిశీలించి భూగర్భ జలాలు పెంపొందించేందుకు చేపట్టిన చర్యలను సమీక్షించారు. సూర్యాపేట జిల్లా తాటిపాముల పాఠశాల భవనాల్లో 7 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాలల మౌలిక వసతుల పెంపుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రెడ్ అలర్ట్ పరిధిలోని జిల్లా కలెక్టర్లకు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షించాలని, అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు. తక్షణ సహాయం కోసం 24 గంటలు కంట్రోల్ రూమ్లు, టోల్ ఫ్రీ నెంబర్లు అందుబాటులోకి తేవాలని అన్నారు. అదేవిధంగా పొంగి పొర్లుతున్న వాగులు, జలాశయాల వద్ద ప్రయాణాలు చేయొద్దని ప్రజలను కోరారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదంతో సెప్టెంబర్ 27 ఆదివారం నాడు దేశవ్యాప్తంగా బ్యాంకులు సాధారణ రోజుల్లాగే పనిచేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వారాంతపు సెలవులు, సెప్టెంబర్ 28 నుండి ప్రారంభమయ్యే 3 రోజుల దేశవ్యాప్త సమ్మె ప్రతిపాదన కారణంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎల్నినో పేరు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ఎండపెట్టి కృష్ణా జలాలను ఆంధ్రాకు తరలిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. వ్యవసాయంలో తీవ్ర నీటి ఎద్దడిని నివారించేందుకు కల్వకుర్తి, దేవాదుల ప్రాజెక్టులను ఏ విధమైన అంతరాయం లేకుండా 24 గంటలు నడపాలని డిమాండ్ చేశారు. 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకల్లో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలోని యూపీహెచ్సిలో ఈరోజు నిర్వహించిన ఆయుష్ వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆయుష్ వైద్యం, ఆరోగ్య పరిరక్షణ, ఆరోగ్యకర జీవనశైలి విధానాలపై అవగాహన కల్పించారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్లోని శాతవాహన విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ వసతులను పరిశీలించిన ఆయన విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వికారాబాద్లో ఏర్పాటు చేసిన సదరం వైకల్య నిర్ధారణ శిబిరాన్ని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. శారీరక వైకల్యం ప్రగతికి ఆటంకం కాదని స్పష్టం చేసిన ఆయన అర్హులైన వారందరికీ సర్టిఫికెట్లు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 3 అక్టోబర్ ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాగజ్నగర్లోని పటేల్ గార్డెన్స్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు బీజేపీ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయ్ హరీష్ బాబు తెలిపారు.
50కు పైగా కంపెనీలు రానున్నాయని, జిల్లాలో 10 ఇంటర్మీడియట్ డిగ్రీ

0: డిగ్రీ పీజీతో పాటు బీటెక్ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రపంచ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రగతిమిత్ర కమ్యూనిటీ హాల్లో ఆయుర్వేద మెగా శిబిరాన్ని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ప్రారంభించారు. ఎన్నికల ప్రక్రియలను మరింత మెరుగుపరచడానికి అంతర్గత సమీక్షలు, పరిపాలనాపరమైన చర్చలు సాధారణ చర్యలేనని భారత ఎన్నికల సంఘం పేర్కొంది. సమగ్రత, చట్టబద్దత, పారదర్శకతకు కట్టుబడి ఉన్నామని తెలియజేస్తూ ఏకగ్రీవ నిర్ణయాలు, సైబర్ భద్రతా చర్యలు పలు రాష్ట్రాల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడం కమిషన్ తెచ్చిన సంస్కరణల గురించి ప్రముఖంగా ప్రస్తావించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, ఇప్పుడు వినండి కొత్త ప్రేమలేఖలు సమాజం 31వ భాగం.

సమాజమా, సమ అన్న పదాన్ని పేరులో పెట్టుకున్న దానివి. సమవర్తిగా న్యాయాన్యాయాలు సరిచూసుకోవాల్సిన దానివి. సంగమస్థలిగా, కూడలిగా విభిన్న వర్గాలను, వర్ణాలను కలిపి ఉంచే చైతన్య ప్రకాశానివి నువ్వు. మరి నువ్వే గతి తప్పితే ఎలాగమ్మా? పంచభూతాలు ఆక్రోశిస్తాయి. సృష్టి తన పంజా విసిరి ఈ ప్రపంచాన్ని అంతం చేసి సరికొత్త జీవజాలానికి మళ్ళీ పురుడు పోస్తుంది. అందుకే నువ్వు తార్కికంగా, మానవీయంగా, శాస్త్రీయంగా ఆలోచించి కాస్త మా ఈ అసమానతల్ని, అన్యాయాల్ని, అత్యాచారాల్ని, అమానవీయతను సరిదిద్ది మానవాళిని కాపాడవా. అమ్మంటే కష్టాలకు, కన్నీళ్లకు వీలునామా కాదు, కల్మషం లేని ప్రేమకు చిరునామా. కోడలంటే కూడికల తీసివేతల లెక్క కాదు, మనింట పెరిగే తులసి మొక్క. భార్య అంటే దించేసుకునే బరువు కాదు, మనింట్లో వెలిసిన కల్పతరువు. కూతురంటే భద్రంగా చూడవలసిన గాజుబొమ్మ కాదు, మన కడుపున పుట్టిన మన అమ్మ అని నా పోయెట్ ఫ్రెండ్లా ఎందుకు ఆలోచించరు? కడుపులో నవమాసాలు మోసిన అమ్మ రుణం కూతురు రూపంలో మనం తీర్చుకుంటామని చాలామంది నమ్ముతారు. ప్రతి స్త్రీ ఓ వ్యక్తికి భార్యగానో, మరో బిడ్డకు తల్లిగానో, కూతురుగానో, తోబుట్టువుగానో ఉండే ఉంటుందిగా. మరి మీ కూతురిలా పవిత్రంగా, మీ భార్యంత గౌరవంగా, మీ అమ్మంత ప్రేమగా, మీ తోబుట్టువంత ఆదరంగా వాళ్లతో ఉండవెందుకని ఈ మొగాళ్ళని అడగవెందుకు సమాజమా? కూతురు ఒక్క క్షణం ఏడిస్తేనే తల్లడిల్లే ఓ తండ్రి హృదయం అతనికి నిజంగా ఉన్నట్లయితే మరో తండ్రి గుండె ఆగిపోయే పని ఎందుకు చేస్తాడు? ఏ అన్నైనా తన చెల్లిని నిజాయితీగా గౌరవించి ఉంటే మరొకరి చెల్లి పట్ల ఇంత ఘోరంగా ఎందుకు ప్రవర్తిస్తాడు? ఒక తమ్ముడే గనక నిండుగా నవ్వే అక్కని తేరిపారా ఎప్పుడైనా చూసి ఉంటే ఆ నవ్వును ఎందుకు మరో తమ్ముడి అక్క నుండి దూరం చేయాలనుకుంటాడు? ప్రతి ఇంట్లో తాను ఉండలేనని తనకు మారుగా అమ్మను సృష్టించాడు ఆ బ్రహ్మ. గర్భాలయంలో 9 నెలలు తన రక్తాన్ని పంచి మనకు జన్మనిస్తుంది. సృష్టిని నిలబెట్టడంలో మహోన్నత పాత్రను పోషిస్తుంది. ఎత్ర నార్యస్సు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అంటూ నిరంతరం చదువుకునే మనం ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడే దేవతలు నడయాడతారనే నమ్మే మనం సనాతనమైన ఈ సాంప్రదాయాన్ని పక్కకు తోసి ఇంతగా కుళ్ళిపోయిన ఈ విచ్చలవిడి అత్యాచారాల జోలికి ఎందుకు వెళ్తున్నాం? వేదాలు వెలిసిన పుణ్యభూమిలో పుట్టిన వారు మహిళల్ని అమ్మి పోగేసుకునే డబ్బులతో జీవనాన్ని సాగించేంతగా దిగజారిపోయి దైన్యంలో పడిపోతున్నాడా అనిపిస్తుంది. ఎప్పటి కీచక పర్వాలు, ఇంకెప్పటి వస్త్రాపహరణాలు, అదెప్పటిదో సీతాపహరణం, ఆ కథలన్నీ విన్నవే. చివరికి దుష్ట సంహారం, శిష్టరక్షణ జరిగినవే. కానీ ఈ కలియుగంలోని కీచకులు, రావణులు, దుశ్శాసనులు ఎన్నో రూపాల్లో ఎక్కడెక్కడో చేస్తున్న ఈ నిరంతర క్రూర పర్వాలకు విముక్తి లేదా? ఎన్నేళ్లుగానో ఎదురు చూస్తున్నాను తెలుసా. ఉందిలే మంచి కాలం ముందు ముందున అని, ఆ కాలం అసలు వస్తుందంటావా? ఏమిటో ఈ దౌర్భాగ్యం! ఈ తల్లుల కడుపు కోత ఎవరు తీర్చాలి? ఇన్ని శిక్షలు పడుతున్నా నేరాలు తగ్గాల్సింది పోయి పెరుగుతున్నాయెందుకు? ఇంట్లో

అనే విచ్చలవిడిగా చొరబడుతున్న టీవీలోని అశ్లీల చిత్రాల మాయాజాలమాయిది. విచ్చలవిడిగా దొరుకుతున్న డ్రగ్స్, పెచ్చుమీరిన పాశ్చాత్య ధోరణులదా ఈ తప్పంతా? ఎక్కడికి పోతున్నావు సమాజమా? నీడనుకుని కాపాడుతుందని నమ్మి చెంత నిలిస్తే పాము పడగై కాటేస్తున్న మానవత్వం, తోడనుకుని ఆదరిస్తే నల్ల తేలై కరిచిన బాంధవ్యం, ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో తెలియడం లేదు. నీ లోపల ఏం జరుగుతుందో నీకేమైనా అర్థమవుతుందా సమాజమా? ఈ క్యాన్సర్ నిన్నెంతగా బలహీనపరుస్తుందో ఇప్పటికైనా గ్రహించు. ఆకాశంలో సగం అంటున్నారు, అవనిలో సగం అంటున్నారు, ఆనందాల్లో సగం ఇవ్వకపోగా అవమానాలు మాత్రం హెచ్చుగానే చేస్తున్నాం. ఆత్మగౌరవాన్ని అందించకపోగా అడుగడుగునా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాం. ఇదేనా మేమంతా ఉన్న మీ రూపం? పైకేమో మెచ్చుకోలు, దేశాన్ని ఉద్ధరిస్తున్నట్లు ఉపన్యాసాలు, ఇంటికెళ్తే చాలు ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటం, దాన్ని కూడా పట్టించుకోకుండా మన కుటుంబం అనుకుంటూ అన్నీ ఊర్చుకొని అన్నీ తట్టుకొని పనులు చేసుకుంటూనే ఉన్నాం. కానీ ఈ వంచనా శిల్పాన్ని మాత్రం భరించలేకపోతున్నాం. ఎందుకింత వివక్ష? వివక్షను ఇన్నేళ్లుగా భరించిన మా కడుపు కోతల్ని సహించలేకపోతున్నాం. సంస్కరణలు కుటుంబాల నుండే మొదలవ్వాలి. కుటుంబమే ఒక చిన్న సమాజం. అక్కడే తప్పుల్ని సరిదిద్దుకోగలిగితే శాంతి ప్రపంచమంతా నిండుతుంది. షుగర్ బాధితుడి వేలు పుచ్చిపోయి కాలికి ప్రాకితే కాలు తీసేస్తున్నామా లేదా? ఇది అంతే. మనింట్లో మన పిల్లవాడు దారి తప్పితే చెడిపోయిన వాడిని మంచి మాటలతో దారికైనా తేవాలి, లేదా పోలీస్ స్టేషన్లో అయినా అప్పచెప్పాలి. మన మమకారం మరో కుటుంబానికి శాపంగా మారకూడదు. కంచే చేనుని మెస్తే ఇక రక్షణ ఎవరు అంటూ నువ్వు నిర్వేదం చూపించడం కాదు మాకు కావలసింది. మరొకరు అలా ప్రవర్తించాలన్నా ఆలోచన కూడా పుట్టకుండా శిక్షించు. ముసుగేసుకుని మహారాజుల్లా చలామణి అవుతున్న వీళ్ళ అసలు రూపాలని వాళ్ళ కుటుంబాలకు చూపించు. శిక్ష మాత్రమే మారుస్తుందని భ్రమించకుండా కొంతకాలం జైల్లో పెట్టి ఆ ప్రబుద్ధుడు చేస్తున్న ఉద్యోగాన్ని ఆ భార్యాబిడ్డలకిప్పించు. తప్పు చేయని బాధితులకు స్వేచ్ఛను కలిగించు. కుటుంబాన్ని విచారించి పరివర్తన దిశగా మళ్లించు. బాధితురాలికి పెన్షన్, ముద్దాయికి శిక్ష చెప్పటానికి బాగున్నాయి, వినటానికి బాగున్నాయి. మరి దీని మూలంగా కేసులు తగ్గాలి కదా, ఎందుకు పెరుగుతున్నాయంటావు? కృష్ణుడు ద్రౌపదికి చీర అందించినట్టు ఎవరో వస్తారని ఎదురుచూస్తూ బ్రతకాలా జీవితాంతం? మనల్ని మనం నియంత్రించుకోలేమా? మగాడి ఆలోచనల్ని సరైన దారిలో పెట్టలేమా? పెంపకం నుంచే పరివర్తన తేలేమా? నిజమే సమాజమా, మనుషులు మృగాళ్ళుగా మారుతున్నారంటే నువ్వు, నేను, మనమంతా కారణమే. ఒక పిల్లాడిని మంచి పౌరుడిగా తీర్చిదిద్దడానికి ఊరుకు ఊరే కావాల్సి వస్తుందంటారు. కానీ అదే ఒక పిల్లవాడు దుర్మార్గుడిగా, కిరాతకుడిగా తయారవటానికి మాత్రం విచ్ఛిన్నమైన, విశృంఖలమైన కుటుంబ నేపథ్యం, అశ్లీల దృశ్యాల వీక్షణలు కీలకమైన కారణాలు. నిజం, మత్తుమందులు, అశ్లీల చిత్రాలు మనిషి విచక్షణను దెబ్బతీస్తాయి. ఏం చేస్తున్నామో తెలియని ఉద్రేకాన్ని నింపేస్తాయి. తమాయించుకునే గుణాన్ని, నియంత్రించుకోగల సామర్థ్యాన్ని కాలరాస్తాయి. చట్టాలు ఆడవాళ్లకు ఎన్నో రక్షక వలయాల్ని ఏర్పాటు చేశాయి. అడుగడుగునా అండగా నిలిచాయి. కానీ ఎంతమందికి చట్టం పట్ల అవగాహన ఉంది? అసలు తమ రక్షణ కోసం ఉన్న చట్టాలు ఏమిటో అన్న చైతన్యం కూడా లేకపోవటం బాధాకరం. నువ్వు కాస్త ఆ చైతన్య యాత్రలు, అవగాహన శిబిరాలు పెట్టి చైతన్యాన్ని కలిగించు సమాజమా. అయినా నా పిచ్చిగాని, నా ప్రియ సమాజమా, చట్టాలు, శిక్షలు ఎన్ని ఉన్నా మనుషుల్లో, ముఖ్యంగా మగాళ్లలో మార్పు రానంత వరకు, ఆ చైతన్యం బాధ్యతాయుత వైఖరులు రూపొందే వరకు ఇవన్నీ కాగితపు రాతలుగానే మిగులుతాయి. ముందు మైండ్ సెట్ మార్చు. ఆదిమ కాలం నుంచి షోడశ మహాజానపదాల కాలంలో, ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక కాలాలన్నింటిలో, అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాల్లో స్త్రీలపైన జరిగే అకృత్యాలకు ఆయా కాలాల్లో అనుకూలమైన చట్టాలు, శిక్షలు అమల్లోనే ఉన్నాయి. యుగాలు, తరాలు గడిచినా, రాజ్యాలు, సామ్రాజ్యాలు మారినా, చట్టాల తీవ్రత పెరిగినా నేరాలు ఎప్పటికప్పుడు కొత్త ముసుగులతో, కొత్త అవతారాలు ఎత్తుతూనే ఉన్నాయి. ఇది నీకు తెలిసినంత మరెవరికీ తెలియదు కదా. అందుకే ఆడబిడ్డ అస్తిత్వానికి గౌరవం రావాలన్నా, ఆమె ఆత్మగౌరవంతో మనుగడ సాగించాలన్నా మార్పు రావలసింది మొదట నీలోనే. మగాళ్ళందరి సామూహిక మనస్తత్వాన్ని పెంచి, పోషించి, పాలించి, శాసించిన నీ నుండే ఈ దృక్కోణం మారాలి.

ప్రియాతి ప్రియమైన సమాజమా, దేవుని తర్వాత అంత శక్తివంతమైనది సమాజం అని ఒక వేదాంతి చెప్పింది. నీకున్న ప్రభావతత్వాన్ని పునరుద్ఘాటించేదే కదా. అలాగే వ్యక్తితో సమాజం మారుతుందా, సమాజంతో వ్యక్తి మారుతాడా అనే అనాది చర్యలో నీతోనే అన్ని పరిణామాలు సాధ్యమని నిరూపించే చారిత్రిక సందర్భం ఇప్పుడు వచ్చింది. వ్యక్తి కన్నా సమాజమే నువ్వే బలమైన దానివని ప్రపంచానికి చాటే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. నిన్ను మించిన పాఠశాల కానీ ప్రయోగశాల కానీ లేదని విద్యావేత్తలెందరో చెప్తూ వచ్చారు. ఆ మాటలను రుజువు చేసే క్షణం ఇదే. ఇక లే, నీ పాజిటివ్ ముఖాన్ని చూపించు, నీ సంప్రదాయాల జూలు విదుల్చు, నీ జీవన విలువల రెక్కల్ని కదల్చు, నీ మానవతా నియమాల చూపుల్ని ప్రసరించు, నీ విశ్వ సౌభ్రాతృత్వ హస్తాలని అందించు, నీ ఆదర్శ ఆశయాల నడకలని ఈ మనుషులకు నేర్పించు. వారందరినీ బాధ్యతాయుతమైన

అందరినీ కదల్చు. నీ మానవతా నియమాల చూపుల్ని ప్రసరించు. నీ విశ్వ సౌభ్రాతృత్వ హస్తాలని అందించు. నీ ఆదర్శ ఆశయాల నడకలని ఈ మనుషులకు నేర్పించు. వారందరినీ బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దు. ఇకనైనా కళ్ళు తెరువు. మానవజాతి బ్రతకాలంటే ముందు ఆడది బ్రతకాలన్న స్పృహ తెచ్చుకో. మగవాడు ఏమి చేసినా ఒప్పే అన్న సంకుచిత భావనలోంచి బయటపడి మానవతను కాపాడు. నిన్ను నువ్వు కాపాడుకో. సమాజమా, నా ఆవశ్యక నేస్తమా, నా విన్నపాన్ని ఆలకించు. నవ మానవలోకాన్ని సృష్టించు. ఉండనా మరి నీ దిశ.

0: మీరింతవరకు కొత్త ప్రేమలేఖలు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: చీరకు తగ్గది మిత పనలు ఎగె నమ్మ తల్లి ఎన్నెల్లు
1: పూలకు సరిగమ గుమ గుమ తప్పినమ్మ గంటు ముద్దులు.
2: ఆఖరి పోరాటం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లతా మంగేష్కర్ పాడిన పాట విన్నారు. వేటూరి సాహిత్యానికి ఇళయరాజా సంగీతం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

పెదరాయుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. భువనచంద్ర సాహిత్యం, కోటి సంగీతం, ఆకాశవాణి, వివిధ భారతి కేంద్రం. స్టూడియోస్లో సమయం 6:40. ఇప్పుడు వినండి వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం.

0: Hello dear friends, welcome to Vanilla program with me, your RJ Chetan. పేదరికం అనేది ఓ నిర్దిష్ట జీవన ప్రమాణాలకు అవసరమైన ఆర్థిక వనరులు మరియు అవసరాలు లేని స్థితి. పేదరికం విభిన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలు, ప్రభావాలను కలిగి ఉంటుంది. గణాంకాలు లేదా ఆర్థిక శాస్త్రంలో పేదరికాన్ని అంచనా వేసేటప్పుడు రెండు ప్రధాన చర్యలున్నాయి. సంపూర్ణ పేదరికం అనేది ఆహారం, దుస్తులు, నివాసం వంటి ప్రాథమిక వ్యక్తిగత అవసరాలను తీర్చడానికి అవసరమైన మొత్తంలో ఆదాయాన్ని పోలుస్తుంది. ఒక వ్యక్తి కనీస స్థాయి జీవన ప్రమాణాలను అందుకోలేనప్పుడు సాపేక్ష పేదరికం కొలుస్తుంది. అదే సమయంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇతరులతో పోల్చబడింది. సాపేక్ష పేదరికం యొక్క నిర్వచనం ఒక దేశం నుండి మరో దేశానికి లేదా ఒక సమాజం నుండి మరొక దేశానికి మారుతూ ఉంటుంది. జీవితంలో ఎప్పుడూ పేదరికంలో జీవించే వ్యక్తులు లేదా పేదరికంతో పోరాడే వ్యక్తులు ప్రతిభావంతులైనప్పటికీ వారు తమ సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోలేరు. అభివృద్ధి దిశగా ప్రపంచం నడుస్తుంటే మన దేశంలో పేదరికం కనబడుతుందని అంటారు. మన దేశ సమస్యల్లో ఇదొక సమస్య. దీన్ని తొలగించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా పూర్తిగా ఈ సమస్య నుండి దేశం బయటపడుతున్నట్టుగా చెప్పడం గమనార్హం. పేదరికం అంటే తినడానికి సరైన ఆహారం సముపార్జించుకోలేని స్థితిలో జీవనం సాగించేవారు కూడా ఉండడం, అయితే దేశంలో తిండి కోసం యాచన చేసేవారు ఉండడం జరుగుతుంది. ఇంకా సంపాదన కూడా చాలక అప్పుల బాధలో ఉండే కుటుంబాలు కూడా మనకు అనేకంగా ఉంటాయి. ఇలాంటి దేశంలో పేదరిక నిర్మూలన చేయడానికి రకరకాల చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ముందుగా ఉపాధి కల్పన, చేతి వృత్తుల ప్రోత్సాహం, చిన్న వ్యాపారులకు చేయూత. చిన్న చిన్న వ్యాపారస్తులకు ఆర్థికమైన కష్టాలుంటాయి. వారు తాము నిర్వహిస్తున్న వ్యాపారంలో ఎక్కువ నష్టం వాటిల్లితే వారు వ్యాపారం కొనసాగించలేని స్థితిలో ఉంటారు. అలాంటి వారికి చేయూతనిచ్చే విధంగా ఉండాలి. చేతి వృత్తులు చేసేవారు మనకు అధికంగా ఉంటారు. అలా చేతి వృత్తులను ప్రోత్సహించే విధంగా తగు చర్యలుండాలి. కష్టం చేసుకుని జీవించే వారికి ఒక రోజు పని ఉండి 4 రోజులు పని లేకపోతే వారి సంపాదన వారి కుటుంబ పోషణకు కూడా సరిపోకపోవచ్చు. అలాంటి వారు పేదరికంలోనే ఉన్నట్టు. కాబట్టి కష్టం చేసుకునే వారికి ప్రతిరోజు పని ఉండే విధంగా తగు చర్యలుండాలి.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709 నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

చదువుకున్న వారికి వారి అర్హతకు తగ్గట్టు ఉపాధి లభించాలి. అప్పుడే చదువు పూర్తి చేసుకున్న వారు తమ కుటుంబ సభ్యుల సంపాదనపై ఆధారపడకుండా తాము కూడా సంపాదిస్తూ కుటుంబ అవసరాలు ఆర్థికంగా సహాయపడగలరు. మహిళలకు ఇంటి నుండి పనిచేసుకునే ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇంట్లో ఉండే మహిళలు కూడా తీరిక సమయాల్లో పనులు చేసి ధనం కూడబెట్టడం వల్ల కుటుంబానికి ఆర్థిక భారం తగ్గుతుంది. అన్ని కుటుంబాలు కూడా ఆర్థికంగా బాగుంటే వారు చెల్లించే పన్నుల రూపంలో ప్రభుత్వాలకు ఆదాయం పెరుగుతుంది. కావున కుటుంబాలకు ఆర్థిక భారం పెరగకుండా దేశంలో అందరికీ ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చర్యలుండాలి. చాలా మందికి ఉపాధి అవకాశాల గురించి అవగాహన లేకుండా ఉంటారు. కొందరు కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కొరకే వేచి చూస్తూ ఉంటారు. అలా కాకుండా అందరికీ ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాల గురించి సమాచారం తెలిసేలాగా ఉండాలి. ప్రజలలో చిన్న చిన్న పెట్టుబడులతో వ్యాపార అవకాశాల గురించి అవగాహన పెంచాలి. బ్యాంకుల్లో లభించే లోన్ల గురించి అవగాహన కల్పించాలి. ఉపాధి కోసం వేచి చూడడం కన్నా ఉపాధి అందించే ఒక ఆలోచన చేయడం గొప్ప అనే ప్రేరణ వీడియోలు ప్రచారం చేయాలి. కేవలం తన ఇష్టమైన

0: ఉద్యోగం కోసం కాకుండా అంది వచ్చిన అవకాశం పట్టుకొని ఆర్థికంగా స్థిరపడడం ప్రధానమనే అంశం గురించి మరింత అవగాహన యువతలో పెంచాలి.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522270. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: ఒక వ్యక్తి సంపాదన కన్నా వ్యక్తుల సంపాదన వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుంటున్నట్టుగానే కుటుంబాల ఆర్థిక వృద్ధి వల్ల దేశాభివృద్ధి ఎలా అవుతుందో అవగాహన యువతలో పెంచాలి. ఉత్పత్తి చేసే వ్యవస్థలు, సేవా సంస్థలు, సమాచార సంస్థలు, ఇలా వివిధ వ్యవస్థలు, వాటి వల్ల ఉపయోగాలు అవగాహన యువతలో పెంచాలి. ముఖ్యంగా వ్యక్తికి గాని కుటుంబానికి గాని ఆర్థిక క్రమశిక్షణ ఎంత అవసరమో యువతలో అవగాహన కల్పించాలి. ఉపాధి కోసం చూడటం కాదు, ఉపాధి అందించే వ్యవస్థనే స్థాపించిన గొప్ప వ్యక్తుల గురించి యువతలో అవగాహన కల్పించాలి. యువతకు అవగాహన, పిల్లలకు చదువు, కుటుంబ పోషకాల ఉపాధి వంటి చర్యల వల్ల భవిష్యత్తులో పేదరికం అంతరించడానికి సహాయపడుతుందంటారు. మీరు పేదవారిగా పుట్టినట్లయితే అది మీ తప్పు కాదు, అయితే మీరు పేదవారిగా చనిపోతే ఖచ్చితంగా అది మీ తప్పు. ఎంత మోటివేషనల్ కోట్ కదండి, పేదవారిగా ఎలా పుడతారో మనకు తెలియదు, ఒక్కోసారి పరిస్థితుల ప్రభావం వల్ల. కానీ ఒక్కోసారి ఈ భూమి మీద పుట్టాక, మనం అన్ని తెలుసుకున్నాక, మన శక్తిని ఉపయోగించి మనం అనుకున్న గమ్యం వరకు చేరుకోవాలి, అప్పుడే మన జీవితానికి సార్థకత లభిస్తుంది. విత్ దిస్ మోటివేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ ప్రోగ్రామ్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ విత్ మోర్ సచ్ ఇన్సైట్ఫుల్ అండ్ మోటివేషన్ ఇన్ అవర్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ వెన్నెల. బై ఫర్ నౌ.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522270. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: మీరింతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

కలర్ ఫోటో చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, కాలభైరవ పాడిన పాట విన్నారు. కిట్టు విశ్వప్రగడ సాహిత్యానికి కాలభైరవ సంగీతం.

ఎక్స్ప్రెస్ రాజా చిత్రం కోసం లిప్సికా యాజిన్ నిజార్ పాడిన పాట అది. గుంటూరు కారం చిత్రం కోసం సంజిత్ ఎస్ఎస్ థమన్ పాడిన పాట.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:00.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

సరిలేరు నీకెవ్వరు చిత్రం కోసం మధుప్రియ పాడిన పాట విన్నారు. శ్రీమణి సాహిత్యానికి దేవి శ్రీప్రసాద్ సంగీతం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా ఇతర నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. బీజేపీ అధిష్టానం ఈరోజు 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. తెలంగాణ ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ను నియమించారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆసియా క్రీడల్లో చారిత్రాత్మకంగా సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. యువత కృషి వల్ల దేశం 2047 కంటే అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. వడోదరాలో మహారాజా షాయేజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా 75వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ఈరోజు ప్రసంగించారు. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని ఆమె చెప్పారు. ప్రతి ఒక్క రంగంలో టెక్నాలజీ పరివర్తన చెందుతుందని, నేడు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు బహుళ రంగాల విధానం అవసరమని ఆమె పేర్కొన్నారు. వివిధ రంగాల్లో మహిళల పాత్ర పట్ల ఆమె అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 201 బంగారు పథకాలను 160 మంది విద్యార్థులకు అందించడమే కాక సుమారు 12,600 మంది విద్యార్థులకు పట్టాలు బహుకరించారు.
1: बस 2047 तक विकसित भारत के निर्माण के राष्ट्रीय लक्ष्य को लेकर देशवासी आगे बढ़ रहे हैं. ऐसा भारत जहां गुणवत्तापूर्ण शिक्षा और स्वास्थ्य सुविधाएं सभी तक पहुंचे, ऐसा भारत जहां विज्ञान और प्रौद्योगिकी का उपयोग मानव कल्याण के लिए हो.
0: ఓటర్ల జాబితా సవరణతో సహా అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని, 40 నూతన కార్యక్రమాలు రూపొందించామని, ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వేతో సహా అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణలో భాగంగా జరుగుతున్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. సాధారణ ఎన్నికల్లో కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు భేదాభిప్రాయాలు ఉంటాయని, తుది నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర చర్చలు జరుగుతాయని కమిషన్ తెలిపింది. ఎన్నికల విధానాలపై కమిషన్లోని ప్రతి ఒక్క అధికారికి సూచనలు, సలహాలు చేసే అధికారం ఉందని, ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్లో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని సంఘం పేర్కొంది. ఈసీ వెబ్సైట్లతో సహా కమిషన్ డిజిటల్ ప్లాట్ఫామ్లు డేటా భద్రతా ప్రోటోకాల్లతో ఉండడం వల్ల ఎన్నికల సంఘం డేటా సురక్షితమైందని పేర్కొంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు పార్టీ ఇన్ఛార్జీలను, కో ఇన్ఛార్జీలను బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈరోజు ప్రకటించారు. హర్యానా, ఛత్తీస్గఢ్ ఇన్ఛార్జిగా కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీని నియమించారు. ఏపీకి ఇన్ఛార్జిగా అరవింద్ భదౌరియా, తెలంగాణకు సునీల్ బన్సల్ను నియమించారు. సునీల్ బన్సల్కు సహాయకులుగా అభయ్ పాటిల్, రేఖా శర్మలను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. భారత డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్తో 810 కోట్ల రూపాయల విలువైన 160 శాటిలైట్ స్మార్ట్ యాంటీ ఎయిర్ఫీల్డ్ ఆయుధాల తయారీ ఒప్పందాన్ని రక్షణ శాఖ కుదుర్చుకుంది. రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో న్యూఢిల్లీలో ఈరోజు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ శాటిలైట్ ఆయుధాలు 2027-28 సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తాయి. జాగ్వార్, హక్, SU-M30, MKI విమానాల ద్వారా సురక్షితంగా వీటిని ప్రయోగించి శత్రుదేశాల వైమానిక స్థావరాలను నిర్వీర్యం చేయవచ్చు. ఈ ఆయుధాల ద్వారా భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస వద్ద రాజ్యరాణి ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని 4 ఇంటర్మీడియట్ విద్యార్థులు మరణించారు, 1 గాయపడ్డారు. రైల్వే ట్రాక్పై విద్యార్థులు నడుస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో గాయపడిన విద్యార్థిని టెక్కెలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పట్ల కేంద్ర పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్లతో పాటు కర్ణాటకలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత

వాతావరణ శాఖ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో 9వ రాష్ట్రీయ పోషణ మహా 2026 ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. వివిధ ఆహార అలవాట్లు, ఆరోగ్యకర ఆహార పద్ధతులు, అవసరమైన ప్రోటీన్ ద్వారా ఆహారం తీసుకోవడం ఇతివృత్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆహార ఎంపిక, పోషణతో కూడిన ఆహారం ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు ఈరోజు పెరిగినప్పటికీ 2 వారాల కనిష్టంలోనే ఇంకా కొనసాగుతున్నాయి. సరఫరా మెరుగుపడడంతో మార్కెట్లో ధర కనిష్ట స్థాయిలోనే ఉంది. బ్రెంట్ క్రూడాయిల్ ధర 1% అధికంగా ట్రేడ్ అయి $100 వద్ద నిలిచింది. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య ఉన్నత స్థాయి సమావేశాల సందర్భంగా నిర్వహించిన గ్లోబల్ సౌత్ ప్రతినిధుల సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సవాళ్లు, వాతావరణ మార్పుల ప్రభావాలు, అంతర్జాతీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను అధిగమించడానికి గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని అన్నారు. సరఫరా వ్యవస్థల్లో అడ్డంకులు, ఆర్థిక సవాళ్లు, కనెక్టివిటీ సమస్యలను సమిష్టిగా ఎదుర్కోవాలని సూచించారు. ఈ సమావేశంలో భాగంగా ఇండియా సెల్యాక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడిన డాక్టర్ జయశంకర్, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల కూటమితో ఉన్న భారత్ ఆర్థిక అభివృద్ధి భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం భారత్, సెల్యాక్ దేశాల మధ్య వార్షిక వాణిజ్యం $50 బిలియన్ మార్కును దాటిందని వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఈ పథకం ప్రారంభమై 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలోని వివిధ కుటుంబాలకు నాణ్యమైన వైద్యం, ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని చేపట్టామని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ ఆరోగ్య బీమా పథకం 60 కోట్లకు పైగా ప్రజలకు రక్షణ కల్పిస్తోందని నడ్డా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూరదృష్టితో కూడిన మార్గదర్శకత్వంలో అందరికీ అందుబాటులో ఉండే చౌకైన, సమగ్రమైన ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏ ఒక్క పౌరుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరూ నాణ్యమైన వైద్య సేవలు పొందేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని నడ్డా తెలిపారు. పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా డిజిటల్ ఆధారిత వ్యవస్థలను వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో ప్రారంభమైన బ్రిక్స్ పన్నుల విభాగాల అధిపతుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె ప్రసంగించారు. ఫేస్లెస్ అసెస్మెంట్, ఫ్రీ ఫీల్డ్ ఐటీ రిటర్న్లు, రియల్ టైమ్ ఇన్వాయిస్ అథెంటికేషన్, ఏఐ ఆధారిత పన్ను చెల్లింపుదారుల సహాయక వ్యవస్థల్లో భారత్ సాధించిన విజయాలు బ్రిక్స్ భాగస్వామ్య దేశాల్లో ఆసక్తి రేకెత్తిచ్చాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ సంవత్సరం బ్రిక్స్ పన్నుల విభాగం ప్రధానంగా సాంకేతికత, పరిపాలన, ప్రజలు అనే 3 అంశాలపై దృష్టి సారించిందని వివరించారు. ఆసియా క్రీడల్లో 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ మహిళల విభాగంలో రజత పథకాన్ని సాధించిన మీరాబాయి చానుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. 28 సంవత్సరాల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చాను ఘనత సాధించిందని సామాజిక మాధ్యమం ద్వారా ముర్ము తెలిపారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఇతర ప్రపంచ ఛాంపియన్షిప్లలోనూ చాను ప్రయాణం యువతకు అథ్లెటిక్స్ విభాగంలో ఒక స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు. పురుషుల సింగిల్ సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో కాంస్య పథకాన్ని గెలుచుకున్న జై మీనాకు కూడా రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విభాగంలో భారత్ మొట్టమొదటిసారి చారిత్రాత్మక ప్రతిభ కనపరిచిందన్నారు. మొట్టమొదటిసారి సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ విజయాన్ని అందించిన జై మీనాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. దేశంలో ఈ క్రీడకు ఒక నూతన అధ్యాయాన్ని జై మీనా సృష్టించారని సామాజిక మాధ్యమం ద్వారా మోడీ తెలిపారు. ఆసియా క్రీడల్లో భాగంగా జపాన్లో జరుగుతున్న పురుషుల బ్యాడ్మింటన్ పోటీల్లో భాగంగా చైనాను 3-1 తేడాతో భారత్ ఓడించి కాంస్య పథకాన్ని గెలుచుకుంది. ఆసియా క్రీడల పథకాల పట్టికలో భారత్ 1 బంగారు, 5 రజిత, 6 కాంస్య పథకాలతో మొత్తం 12 పథకాలు సాధించింది. విశేషాలు మరొకసారి. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా ఇతర నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. బీజేపీ అధిష్టానం ఈరోజు 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. తెలంగాణ ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ను నియమించారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత

0: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15 దాటి 30 సెకండ్లు. ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం శీర్షికన ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ప్రాముఖ్యత. ఈ అంశం గురించి డాక్టర్ కె. శ్రీధర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్. రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ఈ అంశం గురించి తెలియజేయడానికి డాక్టర్ కట్టెపోగు శ్రీధర్ గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, ఈ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అని దేన్ని అంటారండి?
1: ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేది ఒక ట్రెడిషనల్ వేలో వెళ్తున్న వైద్యం కాదు. అంటే ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేది అల్లోపతి మందులు వాడుతున్న పేషెంట్లందరూ కూడా దాంతోపాటుగా ఇతర వైద్య విధానాలు, అంటే అది హోమియోపతి కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, యునానీ కావచ్చు, నేచురోపతి కావచ్చు, అలాంటి ఇతర వైద్య విధానాలను కలిపి అల్లోపతితో పాటు కలిపి వాడుకునేదాన్ని ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అంటాం. ఇది సమగ్రంగా ఒక పేషెంట్ ని ట్రీట్ చేయడం అన్నమాట. అంటే ఒక జబ్బు వచ్చిందని చెప్పి ఆ జబ్బుని ఒక ఆర్గానికి, ఒక శరీరంలో ఒక భాగానికి జబ్బు వచ్చిందని చెప్పి ఆ శరీరంలో ఆ పర్టికులర్ ఆర్గానికే కాకుండా ఒక వ్యక్తిని పూర్తిగా అండర్స్టాండ్ చేసుకుని ఆ వ్యక్తిని పూర్తిగా ఆరోగ్యవంతునిగా చేయడము ఇంటిగ్రేటివ్ మెడిసిన్ యొక్క లక్ష్యం.
0: అంటే మామూలుగా చెప్తుంటారు డాక్టర్ గారు యూనివర్సిటీ లెవెల్ లో కూడా విద్యాభ్యాసంలో ఎవ్రీ సబ్జెక్ట్ ఈజ్ ఇంటర్ డిపెండెంట్ అని, ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ ఉండాలి అని చెప్తారు.
1: అవును.
0: సో అలాగే వైద్య వృత్తిలో కూడా తరతరాలుగా వైద్య వృత్తిలో వాడుతున్న విధానాలన్నింటినీ కూడా ఇంటిగ్రేట్ చేసి బెనిఫిట్ ఆఫ్ ద పేషెంట్ ని ప్రైమ్ మోటోగా పెట్టుకుని చేయడం ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అని వచ్చారా?
1: అవును. ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేది ద అడ్వాంటేజ్, అంటే దాంట్లో ఉన్న అడ్వాంటేజే అది. ఒక పేషెంట్ ని నేను కాలికే డాక్టర్ ని నేను లేదంటే ఇంకొక ఆర్గానికే డాక్టర్ని అన్నట్లుగా కాకుండా సమగ్రంగా ఆ పేషెంట్ ని పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేయడం ఎలాగా, ఏం చేస్తే పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా అవుతాడు అనేది మీరు అన్నట్లుగా అన్నింటినీ కూడా కలిపి ఎందులో బెస్ట్ ఉందో తీసుకొచ్చి పేషెంట్ కి ఇచ్చి ఆ పేషెంట్ ని ఆరోగ్యవంతుడిగా చేయడము ఇంటిగ్రేటివ్ మెడిసిన్ యొక్క లక్ష్యం.
0: అయితే ఇందులో ఈ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ చేయాల్సినప్పుడు ఒక విధానానికి ఇంకో విధానానికి కాంట్రాడిక్ట్ కాకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది డాక్టర్ గారు.
1: ఖచ్చితంగా. అందుకే డాక్టర్ రెండుట్లోనూ క్వాలిఫైడ్ అయి ఉండాలి,
0: నిష్ణాతుడు అయి ఉండాలి.
1: ఏ డాక్టర్ అయితే రెండుట్లోనూ క్వాలిఫైడ్ అయి ఉంటారో, లేదంటే ఒకవేళ మూడుట్లో క్వాలిఫైడ్ అయిన డాక్టర్ అయితే మూడుట్లో బెస్ట్ ఏముందో పేషెంట్ కి అందించగలరు. ఇంకా రకరకాల వైద్య విధానాల్లో నాలెడ్జ్ ఉన్న డాక్టర్ అయితే మిగతా అన్నిట్లో కూడా నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎందులో ఈ వ్యాధి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఇబ్బంది లేకుండా పూర్తిగా తగ్గుతుంది అనే నాలెడ్జ్ ఆ డాక్టర్ ఉంటుంది కాబట్టి ఆ డాక్టర్ చెప్పగలుగుతారు. అందుకని ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేది ఎప్పుడైనా పేషెంట్ కి రెండుట్లోనూ క్వాలిఫైడ్ అయిన డాక్టర్ అందించగలుగుతారు. ఈ రోజులు ఏం జరుగుతుందంటే పేషెంట్ అల్లోపతి మందుల కోసం అల్లోపతి డాక్టర్ ని కలుస్తారు, హోమియోపతి మందుల కోసం హోమియోపతిని కలుస్తారు,
0: అలాగే ఆయుర్వేద మందుల కోసం ఆయుర్వేద డాక్టర్
1: కలుస్తారు. ఇప్పుడు యువతలు ఈ డాక్టర్ ఏం చేస్తున్నారు, అవతల ఆ డాక్టర్ కి తెలియదు, ఆయన ఏం చేస్తున్నారు ఈయనకు తెలియదు. ఇప్పుడు సమన్వయకర్త ఎవరు లేకపోవడం వల్ల, ఎవరు ఏం చేస్తున్నారు పేషెంట్ తెలియకపోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావచ్చు, పేషెంట్ ఇబ్బందుల్లోనూ పడొచ్చు.
0: డాక్టర్ గారు గమనిస్తుంటాము, ఒక పేషెంట్ ఒకవేళ అలోపతి తీసుకున్నప్పటికీ కూడా ఒక పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లి, మీరు అన్నట్టు ఒక ఆర్గానిక్ అన్నట్టు పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్లి, ఆ తర్వాత కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్లి, ఆ తర్వాత ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు పూర్వము తను ఏ మెడిసిన్స్ వాడుతున్నాడో చెప్పడు. అలా ఒకే పేషెంట్ కి ముగ్గురు డాక్టర్లు వేరువేరుగా రాసినప్పుడు ఒకే వ్యక్తికి తీసుకున్న మెడిసిన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో కూడా చూసుకోవాల్సి ఉంటుంది.
1: ఖచ్చితంగా.
0: మీరు అలోపతిలో అటు MBBS చేసి అలాగే హోమియోపతిలో కూడా క్వాలిఫైడ్ డాక్టర్ కాబట్టి మీ రెండు వైద్య విధానాల్ని పేషెంట్స్ కి ఉపయుక్తంగా చేసే ప్రయత్నంలో ఏ రకంగా ట్రీట్ చేస్తారు?
1: మీరు ఇక్కడ రెండు విషయాలు లేవనెత్తారు. ఒకటి, అల్లోపతిలో ఒక పల్మనాలజిస్ట్ ని, ఒక కార్డియాలజిస్ట్ ని, ఒక ఆర్థోపెడిస్ట్ ని కలిసిన పేషెంట్ విషయం మాట్లాడారు. రెండోది అల్లోపతి మరియు హోమియోపతి విషయం మాట్లాడారు. మొదటి విషయానికి వస్తే, ఒక పేషెంట్ ఎప్పుడైనా కూడా ఒక పల్మనాలజిస్ట్ ను, ఒక కార్డియాలజిస్ట్ ను, ఒక ఆర్థోపెడిస్ట్ ను లేదంటే ఇంకొక డాక్టర్ ని విడివిడిగా కలవడం వల్ల మీరు అన్నట్లుగా ఆ పేషెంట్ కి ఎవరు ఏం రాస్తున్నారో తెలియకపోతే మిగతా డాక్టర్స్ కూడా

0: ముందు డాక్టర్స్ ఏమి రాశారో తెలియకపోతే కాంప్లికేషన్స్ రావచ్చు, ప్రాబ్లం రావచ్చు. అందుకని ఎప్పుడైనా కూడా పేషెంట్ ఫస్ట్ ఫిజిషియన్ తో మొదలు పెట్టాలి. ఫిజిషియన్ ఈజ్ ద స్పెషలిస్ట్ ఫర్ అడల్ట్స్. పిల్లలకి పీడియాట్రిషియన్ ఎలాగో స్పెషలిస్ట్, పెద్దలకి ఫిజిషియన్ స్పెషలిస్ట్. ఫిజిషియన్ తో మొదలు పెడితే ఫిజిషియన్ చేతుల్లో పేషెంట్ ఉంటే ఎప్పుడు ఇలాంటి సమస్య రాదు. ఎందుకంటే ఫిజిషియన్ అన్ని ఆర్గాన్స్ ని ట్రీట్ చేసే డాక్టర్ కాబట్టి, ఎమర్జెన్సీస్ కూడా డీల్ చేసే డాక్టర్ కాబట్టి ఫిజిషియన్ తో మొదలు పెట్టిన పేషెంట్ కి సమస్య ఎప్పుడు రాదు. ఫిజిషియన్ అవసరం అయితే కార్డియాలజిస్ట్ కి పంపిస్తారు, కార్డియాలజిస్ట్ నుంచి ఒపీనియన్ తీసుకుని పేషెంట్ ట్రీట్ చేస్తారు. అలాగా పేషెంట్ ఒక పద్ధతిలో వెళ్లాలి, అలా వెళ్లినప్పుడు ఇబ్బంది ఏమి రాదు. ఇది మొదటి విషయం. రెండోది, మనం అల్లోపతి హోమియోపతి విషయాన్ని తీసుకుంటే అల్లోపతిలో ఇవ్వాల్సిన మందులు అల్లోపతిలో తీసుకుంటూ, హోమియోపతిలో ఉన్న మందులు హోమియోపతిలో తీసుకుంటూ పేషెంట్ మెరుగవచ్చు. ఇలా చేయాలన్నా కూడా ఒక పేషెంట్ ఖచ్చితంగా రెండూ తెలిసిన డాక్టర్ చేతిలో ఉంటేనే ఆ పేషెంట్ కి అల్లోపతిలో ఆ డాక్టర్ ఏమిస్తున్నారో తెలుసుంటుంది, ఏ మందులు ఇస్తున్నారో తెలుసుంటుంది, వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుంటుంది, వాటితో ఏ హోమియోపతి మందులు కలపాలో తెలుసుంటుంది, ఈ హోమియోపతి ఇస్తున్నప్పుడు ఏ అల్లోపతి మందులు ఇవ్వాలి ఏవి ఇవ్వకూడదు అనేది నాలెడ్జ్ కూడా డాక్టర్ ఉంటుంది. కాబట్టి రెండిట్లోనూ నిష్ణాతులైన డాక్టర్ మాత్రమే ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ని అందించగలుగుతారు. అది అల్లోపతి ప్లస్ హోమియో కావచ్చు, అల్లోపతి ప్లస్ ఆయుర్వేద కావచ్చు, ఏదైనా కావచ్చు.
1: డాక్టర్ గారు, మీ వైద్య అనుభవంలో అటు హోమియోపతిని అలోపతిని కంబైన్ చేస్తూ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ వాడుతున్నారు కదా, ఎటువంటి కేసెస్ లో మీరు సక్సెస్ రేట్ ఎక్కువగా చూశారు?
0: ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అల్లోపతి తోటి హోమియోపతి తోటి కనుక, అంటే ఈ కలయికతో గనక చేస్తే దాదాపు అన్ని జబ్బుల్లో కూడా మనము సక్సెస్ రేట్ చూడొచ్చు. హోమియోపతి కూడా అల్లోపతి లాగే ఒక పరిపూర్ణమైన వైద్య విధానం. అందులో కూడా ప్రతి జబ్బుకు కూడా కావలసిన మందులు ఉన్నాయి. అయితే కొన్ని కొన్ని జబ్బులు, అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కావచ్చు, లేదంటే డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, లేదంటే బర్న్ డౌన్ కేసెస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గాన్స్ ఎండ్ స్టేజ్ కి డామేజ్ కి వెళ్లిపోయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ESRD అంటాము, ఎండ్ స్టేజ్ రీనల్ డిజీజ్ అంటాము, కిడ్నీస్ రెండు పాడైపోయి ఉంటాయి, పూర్తిగా అవి షట్ డౌన్ అయిపోయే స్టేజ్ లో ఉంటాయి. అలా ఆర్గాన్స్ పూర్తిగా డామేజ్ అయిపోయిన తర్వాత మనము హోమియోతో పెద్దగా ఏమీ చేయలేకపోవచ్చు. అందుకని అలాంటి పేషెంట్స్ ని అల్లోపతిలోనే పెడతాం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. పేషెంట్ అడిగితే ఆస్కారం ఉంటే, పేషెంట్ మేలవుతారు హోమియోతో ఇంకా కూడా అవకాశం ఉంటే, అలాంటి పేషెంట్స్ కి మాత్రమే అల్లోపతితో జతపరుస్తాం హోమియోపతిని. ఇప్పుడు రిజల్ట్స్ విషయానికి వస్తే ఎందులో బెటర్ రిజల్ట్ వస్తుంది అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా బర్న్ డౌన్ అయిపోయిన కేసెస్, ఇంకా హోప్లెస్ అన్న కేసెస్ లో హోమియో పెట్టం కానీ అల్లోపతి చెప్తాము. రిజల్ట్స్ విషయానికి వస్తే మాత్రం ఎక్కువగా అక్యూట్ కేసెస్ అండ్ క్రానిక్ కేసెస్ రెండుట్లో కూడా, అంటే తరుణ వ్యాధులు దీర్ఘ వ్యాధులు అని తెలుగులో చెప్తాం కదా, ఈ తరుణ వ్యాధులు అంటే కొంతకాలం ఉండి వెళ్లిపోయే ఈ తరుణ వ్యాధుల్లో ప్రతి వ్యాధి కూడా హోమియోల మందు ఉంది. అలాగా తరుణ వ్యాధులు ఏవైనా కూడా, అంటే కొద్ది కాలమే ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, లేదంటే వేరే జబ్బులు కావచ్చు, తరుణ కాలంలో ఉండే వ్యాధులన్నీ కూడా హోమియోలో కూడా తగ్గుతాయి. దీర్ఘకాలం వ్యాధులకు వస్తే, దీర్ఘకాల వ్యాధులు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా బర్న్ డౌన్ అయిపోయిన డిజీజెస్ కాకుండా, ఆర్గాన్స్ పూర్తిగా డామేజ్ అయిపోయిన డిజీజెస్ కాకుండా, మిగతా వ్యాధులన్నింటిలో, అంటే అది రుమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు, SLE కావచ్చు, అంటే ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ SLE, కిడ్నీస్ డామేజ్ అయిపోయిన తర్వాత కాదు, స్టార్టింగ్ స్టేజ్ లో, లేదు అంటే పైల్స్ కావచ్చు, హెమరాయిడ్స్ అంటాం, పైల్స్ కావచ్చు, లేదంటే సయాటికా కావచ్చు, ఆస్మా కావచ్చు, COPD కావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ కూడా ఇనీషియల్ గా వచ్చిన వాళ్ళు బెటర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, గుండె జబ్బు నార్మల్ అయిపోయింది. అలాగా ఏ జబ్బు అయినా కూడా ఇనీషియల్ స్టేజెస్ లో హోమియో గనక అల్లోపతి ఇంటిగ్రేట్ చేసుకుంటే తప్పకుండా చక్కని ఫలితాన్ని మనం పొందొచ్చు,
1: బెటర్ రిజల్ట్స్ వస్తాయంట.
0: Yes.
1: డాక్టర్ గారు, అల్లోపతిలో సింప్టమ్స్ ని అణచివేసే ప్రయత్నం చేస్తుంటారు అన్నట్టు, అంటే ఏ రకమైన సింప్టమ్స్ మనం ఎక్స్ప్రెస్ చేస్తారు ఆ సింప్టమ్స్ తగ్గించే ప్రయత్నం చేస్తారు, అలాగే హోమియోపతిలో దాని రూట్ కాజ్ వెతికే ప్రయత్నం చేస్తారంటారు. రెండు పద్ధతిని ఏ రకంగా మేము మేలవించుకుంటారంట?
0: అల్లోపతి విషయానికి వస్తే ఒక ఫిజిషియన్ గా నేను చెప్పేది ఏంటంటే, జనరల్ గా ఏం చేస్తామంటే పేషెంట్ ఉన్న సింప్టమ్స్ ని మేనేజ్ చేస్తాము, అండ్ వీ విల్ గివ్ ద బాడీ టైమ్ టు రెస్పాండ్స్. శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి, అది జబ్బుని ఫైట్ చేసి జబ్బుని అధిగమించి పేషెంట్ రికవర్ అవడానికి అవకాశం ఇస్తాము. ఇలాగా పేషెంట్ రికవర్ అవుతారు, అప్పటి వరకు పేషెంట్ కి సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తాము, అవసరమైన మిగతా ట్రీట్మెంట్స్ అన్ని కూడా ఇస్తాము, అవసరమైతే ICU పెట్టి కూడా ట్రీట్ చేస్తాం. అయితే హోమియో విషయానికి వస్తే, హోమియో పనిచేసే పద్ధతి ఏంటంటే, అది శరీరంలో జబ్బుని అది రూట్అవుట్ చేస్తుంది, వేళ్లతో సహా అది పెకలించి వేస్తుంది, అంటే జబ్బు పోవాలి, హోమియో వాడితే జబ్బు పోవాలి బాడీలోంచి, అది హోమియో సిద్ధాంతం. అందుకని కొంచెం టైం తీసుకుంటుంది, మందులు వాడే కొద్దీ పేషెంట్ స్లోగా మెల్లగా రెస్పాండ్ అవుతారు. అల్లోపతిలో పేషెంట్ నాకు అర్జెంట్ గా నాకు సింప్టమాటిక్ రిలీఫ్ కావాలి, తొందరగా నేను రెస్పాండ్ అవ్వాలి, నాకు పని ఒత్తిడి ఉంది అని ఇట్లా చెప్తూ ఉంటారు పేషెంట్స్, అలాంటి వారికి ఖచ్చితంగా అల్లోపతి ఇస్తాం. కొంతమంది పేషెంట్స్ ఏమో అలా కాదు, నాకు జబ్బు పూర్తిగా పోవాలి, నాకు ఏ సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యం కావాలి అంటారు. అలాంటి వరకు హోమీ సజెస్ట్ చేస్తాం. కొంతమంది అలా కాదు, నాకు రెండూ కావాలి, నాకు త్వరగా తగ్గాలి, జబ్బు పోవాలి, మీ ఇష్టం మీరేం చేస్తారు అని దే విల్ పుట్ ద బాల్ ఇన్ అవర్ కోర్ట్. అలాంటి వాళ్ళకి ఐ టెల్, నేనేం చెప్తానంటే మీరు అల్లపతిలో అవసరమైన మందులు వాడుకోండి, హోమీలో వాడుకోండి అంటాను. ఉదాహరణకి రుమటాడ్ ఆర్థరైటిస్ అనే జబ్బును తీసుకున్నాం అనుకోండి, అల్లపతిలో అవసరమైన మందులు వాడుతూ క్రమక్రమంగా హోమియో కూడా జతపరిచిన తర్వాత క్రమక్రమంగా రుమటాడ్ ఆర్థరైటిస్

0: ఫ్యాక్టర్ డౌన్ అవుతూ వస్తుంది, ఆర్ఎఫ్ ఫ్యాక్టర్ డౌన్ అవుతూ వస్తుంది. అది మనం చూస్తాం, ప్రతి నెల కూడా నేను టెస్ట్ చేయిస్తాను. ప్రతి నెల కూడా ఎంత డౌన్ అవుతుందని చూసుకుంటూ హోమియోపతిని అడ్జస్ట్ చేసుకుంటూ అల్లోపతిని అడ్జస్ట్ చేసుకుంటూ స్లోగా అది బాగా డౌన్ అయిన తర్వాత అల్లోపతి మందుల్ని స్లోగా ఆపేయడం జరుగుతుంది. విత్డ్రా చేస్తాం, కరెక్ట్. విత్డ్రా చేసి తర్వాత పేషెంట్ ఓన్లీ హోమియో మీద మాత్రం ముందుకు తీసుకెళ్లి జబ్బు పూర్తిగా తగ్గిపోయిన తర్వాత హోమియో కూడా స్టాప్ చేసేస్తాం. ఈ విధంగా సిమ్టమ్ ని మేనేజ్ చేయడానికి అల్లోపతి వాడుతూ, జబ్బును అప్రూవ్ చేయడానికి హోమియోని వాడుతూ, మెల్లగా రెస్పాన్స్ వచ్చిన తర్వాత క్రమంగా అల్లోపతిని తగ్గిస్తూ హోమియోలో ముందుకు తీసుకెళ్లి జబ్బు తగ్గాక అది కూడా ఆపేయచ్చు.
1: డాక్టర్ గారు, ఈ కేస్ టేకింగ్ అలోపతిలోను హోమియోపతిలోను వేరువేరుగా ఉంటుందంటారు, ఎలా ఉంటుందంటే,
0: అల్లోపతి అనేది జనరల్ గా పేషెంట్ ఒక సిమ్టమ్ కాంప్లెక్స్ తో వచ్చినప్పుడు ఆ సిమ్టమ్ కాంప్లెక్స్ తోటి ఏం డయాగ్నోసిస్ వస్తుంది, ఈ జబ్బు ఏంటి అని ఫస్ట్ డయాగ్నోస్ చేస్తాం. అది డయాగ్నోస్ చేయడానికి సిమ్టమ్సే కాకుండా మనం ఇన్వెస్టిగేషన్స్ కూడా చేసి పరీక్షలన్నీ చేసి జబ్బును డయాగ్నోస్ చేస్తాం. జబ్బును డయాగ్నోస్ చేసిన తర్వాత దానికి గైడ్ లైన్స్ ప్రకారం ట్రీట్మెంట్ మనం ఇస్తాము. సో గైడ్ లైన్స్ ప్రకారం దానికి ట్రీట్మెంట్ వెళ్లిపోతూ ఉంటుంది. సో అల్లోపతిలో ఒక పేషెంట్ గనక వస్తే, ఒక సిమ్టమ్ కాంప్లెక్స్ తో వస్తే, ఆ సిమ్టమ్ కాంప్లెక్స్ మనకు డయాగ్నోసిస్ కు ఉపయోగపడుతుంది. ఆ డయాగ్నోసిస్ నుంచి పేషెంట్ మనము ఈ జబ్బు అని చెప్పి లేబుల్ చేస్తాము, దానికి ప్రోటోకాల్ ప్రకారం వెళ్లిపోతాం. హోమియోలో అలా కాదు. హోమియోలో ఒక సిమ్టమ్ కాంప్లెక్స్ తోటి ఒక పేషెంట్ వస్తే, అంటే దగ్గు జలుబు జ్వరం ఈ సిమ్టమ్స్ ఒక పేషెంట్ వస్తే, అలా నలుగురు పేషెంట్లు వస్తే, నలుగురు పేషెంట్లు కూడా నాలుగు రకాల మందులు బయటకు వస్తాయి. వాళ్ళ సిమ్టమ్స్ తీసుకున్న తర్వాత హోమియోలో ఏంటంటే వారిని సమగ్రంగా చూస్తాం, అంటే వారి మనసు, మైండ్, తర్వాత వారి ఫిజికల్ సిమ్టమ్స్, తర్వాత వారి యొక్క బాడీ తీసుకునేటువంటి జనరల్ సిమ్టమ్స్ అని కూడా ఉంటాయి. సో ఆ సిమ్టమ్స్ తీసుకుంటున్నప్పుడు రోగిని వాళ్ల మానసిక స్థితిని బట్టి, వాళ్లకున్నటువంటి ఫిజికల్ సిమ్టమ్స్ ని బట్టి, వాళ్ళ శరీర తత్వాన్ని అంటే జనరల్ సిమ్టమ్స్ ని బట్టి అనాలిసిస్ చేసి వాళ్ళకి మందిస్తాం. అలా అనాలిసిస్ చేసి ఇచ్చిన మందు మాత్రమే ఆ పేషెంట్ కు పనిచేస్తుంది. అంతేగాని జ్వరం వచ్చింది కదా, నువ్వు ఒక పారాస్టమాల్ తీసుకుని, మన అల్లోపతిలో చెప్పినట్టుగా అందరికీ ఒక మందు హోమియోలో రాదు, ఉండదు. కాబట్టి హోమియో కేసు పూర్తిగా మారిపోతుంది. వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి మందు మారిపోతుంది, వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి మందు మారిపోతుంది. ఒకటే జ్వరంతో నలుగురు వచ్చినా కూడా వాళ్ళ తత్వాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది అనమాట. సో కేసు టేకింగ్ చాలా డీప్ గా తీసుకోవాలి.
1: సో ఒకవేళ ఒక ఇంట్లో ఒకే రకమైన జబ్బు ఉన్నప్పటికీ కూడా హోమియోపతిలో వారి వారి సిమ్టమ్స్, అంటే మీరు అన్నట్టు మానసికమైన సిమ్టమ్స్, శారీరకమైన సిమ్టమ్స్, జనరల్ సిమ్టమ్స్, అలాగే వాళ్ళ పాస్ట్ హిస్టరీ కూడా చూసి హోమియోపతి మందు డిసైడ్ చేస్తారు.
0: రైట్.
1: బట్ ఇమీడియట్ గా రిలీఫ్ కోసము అప్పుడుండే వాళ్ళ ఇబ్బందిని తొలగించడానికి అలోపతి మెడిసిన్స్ వాడుతూ, ఎప్పుడైతే దాన్ని రూట్అవుట్ చేయాలన్న ప్రయత్నం చేసినప్పుడు రెండింటినీ మెజర్ చేసుకుంటూ అలోపతి మెడిసిన్స్ స్లోగా గ్రాడ్యువల్ గా విత్డ్రా చేస్తూ హోమియోపతి మెడిసిన్ ఆ రోగం రూట్ అవుట్ అయినంత వరకు వాడి ఆ తర్వాత అది కూడా ఆపేయచ్చండి.
0: అబ్సల్యూట్లీ రైట్.
1: డాక్టర్ గారు, ఆహారపు నియమాలు, పద్ధతులు గాని, అలవాట్లు గాని వ్యాధి నివారణలో ఏ విధంగా ఉపయోగపడతాయి?
0: ఈ రోజుల్లో చాలా మంది పేషెంట్స్ వారి ఆహారపు అలవాట్ల వల్లనే చాలా జబ్బులు తెచ్చుకుంటున్నారు. పేషెంట్స్ హాస్పిటల్ వచ్చినప్పుడు, డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు, మేము వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం తింటున్నారు, ఎలా నిద్రపోతున్నారు, వాళ్ళ జీవన శైలి ఎలా ఉంది ఖచ్చితంగా అడుగుతాం. పేషెంట్ కు ఒక జబ్బు వచ్చిందంటే వాళ్ళ తీసుకునే ఆహారంలో ఉన్నటువంటి విషయాలు కూడా మనం గుర్తుపట్టాలి. వాట్ ఆర్ ద ట్రబుల్స్, దేని వల్ల వచ్చిందని చూడాలి. కొన్ని కొన్నిసార్లు కొంతమంది ఎక్కువ షుగర్స్ తీసుకుంటూ ఉంటారు, కార్బ్స్ ఎక్కువ తీసుకుంటారు, ప్రోటీన్ తక్కువ తీసుకుంటారు, గుడ్ ఫ్యాట్ తీసుకోరు, బ్యాడ్ ఫ్యాట్ ఉన్నవి తీసుకుంటారు, అంటే ప్రాసెస్డ్ ఫుడ్, డాల్డా ఇలాంటివి తీసుకుంటారు. కొంతమంది ఫైబర్ సరిగా తీసుకోరు, అందువల్ల కార్బ్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు, షుగర్ ఉన్నవి తీసుకున్న వాళ్ళు, స్వీట్స్ తీసుకున్న వాళ్ళు ఒబీస్ అవుతూ వెళ్తారు. ప్రోటీన్ తీసుకునే వాళ్ళు మాల్ నరిష్డ్ అవుతారు, ముఖ్యంగా పిల్లల్లో చూస్తాము. ఫైబర్ తీసుకుని వాళ్ళు కాన్స్టిపేషన్ కి వెళ్తారు, ముఖ్యంగా పిల్లల్లో కూడా ఇది చూస్తున్నాం ఈ మధ్యన. అన్ని జబ్బులకు కూడా అన్ని సందర్భాల్లో డైట్ అడగడం మంచిది. సమయాభావం వల్ల డాక్టర్స్ అడగలేకపోవచ్చు, కానీ అడగడం మంచిది. హోమియో విషయానికి వస్తే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాం, మీరు తినే డైట్ ప్రాపర్ గా ఉండాలని చెప్తాము. పాత రోజుల్లో అయితే మసాలాలు మానేయండి, కాఫీ మానేయండి, కర్పూరం తినొద్దు, ఇలాంటివన్నీ చెప్పేవాళ్ళం. ఈ రోజుల్లో అవసరాన్ని బట్టి, కేసును బట్టి చెప్తున్నాము, ఎందుకంటే హోమియో ఎట్టి సందర్భాల్లోనైనా పనిచేస్తోందని తేలింది. ఈ విధంగా డైట్ విషయంలో అల్లోపతిలోను హోమియోపతిలోను పేషెంట్ కి డాక్టర్ గైడ్ చేయాలి.
1: ఇలా ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పేషెంట్స్ తమ వంతు బాధ్యతగా ఏ రకమైన సింప్టమ్స్, ఏ రకమైన విషయాలు డాక్టర్ దగ్గర చెప్పడానికి ప్రిపేర్ అయి ఉండాలి?
0: ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఇచ్చే డాక్టర్ దగ్గరికి, అంటే ముఖ్యంగా అల్లోపతి హోమియోపతి తో కలిపి ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఇచ్చిన డాక్టర్ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సమస్యను చెప్పాలి. ఎందుకు ఇలా అంటున్నానంటే, హోమియోపతి విషయానికి వచ్చేసరికి హోమియో పేషెంట్ యొక్క మానసిక సిమ్టమ్స్ ని చాలా లోతుగా తీసుకుంటుంది. ద మెంటల్ సిమ్టమ్స్ ఆఫ్ ద పేషెంట్ ప్లేస్ అ బిగ్ రోల్ ఇన్ చూసింగ్ ద రెమెడీ. మందును మనం సెలెక్ట్ చేయడానికి హోమియోపతిలో మానసిక సిమ్టమ్స్ అనేవి చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. కాబట్టి హోమియోకి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఏది కూడా దాచుకోకుండా, అరమరిక లేకుండా పేషెంట్ ఖచ్చితంగా డాక్టర్కి అన్ని విషయాలు కూడా చెప్పాలి. వాళ్ళు చేస్తున్న విషయాలన్నీ చెప్తేనే పేషెంట్ గురించి సమగ్ర అవగాహన డాక్టర్కి వస్తుంది, సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం.
0: థ్యాంక్ యూ అండి.

ಎಸ್ ರಮೇಶ್ ಸುಂಕಸಾರಿ. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 7:31 దాటి 10 సెకండ్లు. నిజంగా మనందరికీ ఆరోగ్యం అంటే చాలా కన్సర్న్ చూపిస్తూ ఉంటాం. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెడుతుంటాం, లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పినటువంటి మందులు వేసేసుకుంటూ ఉంటాం. కానీ మనందరం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, అసలు ఆ సిచ్యువేషన్ రాకుండా ముందే జాగ్రత్త పడడం మంచిదే కదా. ముఖ్యంగా మహిళలు, మేము చాలా బాగున్నాం అని అనుకుంటారు, కానీ ఒక్కసారి నీరసం వచ్చిందో లేదంటే జబ్బు వచ్చిందా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అందుకే ముందుగానే సమస్యను గుర్తించి డాక్టర్ని సంప్రదిస్తే ఆ జబ్బు రాకుండా జాగ్రత్త పడొచ్చు. మీరే కదండి మీ ఫ్యామిలీకి ముఖ్యం. రేపు గురువారం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వారం అంటే సర్విక్ సమస్యలు, నెలసరి సమస్యలు, వీటి గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపనా గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మన స్టూడియోస్కి విచ్చేసి మీరు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేస్తూ 2324085252, మరొక నెంబర్ 2324085353 నెంబర్కి గాని 2955092323 ఈ 3 నెంబర్లలో ఏ నెంబర్కైనా కాల్ చేసి మహిళల్లో అలాగే అమ్మాయిల్లో కనిపించేటటువంటి ప్రధాన గైనకాలజికల్ సమస్యల గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. రేపు 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం.

పాటతో ప్రయాణంలో ఆనంద చిత్రంలోని పాట వింటున్నారు. కెఎం రాధాకృష్ణన్, శ్రేయా ఘోషాల్ పాడారు. వేటూరి సాహిత్యం కెఎం రాధాకృష్ణన్, సంగీతం

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: పాటతో ప్రయాణం వింటున్నారు.

0: శ్యామ్ సింగరాయ్ చిత్రం కోసం మనురా కులకర్ణి పాడిన పాట విన్నారు. సిరివెన్నెల సాహిత్యం, మణిశర్మ సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: సవారీ చిత్రం కోసం స్ఫూర్తి యాదగిరి పాడిన పాట అది పూర్ణాచారి. రచనకు శేఖర్ చంద్ర, సంగీతం
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: పాటతో ప్రయాణం వింటున్నారు. ద్వారకా చిత్రం నుండి సమీరా భరద్వాజ్ పాడిన పాట.

పోటుగాడు చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట విన్నారు. రామజోగయ్య శాస్త్రి రచన, అచ్చు సంగీతం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. తెలంగాణకు కృష్ణా జలాల విడుదలకు అంగీకరించిన కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు తెలంగాణ ప్రజల తరఫున సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం ఇరు రాష్ట్రాల మధ్య స్నేహానికి సోదరభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఏడాది వినాయక చవితి శోభాయాత్ర నిమజ్జనం పర్యవేక్షణకు ఏఐ టెక్నాలజీ 24 డ్రోన్లు ఉపయోగిస్తున్నట్లు హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్కు 10,000 సీసీ కెమెరాలు, హుస్సేన్ సాగర్ చుట్టూ 100 హైరైజ్ కెమెరాలు అనుసంధానించారు. ఆదిలాబాద్ రిమ్స్ బాధితులకు సీఎం ఆదేశాల

తో 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు మంత్రి రాజనరసింహ ప్రకటించారు. పిల్లలకు మెరుగైన వైద్య సేవం కోసం హైదరాబాద్కు తరలించాలని ఆదేశిస్తూ రిమ్స్లో 150 బెడ్లతో ఎంసీహెచ్ నిర్మాణం చేయనున్నట్లు వెల్లడించారు. ఆస్ట్రేలియా పార్లమెంట్లో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా 50 ఏళ్ల సంగీత ప్రస్థానానికి గుర్తుగా సెరిమోనియల్ స్టాంప్ విడుదల చేసి అరుదైన గౌరవం అందించారు. ఈ ప్రత్యేక గుర్తింపు దక్కడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులకు రాష్ట్రాల బాధ్యతలు అప్పగిస్తూ కొత్త ఇన్ఛార్జీలను నియమించారు. ఇందులో భాగంగా తెలంగాణకు సునీల్ బన్సల్, ఏపీకు అరవింద్ భదౌరియాలను పార్టీ జాతీయ అధ్యక్షుడు నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు. దక్షిణ మధ్య రైల్వేలోని మల్కాజ్గిరి కామారెడ్డి మార్గంలో కవచ్ 4.0 వర్షన్ను భారతీయ రైల్వే విజయవంతంగా అందుబాటులోకి తెచ్చింది. మెరుగైన సాంకేతికతతో కూడిన ఈ వ్యవస్థ రైలు ప్రయాణ భద్రతను పెంచి ప్రమాదాలను నివారిస్తుంది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆ రాష్ట్ర కేబినెట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు పాలసీకి ఆమోదం తెలిపింది. అర్హులైన క్రియేటర్లను గుర్తించి వారి ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా 2500 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు నగదు చెల్లిస్తారు. తెలంగాణ ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వం 2 DA ఇచ్చేందుకు అంగీకరించిందని ప్రతినిధులు తెలిపారు. ఈ నెలాఖరు నాటికి పీఆర్సీ నివేదిక వచ్చే అవకాశం ఉందని సీఎస్ స్పష్టం చేసినట్లు వాళ్లు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటనుండటంతో హైదరాబాద్తో సహా పలు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 26న ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు, దక్షిణ జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: కొంచెం మస్తీ బోలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. 8:03 దాటి 49 సెకండ్లు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఎన్నో వార్తలు, కొన్ని మనకు బాగా నచ్చుతాయి కూడా, వెంటనే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తూ ఉంటాం. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తే, కొన్ని చాలా మోటివేట్ చేస్తూ ఉంటాయి. కొన్ని వార్తలైతే అసలు మనం ఎప్పుడూ ఊహించే ఉండం, అసలు ఇలా కూడా జరుగుతుందా అని అవాక్కవుతూ ఉంటాం. అలా వచ్చే ఎన్నో వేల న్యూస్లలో కొన్ని ఏరి కోరి మీకు వినిపించే ప్రోగ్రామే మస్తీ మజా. ఎస్ మరి ఇవాల్టి మస్తీ మజాలో నేను చెప్పబోయే వైరల్ న్యూస్ విందాం ఈ పాట తర్వాత.

0: హాయ్ నాన్న చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి సితార పాడిన పాట విన్నారు. అనంత శ్రీరామ్ సాహిత్యానికి హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం.
1: కొంచెం మస్తి బౌలడంత మజా, మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: ఈనాటి మనం నివసిస్తున్న ఈ సమాజం కోసం, రేపటి తరం కోసం పాటుపడే సమాజ సేవకులకు నిజంగా మనం ఎంతో రుణపడి ఉండాలండి. వ్యవసాయంలో వచ్చే వినూత్నమైన మార్పుల కోసం శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేస్తూ ఉంటారు. ఈరోజు అగ్రికల్చరల్లో సరికొత్త ఇన్నోవేషన్స్లో పంట సాగు దిగుబడి చాలా బాగుంటుంది. విత్తనాలు కూడా హైబ్రిడ్వి రావడంతో విత్ ఇన్ టైంలో పంట కోతకు రావడం, మంచి రాబడి రావడం, ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. దీనివల్ల రైతులకు కూడా సంవత్సరాల తడబడి వేచి ఉండడం తప్పుతుంది, అండ్ మంచి లాభం కూడా ఉంటుంది. అయితే హైబ్రిడ్ విత్తనాలు రావడం వల్ల మంచి జరుగుతోందా, లేదంటే మన సాంప్రదాయ విత్తనాల్ని మనం మర్చిపోతున్నామా? నిజంగానే అవి కనుమరుగైపోతున్నాయి. ఒకప్పటి ఎన్నో రకాల ట్రెడిషనల్ సీడ్స్ ఇప్పుడు దొరికితే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు ఉంటారు కూడా. నిజంగా దొరికితే మాత్రం అది గుడ్ న్యూసే. 25 సంవత్సరాల క్రితం, అంటే ఆల్మోస్ట్ 30 ఏళ్ల క్రితం ఉన్నటువంటి సాంప్రదాయ విత్తనాలు ఇప్పటికీ దాచిపెడుతోంది ఒక మహిళ. అంతేకాదు, పంట ఎలా సాగు చేయాలి, పెస్టిసైడ్స్ లేకుండా ఎలా పంటను కాపాడుకోవాలి అన్న విషయాల్ని ఆ మహిళ రైతులకు నేర్పిస్తున్నారు కూడా. ఇంతకీ ఎవరా మహిళ తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

ఒకప్పటి ట్రెడిషనల్ సీడ్స్ని ఈరోజు వరకు కాపాడుతూ రేపటి తరం కోసం స్టోర్ చేస్తున్నటువంటి ఆ మహిళ గురించి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఆ మహిళామూర్తి కృషి గురించి తెలుసుకుంటున్నాం ఇవాల్టి మస్తీ మజాలో. ఆ మాతృమూర్తి పేరే రాహీబాయి సోమా పోపరే. మహారాష్ట్రకు చెందిన ఈ మహిళ తానొక రైతు కుటుంబంలో పుట్టింది కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా విత్తనాలు, పంట సాగు వీటన్నిటి గురించి బాగా తెలుసు తనకి. కానీ రానున్న కాలంలో ఈ విత్తనాలు ఇక ఉండవు అని ముందుగానే గ్రహించింది ఈవిడ. ఆ విత్తనాలన్నింటినీ సేకరించి భద్రపరిచింది. హైబ్రిడ్ సీడ్స్ రావడంతో పాతకాలపు గింజల్ని వాడడం తగ్గించేశారు రైతులు. ఇది కరెక్ట్ కాదని 25 సంవత్సరాల నుండి ఊర్లన్నీ తిరుగుతూ ఆ ట్రెడిషనల్ సీడ్స్ అన్నింటినీ కూడా కలెక్ట్ చేస్తూ వచ్చారు. ఈవిడ దగ్గరున్న గింజల గురించి చాలా వరకు రైతులకు కూడా తెలియదంటున్నారు. ఒకవేళ గింజలు పాడవుతున్నాయి అని తనకనిపిస్తే, అంటే తను స్టోర్ చేస్తున్నప్పుడు కొన్ని గింజలు పాడవుతూ ఉంటాయి కదా, అలా అనిపించిందనుకోండి, వెంటనే పంటలో వేసి సాగు చేసి మళ్లీ విత్తనాల్ని సేకరించి భద్రపరుస్తారట. అలా ఆ సీడ్స్ని మళ్లీ ఎలా వాడాలి, పంట ఎలా సాగు చేయాలి, పెస్టిసైడ్స్ లేకుండా పంటను ఎలా కాపాడుకోవాలో రైతులకు చెప్తుంటారు ఈవిడ. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక కోర్ గ్రూప్లో రాహీబాయి పోప్రే గారిని జాయిన్ చేసుకున్నారు. వీరే సైంటిస్టులకు కూడా ఆ గింజల విశిష్టతను నేర్పిస్తున్నారు. రాహీబాయి పోప్రే ఎలాంటి పెద్ద చదువులు చదువుకోలేదు, అయినప్పటికీ సమాజం కోసం ఆలోచన, రేపటి తరం కోసం తపన ఆమెలో ఉన్నాయి. ఇలాంటి వారి గురించి మన పిల్లలు పుస్తకాల ద్వారా తెలుసుకునే రోజు కూడా ఒకరోజు తప్పకుండా వస్తుంది. మీరేమంటారు? మస్తీ మజాలో మరిన్ని వార్తలు ఈ పాట తర్వాత. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

కొంచెం మస్తీ బౌలడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరిగిన ఆనందం అలరించి సంపూర్ణ వినోదం స్టూడియోస్ లో సమయం 8:20 దాటి 35 సెకండ్లు. స్కూల్ అంటే టెంపుల్ గా భావిస్తాం, అది చిన్న స్కూల్ అయినా పెద్ద స్కూల్ అయినా. కానీ ఈ కాలం పిల్లలు స్కూల్ అనగానే చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తారు. అంటే పెద్ద బిల్డింగ్ ఉండాలి, లైబ్రరీ ఉండాలి, అన్ని ఫెసిలిటీస్ ఉండాలి, పెద్ద గ్రౌండ్ ఉండాలి ఆడుకోవడానికి అని. ఇలా ప్రైవేట్

స్కూల్స్లో అయితే మెయింటైన్ చేయొచ్చు, కానీ ప్రభుత్వ పాఠశాలలు అంటే సిటీస్లో ఉన్న స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగానే ఉన్నాయనుకోండి, కానీ పల్లెటూర్లలో ఇప్పుడు కూడా కొన్ని లిమిటెడ్ ఫెసిలిటీసే ఉంటాయి కదండి. అందుకే తమిళనాడుకి చెందినటువంటి బాలమురుగన్ అనే టీచర్ పిల్లల్లో బడిపై ఆసక్తి పెంచేందుకు సరికొత్తగా ఆలోచించారు. తరగతి గదుల్ని అందమైన రైలు భోగీలుగా మార్చేశారు. ఎందుకు అంటే పిల్లలకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి. ఈ వీడియోలో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ వీడియోలో అది చూసినప్పుడు నిజంగా మనకు కూడా చాలా ముచ్చటేస్తుంది. రైలు భోగి, అలాగే ఆ చైర్స్, పిల్లలు కూర్చొని చదువుకోవడం, అందులోనే లైబ్రరీ చాలా చక్కగా అనిపిస్తుంది. ఆ భోగిల్లో లైబ్రరీ ఏర్పాటు చేసి 6,000కు పైగా పుస్తకాల్ని కూడా ఉంచారు. ఈ టీచర్ పిల్లలకు చెట్లు నాటడం, జానపద కళల శిక్షణ వంటి కార్యక్రమాల్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రకృతి, కళలు, బుక్స్పై ఇంట్రెస్ట్ని పెంచుతున్నారు. అందుకే ఈ వీడియో బాగా వైరల్ అయింది. ఈ అందమైన భోగిల్లో క్లాసెస్ అంటే ఇక పిల్లలు గంతులేస్తూ ఆనందంగా స్కూల్కి వస్తున్నారట. టీచర్ చేసిన ఈ చేంజెస్ వల్ల ఒకప్పుడైతే 70 మంది స్టూడెంట్సే ఉండేవాళ్ళట, ఇప్పుడు 210కి పైగా పిల్లలు రావడం అనేది విశేషం. నిజంగా సోషల్ మీడియాలో ప్రభుత్వ పాఠశాల టీచర్స్ కోసం పోస్ట్ చేసేటటువంటి ఈ వీడియోస్, చాలా క్రియేటివ్ యాక్టివిటీస్ని చూస్తూ ఉంటే ముచ్చటేస్తుంది. వీరివల్లే నేడు ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలుంటున్నాయి. నిజంగా ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలు కూడా ర్యాంకులు సాధిస్తున్నారు, మంచి మంచి ఉద్యోగాలు సాధిస్తూ ఉన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

భగవంత్ కేసరి చిత్రం కోసం ఎస్పి చరణ్ పాడిన పాట విన్నారు. మస్తీ మజా వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. చదువుకుంటూనే ఒక అబ్బాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీని నడిపిస్తున్నాడు. బా, వింటుంటే బాగుంది కదా. అండ్ హీఈస్ ఇన్ 12th standard. ఇది మరీ బాగుంది. పిల్లడు బాగా తెలివైనవాడు. ఈ కాలం పిల్లలంతే అండి తెలివైనవారు. అలాగే త్వరగా స్థిరపడాలని, దేశానికి మంచి పేరు తీసుకురావాలని, తన వల్ల మరో 10 మందికి జీవనోపాధి కల్పించాలన్న ఆలోచన ఈ కాలం పిల్లలకి కొంచెం ఉంది. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అతడు చేస్తున్న కృషికి గుర్తింపుగా అతరందరినీ ఏమని పిలుస్తున్నారు తెలుసా? ఏఐ కిడ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తున్నారు. ఆర్టిఫిషియల్ కిడ్ ఆఫ్ ఇండియా. సోషల్ మీడియాలో ఇతని గురించి తెగ పొగిడేస్తున్నారు. నిజమే కదా, చిన్నపిల్లాడు. 12th standard అంటే 17-18 ఏళ్ళుంటాయి అంతే కదా. ఇంతకీ ఈ అబ్బాయి ఎవరో చెప్పేనా? కేరళ కొచ్చికి చెందిన రౌల్ జాన్ అజు. స్కూల్ టైంలో మీ బోట్ అనే రోబోన్ తయారు చేశాడట. ఆ తర్వాత ఏఐ టెక్నాలజీస్ అనే స్టార్టప్ స్టార్ట్ చేసి 15 మందికి తన కంపెనీలో ఉద్యోగం కూడా ఇచ్చాడు. 15 AI టూల్స్ని రౌల్ జాన్ డెవలప్ చేస్తున్నాడు. థింక్ క్రాఫ్ట్ అకాడమీ ద్వారా ఏఐపై శిక్షణ కూడా అందిస్తున్నాడు. వరల్డ్ వైడ్గా 500,000 మంది స్టూడెంట్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ కూడా నేర్పిస్తున్నాడు. అంతేకాదు తన కంపెనీలో తన తండ్రికి కూడా జాబ్ ఇచ్చి నెలకు 2 లక్షల వరకు జీతం కూడా ఇస్తున్నాడట. కొడుకు బాస్, తండ్రి ఎంప్లాయ్. ఏదైతే ఉందండి, ఆ తండ్రి నిజంగా ఎంత సంతోషిస్తుంటాడో కదా. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, తన ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి వయస్సు ఎప్పుడూ అడ్డంకి కాదని నిరూపిస్తున్నటువంటి రౌల్ జాన్ మరింత ముందుకు సాగాలి. తన కంపెనీ మరింత విస్తరించాలి. దేశానికి మంచి పేరు తీసుకురావాలని మనం కూడా కోరుకుందాం.

0: ఆనందం చిత్రం కోసం ప్రతాప్ పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనకు దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఇదండి ఇవాల్టి మస్తీ మజా.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్

0: ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. 8:32 దాటి 10 సెకండ్లు స్టూడియోస్లో. ఒక సినిమాలో నుండి బ్యాక్ టు బ్యాక్ గా సాంగ్స్ వినడం అనేది నిజంగా బాగుంటుంది కదండి. ఎందుకంటే ఒక సినిమాలో 4-5-6 పాటలుంటాయనుకోండి, నాకు పాట నచ్చితే మీకు పాట నచ్చుతుంది, ఆ చినికో పాట నచ్చితే నా ఫ్రెండ్కో పాట నచ్చుతుంది, పక్కింటి ఆంటికో పాట నచ్చుతుంది, నా పాట నీ పాట వాళ్ళ పాట వీళ్ళ పాట అన్నీ ఒకదాని వెంట ఒకటి విన్నామనుకోండి అందరం ఖుషి అయిపోతాం. అలా అందరి మనసుల్ని దోచుకునే సెగ్మెంటే మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో ఏకచిత్ర గీతాలు, ప్రతిరోజు రాత్రి 8:30. ఈరోజు ఏకచిత్ర గీతాల్లో మనం వినబోయే గీతాలు సర్కారు వారి పాట చిత్రంలోనివి. మరి ఆ పాటలు వింటూ పాటల గురించి కొంచెం కొంచెంగా తెలుసుకుంటూ సినిమా విశేషాల గురించి తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

0: ఏకచిత్ర గీతాల్లో సర్కారు వారి పాట. చిత్రంలోని పాటలు విందాం. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. రేపు గురువారం మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార సమస్యలు, నెలసరి సమస్యలు, వీటి గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపనా గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేస్తూ 2324 నెంబర్కి గాని, 2324 నెంబర్కి గాని, 2955 నెంబర్కి గాని కాల్ చేసి మహిళల్లో అలాగే అమ్మాయిల్లో కనిపించే ప్రధాన గైనకాలజికల్ సమస్యల గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. రేపు మధ్యాహ్నం ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రోగ్రాంలో
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ

0: ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సర్కారు వారి పాట అనే టైటిల్ సాంగ్ విన్నాం కదా, పాడింది హారిక నారాయణ్. హారిక కూడా ఈ పాట ద్వారా మంచి పేరొచ్చింది. తన బెస్ట్ సాంగ్స్లో తనకు మంచి గుర్తింపు వచ్చిన సాంగ్స్ ఏదంటే వన్ ఆఫ్ ద సాంగ్ ఈ పాట చెప్తుంది. 2022 రిలీజ్ అయిన మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ నిర్మించిన, పరశురామ్ గారు రచన, దర్శకత్వం వహించిన చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమాకి సంగీతం అందించారు ఎస్ఎస్ థమన్. ఎస్ఎస్ థమన్ మహేష్ బాబు కాంబినేషన్లో దూకుడు వచ్చింది, బిజినెస్ మ్యాన్ వచ్చింది, ఆగడు చిత్రాలు వంటివి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. వీరి కాంబోలో వచ్చినటువంటి నాలుగవ సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా కూడా మ్యూజికల్ హిట్. ప్రతి పాట కూడా అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఉన్న పాటలన్నింటికీ సాహిత్యం అందించారు అనంత శ్రీరామ్ గారు. ఎస్, మరి ఇప్పుడు వినబోయే పాట హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ అవుతుంది. హీరో యొక్క క్యారెక్టరైజేషన్ ఈ పాటలో మనకి బాగా తెలుస్తుంది. ఆ పాట ఇప్పుడు విందాం.

అర్థమైపోయింది కదా, ప్రతి పెన్నీకి లెక్క కడుతున్నాడు హీరో. హీరో యుఎస్లో మహీ ఫైనాన్స్ బిజినెస్ రన్ చేస్తూ ఉంటాడు. తన దగ్గర అప్పు తీసుకుని ఎగొట్టిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా సరే పెన్నీ పెన్నీతో వసూలు చేస్తాడన్నమాట. ఈ పాటతో ఆ విషయం మనకు బాగా అర్థమైంది. ఎవ్రీ రూపీ మ్యాటర్స్ అనే మెంటాలిటీ ఈ ప్రాసెస్లో వైజాగ్లోని పెద్ద ఇండస్ట్రియలిస్ట్ రాజన్న, అదే మన విలన్ సముద్రకని గారితో కాన్ఫ్లిక్ట్. ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటి, కీర్తి సురేష్తో పరిచయం ఏంటి, తను డబ్బులు ఎగ్గొట్టాలని చూస్తుందా, చివరికి యుఎస్ నుండి ఇండియాకి ఎందుకొచ్చాడు అనేదే సినిమా అన్నమాట. అయితే ఈ పెన్నీ సాంగ్కి ఒక చిన్న స్పెషాలిటీ ఉంది. అదేంటంటే సినిమా క్లైమాక్స్ షూట్ జరిగే ముందు మూవీ పెన్నీ సాంగ్ కూడా షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. క్లైమాక్స్ చేయాలి అండ్ పెన్నీ సాంగ్ కూడా షూటింగ్ ఉందట. అయితే తమన్ గారు ఈ పాటలో సితార ఉంటే బాగుంటుంది, అదే మహేష్ బాబు గారి కూతురు ఉంటే బాగుంటుంది అనుకుని అడిగారట. డైరెక్ట్గా మహేష్ బాబుడి కాదు, వాళ్ళ వైఫ్ నమ్రత గారిని అడిగారట. అయితే మహేష్ బాబు గారు క్లైమాక్స్ షూట్ కోసం వెళ్ళిపోయారు. తనకి చెప్పకుండా, తనకు తెలియకుండా సితార టైమింగ్ చూసుకొని సపరేట్గా ఈ పాటలో ఉంచేసి షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ విషయం మహేష్ బాబు గారికి సినిమా రిలీజ్ అయిన తర్వాతే తెలుసంట. అంటే ఫస్ట్ రిలీజ్ అప్పుడే తను చూసి సర్ప్రైజ్ అయ్యారట. సరే మరొక పాట విందాం. సర్కారు వారి పాట చిత్రంలోని పాటలు వింటున్నాం.

కమర్షియల్ మూవీ ఈజ్ అ మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. బ్యాలెన్స్డ్గా ఉంటేనే ఇట్ విల్ అట్రాక్ట్ మోర్ ఆడియన్స్. ఇక కళావతి పాట క్లాసీ వేలో ఆల్రెడీ ఇంటింటా మోగే రెగ్యులర్ సాంగ్ అయిపోయింది అప్పట్లో. ఇక మహేష్ బాబుకి ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు మాస్ ఆడియన్స్ కూడా విపరీతంగా ఉంటారు. ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా నుండి మరొక పాట విందాం.

ఏకచిత్ర గీతాల్లో సర్కారు వారి పాట చిత్రంలోని పాటలు వింటున్నాం. సర్కారు వారి పాట ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు డైరెక్టర్ గారు ఒక మాట అన్నారు, ట్రైలర్ చూసిన 5 నిమిషాల వరకు సినిమా ఇంపాక్ట్ నుండి బయటపడలేరు అని ఖచ్చితంగా బల్లగుద్ది మరీ చెప్పారు. కానీ నిజంగానే ఒక కొత్త మహేష్ బాబును చూశాం ఆ ట్రైలర్లో అనిపించింది. ఆ సినిమాలో మహేష్ బాబు గారి ఎనర్జీ చూస్తే పోకిరి తర్వాత అంత ఎనర్జెటిక్గా ఈ సినిమాలోనే కనిపించారు మహేష్ బాబు. మహేష్ బాబు వర్సటైల్ పర్ఫార్మర్, తన స్వాగ్, తన స్క్రీన్ ప్రెజెన్స్ ఈ మూవీలో చాలా అద్భుతంగా కనిపిస్తాయి. స్పెషలీ ఫైట్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఈ సినిమాలో. మహేష్ బాబు హ్యూమర్ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది, దానికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేసే ఉంటుంది. కలేజా, దూకుడు వంటి చిత్రాల తర్వాత ఈ సినిమాలోనే అంత కామెడీని బాగా పండించారు అనిపిస్తుంది. ఇక కీర్తి సురేష్ చెప్పాలా అండి, కీర్తి సురేష్ గురించి అందమంతా కీర్తి సురేష్లోనే ఉంది. వీళ్ళిద్దరినీ కాంబినేషన్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. మరి ఈ సినిమా నుంచి మరొక పాట విందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ్ భారతి.

0: సర్కారు వారి పాట. ఈ చిత్రంలోని పాటలు విన్నాం ఇవాల్టి ఏక చిత్ర గీతాల్లో.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 9:03 దాటి 10 సెకండ్లు. శ్రోతలకు మరొక్కసారి గుర్తు చేస్తున్నాం, రేపు గురువారం మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే గర్భాశయ, గర్భాశయ ముఖద్వార సమస్యలు, నెలసరి సమస్యల గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపనా గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేస్తూ 2324085252 నెంబర్కి గాని, 2324085353 నెంబర్కి గాని, 2955092323 నెంబర్లకు గాని కాల్ చేసి మహిళల్లో అలాగే అమ్మాయిల్లో కనిపించే ప్రధాన గైనిక్ సమస్యల గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 2:15 మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. పొన్నియన్ సెల్వన్ 2 చిత్రం కోసం శక్తిశ్రీ గోపాలన్ పాడిన పాట. అనంత శ్రీరామ్ సాహిత్యం, ఏఆర్ రెహమాన్ సంగీతం.

सुनहरे दौर के सदाबहार गानों की महफिल। दिन में 2:30 बजे।

0: ആകാശവാണി വിവിധ ഭാരതി കേന്ദ്രം.
1: ആകാശവാണി വിവിധ ഭാരതി കേന്ദ്രം നാട്ടി മേട്ടി സിനി ഗീതമാലിക മധുരിമ. మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం. భగవదవతార ముఖ్యోద్దేశం దుష్టశిక్షణ, శిష్టరక్షణ. అధర్మము వృద్ధి చెంది ధర్మము నశించినప్పుడు తాను ప్రతి యుగంలో అవతరిస్తానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఉపదేశించాడు. 1961 విడుదలైన సీతారామ కళ్యాణం చిత్రంలో జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ మహావిష్ణువు యొక్క మీనావతారం నుంచి రామావతార ప్రారంభం వరకు గల సారాంశాన్ని సముద్రాల రాఘవాచార్యులు చక్కని వర్ణనతో గోవింద మాధవ దామోదర అనే గీతంలో వర్ణించగా దాన్ని తన గలమాధుర్యంతో ఘంటసాల మాస్టారు ఆలపించారు. సంగీతం గాలి పెంచల నరసింహారావు.

వెండి తెరపై చిరకాలం నిలిచి ఉండి ఆనాడు ఈనాడు ఏనాడు చూసినా ఎన్నిసార్లు చూసినా నిత్య నూతనంగా అనిపించి ఆనందభరితం చేసే చిత్రం 1957 విడుదలైన మాయాబజార్. ఈ చిత్రంలో హాస్య శృంగార సాహిత్య సంగీత సౌరభాలను జతచేర్చి కూర్చి అజరామరమైన చక్కని దృశ్యకావ్యంగా తీర్చిదిద్దిన ఘనత ఎందరో కళాకారులకు దక్కింది. వెన్నెల కాంతిలో నౌకావిహారం చేస్తూ ఆ కాంతికి శోభిల్లుతున్న ప్రకృతికి పరవశించిపోయి పల్లవిస్తున్న జంటలపై చిత్రీకరించారు ఈ సన్నివేశం. మోహనరాగంలో స్వరపరచబడిన ఈ పాటను స్వీయ సంగీత సారథ్యంలో పి. లీలతో కలిసి ఆలపించారు ఘంటసాల.

ఆధునిక పోకడలను అనుసరిస్తున్న అతివ ఓవైపు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని అహర్నిశలు పాటుపడుతున్న అబ్బాయి మరోవైపు తరానికి తగ్గట్టుగా మారాలని ఆ అమ్మాయి నిలకడలేని మనసు ఆ అబ్బాయిని ఇష్టపడుతుంది. సరదాగా కొన్నిసార్లు ఆట పట్టిస్తుంది. కాని ఆ అబ్బాయి మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తనంతట తాను చదువుకుంటూ పోతాడు. ఇలా కాదని, కొంచెం మనసుకు విశ్రాంతినివ్వాలని, అలా విహారయాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్న ఆ అమ్మాయి వాళ్ల నాన్నగారితో బలవంతంగా మాట్లాడించి ఆ అబ్బాయిని బయటికి తీసుకెళ్తుంది. అక్కడికి కూడా పుస్తకం తీసుకొచ్చి చదువుతున్న ఆ అబ్బాయిని చూసి ఇక లాభం లేదని అరుస్తూ నీళ్లలో పడిపోయినట్లు నటిస్తుంది. కాపాడటానికి పోయిన ఆ అబ్బాయిని ఆటపట్టిస్తూ ఇలా పాట పాడుతోంది. మనుషులు మమతలు చిత్రం కోసం ఘంటసాల పీసుశీలా పాడిన పాట. రచన సి. నారాయణరెడ్డి. సంగీతం టి. చలపతిరావు.

కారులో షికారు చేస్తున్న ఓ ప్రేమికుడికి ఆ పగలు రేయిలా తోస్తోందట. దానికి కారణం చల్లని వెన్నెల కురిపించే జాబిలిలాంటి తన ప్రియురాలట. మనోభావం ఎక్కడ బయటపడుతుందేమోనని మాట్లాడటం లేదని మాటలాడాలనుకున్న కనులను రెప్పలతో ఏమార్చుతోందని సిగ్గులొలికే తన బుగ్గలు ఎక్కడ తనకు నిజాన్ని చెబుతాయేమోనని దోబూచులాడుతోందట తన ప్రియురాలు. తెరపై అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి అభినయించిన తీరు నయన మనోహరం. పి పుల్లయ్య దర్శకత్వంలో 1962 విడుదలైన సిరి సంపదలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాటను చారుకేశి రాగంలో స్వరపరిచారు సంగీత దర్శకులు మాస్టర్ వేణు, రచన ఆత్రేయ.

ప్రేమించిన సఖిరూపం మదిలో మెదిలితి తెలియకుండానే పెదవులపై మందహాసం తొలికిసలాడుతుంది. స్మరించినంత మాత్రాన్ని మనసు ఉప్పొంగి పరవళ్లు తొక్కుతుంది. అదే ప్రేయసీప్రియులు ఎదురుపడితే ఆ ఆనందానికి అవధులుండవు. వారి హృదిమది సరిగములు మీటుతాయి. అలా వారి ప్రణయభావ వ్యక్తీకరణలో తనువులు పరవశిస్తాయి. దానికితోడు వసంత కోకిలలు కూజితాలతో ఆ జంటకు స్వాగతం పలకగా విరబూసిన పూపరిమళాల సువాసన మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉండగా హంసలను పోలిన తెల్లని మబ్బుల మందగమనం కనులకు విందు చేయగా ఆ జంట ఈ పాట పాడుకుంటున్నారు. శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం కోసం ఘంటసాల పిసుశీల పాడిన పాట. రచన పింగళి నాగేంద్రరావు. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

తనమది మొదట గానమై, తర్వాత వేణుగానమై, ఆ తర్వాత ప్రాణమై పిలుస్తోందని, ఎప్పటికైనా ప్రేయసి కనిపించకపోతుందా అని వేచిచూస్తూ మూగబాధ ఎదలోనే దాచుకున్నానని అంటున్నాడు ఆ ప్రియుడు. మధురిమలులుకుతూ సాగే నాదంలా వారి అనురాగం పలికింది జీవన యమునా తరంగాలపైన, మోహన మురళీ రాగాలలోన. మోహనరాగంలో సాగిపోయే ఈ మధురగీతం ఆరాధన చిత్రంలోనిది. పాడినవారు మహమ్మద్ రఫీ, జానకి. రచన సి. నారాయణరెడ్డి. సంగీతం సాలూరి హనుమంతరావు.

రకరకాల పూల మొక్కలు, లతలు గాలికి తలలూపుతుండగా చలచల్లని నీటి తుంపరలతో గగనతలంలో వెలిగిపోతున్న చందమామతో నాయికానాయకులు మాలతి, ఎన్టీ రామారావు ఎంతో సహజంగా ఈ పాటలు అభినయించారు. పింగళి నాగేంద్రరావు నాయిక భావాలను లాలిత్యంతో కూడినవిగా, నాయకుని భావాలు సుస్పష్టంగా తెలిసేలా రచించారు. ఓ జాబిలి, ఓ వెన్నెల, ఓ మలయానిలమ అనే మాటలను ఆలపించిన తీరు అమోఘం. 1951లో విడుదలైన పాతాల భైరవి చిత్రానికి ఆ పాత మధుర సంగీతాన్ని సమకూర్చారు ఘంటసాల వారు. ఈ యుగల గీతాన్ని రాగేశ్వరి అనే హిందుస్థానీ రాగంలో మనసుకు హాయిగొలిపేలా సుశ్రావ్యంగా మలచి పీలీలతో గానం చేశారు ఘంటసాల.

తొలి ప్రేమకు అంకురార్పణం జరుగుతున్న ఓ కన్యమనసు యొక్క అనిర్వచనీయమైన అనుభూతిని ఆవిష్కరింపజేస్తున్న గీతమిది. ఇక్కడ కథానాయిక తొలివలపుల తలపులతో తానెలా పరవశించిపోయిందో కథానాయకుడికి పరోక్షంగా వివరిస్తోంది. నిద్రపోయిన తన హృదయాన్ని వీణలా మీటడంతో కలవరపడి కనులు తెరిచిన వేళ తన ప్రియుడు కళ్ళెదుట కనబడుతున్నాడని, మదిలో వినబడుతున్న పిలుపులు ఎక్కడివా అని వెతకసాగగా అవి తన హృదయ ఫలకంలో కొలువున్న ప్రియుడి మధురమైన మాటలని తెలిసి మురిసిపోతుంది. గుండమ్మ కథ చిత్రం కోసం పి సుశీల పాడిన పాట, రచన పింగళి నాగేంద్రరావు, సంగీతం ఘంటసాల.

కాలంతో పరిగెత్తి కష్టపడిన కాయం, వెన్నెలకోసం వేచిచూస్తున్న కలువల నింగికి నిట్టూర్పుల సందేశాలు పంపుతోంది. పొగబండి గవాక్షాల నుండి ప్రసరించే ఉషోదయపు వెలుగుల, మందగమనపు మేఘమాలికల మాటున నవ్వుతో మరిపిస్తూ, మనసును మురిపిస్తూ దోబూచు

ఆడుతున్నాడు రజనీకరుడు. ప్రగాఢ నిశ్శబ్దంలో సవ్వడి చేస్తున్న కాలచక్రపు చప్పుళ్ళు హృదయలయలను తలపిస్తున్నాయి. మబ్బులహారం తొలగి రేరాయుడి అమృతధారలు మెల్లమెల్లగా తనువును తాగుతున్నాయి. స్వప్నలోకాలకు తివాచీపరుస్తున్నాయి. ముత్యాల ముగ్గు చిత్రం కోసం పీసుశీల పాడిన పాట, రచన గుంటూరు శేషేంద్ర శర్మ, సంగీతం కెవి మహదేవన్.

మాటలు వినబడని ఆ కోకిలమ్మకు పాటలంటే ప్రాణం. పాటలు పాడుకునే ఓ కోనలమ్మకు కోకిలమ్మ మాటంటే ప్రాణం. ఇద్దరికీ సంగీతమంటే ప్రాణం.

మాట కనబడేదొకరికైతే వినబడేది మరొకరికి. వినబడే ఆ గొంతుకను వినువీధికి పరిచయం చేయాలని పరితపించిన ఆ కోకిల సంగీత సాధన చేయించింది. రాగసాగరంలో ఎగసిపడే తరంగంలా ఆ గలప్రవాహం ఉన్నత శిఖరాలనధిరోహించి తన స్వరవణంలో పుష్పించిన సుమకుసుమాల పరిమళాలతో కోకిలను ఆరాధిస్తూ, సుమధుర రాగమాలికలతో అర్చిస్తూ, కరతాల హారతుల అభినందనలందుకుంటూ, మనసైన మనసుకు అభివందనాలర్పిస్తూ, రాగరంజితమై రసరమ్యలోకంలో విహరింపజేస్తూ సాగిపోయే ఈ మధురమైన గీతం కె. బాలచందర్ దర్శకత్వం వహించిన కోకిలమ్మ చిత్రంలోనిది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. రచన కూర్పు శ్రీ సమలం ప్రశాంత్, వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం రేపు ఉదయం అనగా 2026 సెప్టెంబర్ నెల 24వ తేదీ గురువారం నాడు ప్రసారమయ్యే మా కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 6:05 క్షేత్రదర్శిని, 6:50 రేపటి నుండి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. చింతనం, మహాభారతం శాంతిపర్వంలో భీష్ముడు ధర్మరాజు అందేశించిన సందేశమాలిక మొదటి భాగం వింటారు. వ్యాఖ్యానం డాక్టర్ అమరవాది శేషయ్య.

రేపు ఉదయం 7:15 ఆరోగ్య జీవనం శీర్షికన పిల్లల్లో కిడ్నీ వ్యాధులు నివారణ చర్యలు, ఈ అంశం గురించి డాక్టర్ ప్రియదర్శిని గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఉదయం 7:30 జనరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరినటువంటి చిత్రగీతాలు వింటారు. 8:15 శ్రోతలు లేఖలు, ఈమెయిల్ ద్వారా కోరిన చిత్రగీతాలు వింటారు జనరంజనిలో. ఉదయం 10:00 ఎవర్ గ్రీన్ హిట్స్, 11:00 గుర్తుకొస్తున్నాయి, 12:00 చైతన్య స్ఫూర్తి. ఒంటి 1:20 రేపు మధ్యాహ్నం షో టైం. 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మహిళల్లో వచ్చే గర్భాశయ, గర్భాశయ ముఖద్వారం అంటే సర్విక్స్ సమస్యలు, నెలసరి సమస్యల గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శిని పంపనా గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ

కోడ్ 0 4 0 జత చేస్తూ 2 3 2 4 0 8 5 2 నెంబర్కి గాని 2 3 2 4 0 8 5 3 నెంబర్కి గాని లేదంటే 2 9 5 5 0 9 2 3 నెంబర్లకు కాల్ చేసి మహిళల్లో అలాగే అమ్మాయిల్లో కనిపించే ప్రధాన గైనిక్ సమస్యల గురించి నేరుగా డాక్టర్ ప్రియదర్శిని గారితో మాట్లాడవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 2:15 మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. ఇక సాయంకాలం 5 ఛాయ్తో హాయ్ కబుర్లు, రాత్రి 7:15 ఇది మన చట్టం శీర్షికన హౌసింగ్ సొసైటీస్. ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది వై బాబ్జి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఇక రాత్రి 8 మస్తీ మజా, రాత్రి 10 నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 11 గంటలు దాటి 30 సెకండ్లు. ఇంతటితో మా ఈ ప్రసారాల్ని ఇక్కడే ముగిస్తున్నాం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.